0: దేదీప్యమానంగా ప్రకాశించు దీపమును చూడవలనన్న, ఇంకొక దీపమును మనం వెతుకనక్కర్లేదు.
1: If one were to see the splendorous, resplendent lamp, one need not seek another lamp.
0: అటులని జ్ఞానస్వరూపుడైన నిన్ను వెతుకుంటుకు మరొక జ్ఞానం అక్కరలేదు.
1: In the same way, if one were to seek wisdom, enlightenment, one need not go in quest of wisdom and enlightenment.

0: The birds and bees who know no learning, they know no world, yet lead disciplined lives. But man, even though he parades himself to be wise, does not lead a life of wisdom at all. He in fact leads a life of utter foolishness.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
0: స్టూడెంట్స్ హు ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
1: జీవితము నాలుగు అంతస్తుల యొక్క సౌధము.
0: లైఫ్ ఈజ్ మేడ్ ఆఫ్ ఫోర్ టైర్ మ్యాన్షన్.
1: భవనము భద్రముగా ఉండవలనన్న దీనికి పునాదులు ప్రధానము.
0: If the mansion were to be secure, the foundation should be safe and sound.
1: Bhavanamu 10 mandiki kanipistundi.
0: The mansion could be seen by a number of people.
1: Bhavanamu anda chandalato roopondimpa chestundi.
0: The mansion can be seen in its full beauty and glory.
1: ప్రజలను భవనము ఆకర్షిస్తుంది.
0: ద మ్యాన్షన్ అట్రాక్ట్స్ ద పీపుల్.
1: కానీ పునాదులకు అందచందములు లేవు.
0: బట్ ద ఫౌండేషన్ హ్యాస్ నో బ్యూటీ, ఇట్ ఈస్ నాట్ టు బి సీన్ ఎట్ ఆల్.
1: ఎవరూ దానిని ఆకర్షించరు.
0: నోబడీ ఈజ్ అట్రాక్టెడ్ బై ద ఫౌండేషన్.
1: కానీ భవనం యొక్క భద్రత పునాది పైననే ఆధారపడి ఉన్నది.
0: బట్ ద సెక్యూరిటీ ఆఫ్ ద మ్యాన్షన్ in fact stands on the unseen invisible foundation.
1: Bhavanam yokka sirasunandu kani anaga pai bhagamunandu kani mari ye bhagamunandu kani daniki taginatundi hangulu kaligi untadi.
0: The crown or any part of the mansion has its own beauty.
1: Aithe punadi ee bhavanamantayunu na paina aadharapadi unnadeni అహంకారమున కాని లేక ప్రజలు నన్ను ఆకర్షించాలని ఒక విధమైన యొక్క షో కాని అది నిరూపించదు.
0: బట్ ద ఫౌండేషన్ ఈజ్ నాట్ స్వేడ్ బై ఈగో టు పెరేడ్ ఇట్స్ బ్యూటీ అండ్ ఇట్స్ గ్లోరీ.
1: ఒకరు ఆకర్షించినను వర్ణించినను పొగడినను పునాదికి ఎట్టి కొరత కూడా లేదు. కానీ భవనమంతయును ఆ పునాది పైన ఆధారపడి ఉండటం ఇది ప్రజా అనుభూతి.
0: ద ఫౌండేషన్ ఈజ్ నైదర్ ఎఫెక్టెడ్ నాట్ ఇన్ఫ్లేటెడ్ నాట్ డిఫ్లేటెడ్ యు వన్ వర్ టు ప్రేజ్ ఆర్ టు బ్లేమ్.
1: ఈ భవనమునకు మొదటి అంతస్తు బ్రహ్మచర్యం.
0: ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ దిస్ మ్యాన్షన్ ఈజ్ సెలిబసీ బ్రహ్మచర్య.
1: రెండవ అంతస్తు గృహస్థం.
0: ద సెకండ్ వన్ ఈజ్ the householder's life gruhastha.
1: Moodava antastu vanaprastham.
0: The third floor is vanaprastha, life of a recluse.
1: Nalugava antaste sanyasam.
0: The fourth one is the life of renunciation.
1: Aneka mandi ee nalugu antastulu kuda nirminchukuntaru.
0: Many people build these four floors in a mansion.
1: Kontha mandi moodu antastulu maatrame nirminchukuntaru.
0: Some people build only a three floor mansion.
1: Kontamandi rendantastulu maatrame nirminchukuntaru.
0: Some people build only two floors.
1: Kani ye antastu lekunda punadi maatram undadu kanuka modati antastu vare ee brahmacharya swaroopulu.
0: The first floor people are the people who follow celibacy.
1: Kanuka vidyarthulainatundi meeru mee jeevita bhavanamulaku bhadramainatundi punadini వేసుకోవలసి వస్తుంది.
0: హెన్స్ ఇట్ ఈస్ ఇంపరేటివ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ టు లే ఎ సెక్యూర్ ఫౌండేషన్.
1: ఈ పునాదులే వినయ విధేయతలు, నీతి శీలములు, ఈ నాలుగింటి యొక్క భద్రత చేతనే మన యొక్క భవిష్యత్ అనేటువంటి భవనము ఆధారపడి ఉంటుంది.
0: ద ఫ్యూచర్ ఆఫ్ ఎ మ్యాన్షన్ అండ్ అవర్ లైఫ్ depends on the humility and the obedience the character and the morality which you cultivate at this age.
1: కాని దురదృష్టవశాత్తు ఈనాడు దేశమును పీడించుచున్నటువంటి యొక్క ఏడు పాపములు మహావిజృంభించిపోతున్నవి.
0: But there is a violent and rampant growth of seven deadly sins in the world today.
1: మొదటిది నీతి లేని వాణిజ్యం.
0: First one is factories which do not follow morality.
1: నిజాయితీ లేని రాజకీయం.
0: Politics without principles.
1: శీలము లేని విద్యావంతుడు.
0: Education without character.
1: త్యాగము లేని ఆరాధన.
0: Worship without charity and generosity.
1: కృషి లేని సంపద.
0: Wealth without effort.
1: మానవత్వము లేని శాస్త్రము.
0: Humanity without scriptural study.
1: స్థిరము లేని భక్తి.
0: Devotion without steadiness.
1: ఇవే ఏడు విధములైనటువంటి మహాపాపములు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నవి.
0: దీస్ ఆర్ ద సెవెన్ డెడ్లీ సిన్స్ విచ్ ఇన్ఫ్లిక్ట్ గ్రేట్ వయలెన్స్ ఆన్ ద వరల్డ్ టుడే.
1: ఏనాడు నీతి కలిగిన వాణిజ్యము, నిజాయితీ కలిగినటువంటి రాజకీయము, శీలం కలిగిన విద్యావంతుడు, కృషి కలిగిన సేద్యము, త్యాగము కలిగిన ఆచారము, శాస్త్రము గుణంతో కూడినటువంటి మానవత్వము, స్థిరమైనటువంటి భక్తి ఏనాడు కుదురునో ఆనాడే దేశము నిత్య కళ్యాణ పచ్చన తోరణంతో కిలకిలలాడుతూ కలకల నవ్వుతుంది.
0: ఓన్లీ వెన్ వి సెక్యూర్ ఆల్ దీస్ సెవెన్ ఎంటిటీస్ ఎడ్యుకేషన్ విత్ క్యారెక్టర్ ఫ్యాక్టరీస్ విత్ మొరాలిటీ అండ్ లైఫ్ విత్ ఇంటెగ్రిటీ అండ్ దెన్ ఓన్లీ దెర్ విల్ బి ప్రాస్పెరిటీ అండ్ గ్లోరీ ఇన్ ద వరల్డ్ టుడే.
1: కనుక మానవత్వం అన్నటువంటిది కేవలము ఇట్టి సుగుణములతో కూడినటువంటి యొక్క భవనము.
0: మ్యాన్స్ లైఫ్ ఈజ్ మేడ్ ఆఫ్ దీస్ వర్చ్యుయస్ కాండక్ట్.
1: అయితే మానవుని యందు ఈనాడు ఈ శీల సంపద, నీతి నిజాయితీలు, కృషి, శాశ్వతమైనటువంటి యొక్క త్యాగము మానవుని యందు సన్నగిల్లిపోతున్నది.
0: బట్ దెర్ ఈజ్ considerable decline of these qualities like charity, morality, character in man today.
1: Vidyarthulu yendu undavalsinatundi ee sugunamulu lekapovatam chetane desamu marinta allakallolamuto ashantiki guri avutunnadi.
0: The nation today is full of chaos and confusion due to decline of these virtues.
1: Vidyarthulaku vinutaku idi kontha ayishtanga undinappatikini విద్యార్థుల యొక్క ప్రవర్తనను అరికట్టుటం కాని ప్రజల నోరు మూయటం కాని ఎవరికీ సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు షట్ ద మౌత్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద స్టూడెంట్స్ టుడే.
1: వేషములకు తగినటువంటి విచారం ఉండాలి.
0: దేర్ షుడ్ బి ఏ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ వేషములకు
1: తగినటువంటి ఒక వ్యవహారం కూడా ఉండాలి.
0: దేర్ షుడ్ బి ఏ కైండ్ ఆఫ్ కాండక్ట్.
1: వేషములకు తగిన వ్యవహారమే లేకపోతే సాంప్రదాయములకే తలవంపులుగా ఉంటుంటాది.
0: ద నేషన్ ద ట్రెడిషన్ హ్యాస్ టు బెండ్ డౌన్ ఇట్స్ హెడ్ ఇన్ హ్యూమిలియేషన్ ఇఫ్ ద స్టాటస్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ అకాంపనీడ్ బై డ్యూ డెకరమ్ అండ్ కాండక్ట్.
1: ఒకానొక సమయంలో ఒక మహారాజు ఆస్థానమునకు పగటి వేషగాడు శంకరాచార్య వేషము ధరించి వచ్చాడు.
0: వన్ డే ఇట్ సో హ్యాపెన్ శంకరాచార్య పుట్ ఆన్ ఎ డిస్గైజ్ అండ్ మూవ్డ్ రౌండ్.
1: శంకరాచార్యుడు యొక్క రావటము గమనించి మహారాజు అతనికి స్వాగతం తెలిపి తనకు ఉన్నత ఆసనమును ఇచ్చి కుశల ప్రశ్నలు వేస్తూ వచ్చాడు.
0: ద కింగ్ ఇన్వైటెడ్ హిమ్, గేవ్ హిమ్ ఎ సీట్ అండ్ ఎంక్వైర్డ్ అబౌట్ హిస్ వెల్ఫేర్ అండ్ వెల్బీయింగ్.
1: శంకరాచార్య వేషములకు తగినట్టుగా

0: అని ఈ జీవితానికి ఆధారమైనటువంటి నీతులను ప్రబోధిస్తూ వచ్చాడు శంకరుడు.
1: సే శంకరాచార్య టాట్ హిమ్ ద ఎసెన్షియల్ వర్చ్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ లైఫ్.
0: ఇతను అనేక విధములైనటువంటి యొక్క జీవిత సంస్కరణను కూడాను ప్రబోధిస్తూ వచ్చాడు.
1: హి ఆల్సో టాట్ అబౌట్ లైఫ్ అండ్ లివింగ్.
0: కడపటికి వెళ్ళినప్పుడు మహారాజా అతనికి ఒక వెండి పాత్రలో నాణ్యమును తీసుకుని వచ్చి అతనికి బహుమతించాడు.
1: ద కింగ్ క్యారీడ్ విత్ హిమ్ ఏ ప్లేట్ ఫుల్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ అండ్ వాంటెడ్ టు ప్రెజెంట్ దెమ్ టు శంకరాచార్య.
0: రాజా, దీనిని నేను స్వీకరించను.
1: శంకరాచార్య డిడ్ నాట్ యాక్సెప్ట్ దాట్.
0: న కర్మణ న ప్రజయా ధనీన త్యాగీ.

0: అమృతత్వాన్ని పొందవలసినటువంటి మానవుడు దీనిని స్వీకరించరాదు. హి టోల్డ్ యాగీనికి అమృతత్వ మానసు.
1: హి టోల్డ్ దట్ ద ఇమ్మోర్టల్, ద వన్ హూ విషెస్ ఇమ్మార్టాలిటీ, వుడ్ నాట్ యాక్సెప్ట్ దీస్ గిఫ్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ.
0: రాజా, రేపటి దినము మరొక వేషముతో నీ యొక్క ఆస్థానంలోకి వస్తున్నానని చెప్పి వెళ్లిపోయాడు.
1: హి టోల్డ్ హిమ్ దట్ హీ వుడ్ కమ్ ఆన్ ద సెకండ్ డే ఇన్ అనదర్ ఫార్మ్.
0: రెండవ దినము చక్కగా నర్తన వేషం వేసుకుని వచ్చి ఆ నర్తక వేషముతో ఆ యొక్క మహాసభయందు నృత్యము చేశాడు.
1: ఆన్ ద సెకండ్ డే హీ కేమ్ ఇన్ ద డిస్గైజ్ ఆఫ్ ఎ డాన్సర్ అండ్ డాన్స్డ్ ఆర్టిస్టికల్లీ ఇన్ ద కోర్ట్.
0: ఆ యొక్క నృత్యము మహా ఆశ్చర్యంగా ఉంటున్నది.
1: ఇట్ వాజ్ అస్టానిషింగ్లీ బ్యూటిఫుల్ ద డాన్స్.
0: రెండు పాదములు భూమిపై నిలవలేకపోయినవి.
1: విదౌట్ కీపింగ్ ద ఫీట్ ఆన్ ద ఫ్లోర్
0: ఈ నృత్యము చూసినటువంటి సభాసదులందరూ కూడా మహా ఆశ్చర్యములు ఉన్నారు.
1: పీపుల్ ఫెల్ట్ అస్టానిస్డ్ అట్ దిస్ వండర్ఫుల్ ఫీట్ ఇన్ డాన్స్.
0: ఈ నృత్యము అంత్యము కాగానే మహారాజు ఒక పళ్ళెరములో నాణ్యములు తీసుకుని వచ్చి ఆ నర్తకి అందించాడు.
1: యాజ్ సూన్ యాజ్ ద డాన్స్ వాజ్ ఓవర్ ద కింగ్ కేమ్ విత్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ వాంటెడ్ టు గివ్ ఇట్ టు హిమ్.
0: నర్తకి చెప్పింది, రాజా ఈ నాణ్యములు నాకు చాలా తక్కువ, ఇంకా ఎక్కువ నాణ్యములు కావాలి అని.
1: ద డాన్సర్ టోల్డ్ హిమ్, ఓ కింగ్ దీస్ కాయిన్స్ ఆర్ నాట్ ఎనఫ్ ఫర్ మీ, ఐ వాంట్ మోర్ స్టిల్ మోర్.
0: రాజు ప్రశ్నించాడు.
1: ద కింగ్ క్వశ్చన్డ్,
0: నిన్నటి దినము నాణ్యములే వద్దన్నావు, ఈనాడు ఈ నాణ్యములు చాలా అంటున్నావు, ఏమిటి ఈ ఆశ్చర్యము అన్నాడు.
1: ఇట్ ఈస్ స్ట్రేంజ్ అండ్ సర్ప్రైజింగ్ దట్ యెస్టర్డే యు రిజెక్టెడ్ ద ఆఫర్ ఆఫ్ మనీ బట్ టుడే యు వాంట్ మోర్ అండ్ స్టిల్ మోర్.
0: వేషములకు తగిన వ్యవహారము అన్నాడు.
1: అండ్ దెన్ హీ సెడ్ టు హిమ్ యాజ్ ఈస్ ద ఫార్మ్ సో ఈస్ ద బిహేవియర్.
0: నిన్న శంకరాచార్య వేషం వేసుకున్నాను, దానికి తగినటువంటి వ్యవహారం నేను ప్రదర్శించాను.
1: యాజ్ ఐ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శంకరాచార్య యెస్టర్డే,
0: ఈనాడు నేను నర్తక వేషము ధరించాను, నృత్యములకు తగినటువంటి యొక్క ఆశను నేను ఆశిస్తున్నాను.
1: బట్ టుడే ఐ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్ అండ్ ఐ వాంటెడ్ మనీ.
0: మహారాజా, దీని యొక్క అంతరార్థం ఏమనగా, జగత్తునందు బ్రహ్మచర్యం కాని, గృహస్థము కాని, వానప్రస్థం కాని, సన్యాసం కాని, ఆ వేషము తగినటువంటి వ్యవహారము జరగటం లేదు, కనుకనే ఈ దేశము అనేక విధమైనటువంటి యొక్క అశాంతికి గురి కావలసి వచ్చింది.
1: ఓ కింగ్, యాజ్ ద పీపుల్స్ కాండక్ట్ ఈజ్ నాట్ అకాంపనీడ్ బై ద ప్రాపర్ రెస్పెక్ట్ అండ్ డెకరమ్, యాజ్ దేర్ బిహేవియర్ ఈజ్ నాట్ ప్రాపర్, ఐ హావ్ కమ్ ఇన్ దిస్ ఫార్మ్.
0: విద్యార్థుల యొక్క వేషములకు తగినటువంటి దానికి తగినటువంటి నడవడిక ఉండినప్పుడే విద్యార్థుల యొక్క సాంప్రదాయము మహాఘనంగా ఉంటుంది.
1: ద స్టూడెంట్స్ ఇఫ్ దే బిహేవ్ దెమ్సెల్వ్స్ ప్రాపర్లీ అకార్డింగ్ టు దేర్ స్టేషన్.
0: విద్యార్థికి తగినటువంటి యొక్క వ్యవహారమే లేకపోతే విద్యార్థి యొక్క సాంప్రదాయంకే తలవంపులుగా ఉంటుంటాది.
1: ఇట్ విల్ బి హ్యూమిలియేటింగ్ ఫర్ ద ట్రెడిషన్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇఫ్ డస్ నాట్ బిహేవ్ ప్రాపర్లీ.
0: ఒక అధ్యాపకులకు తగినటువంటి యొక్క ప్రవర్తనే అధ్యాపకులందు లేకపోతే అధ్యాపకుల యొక్క సాంప్రదాయములకే తలవంపులుగా ఉంటాది.
1: ఇఫ్ ఎ టీచర్ డస్ నాట్ కండక్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు హిస్ స్టేషన్ ఇన్ లైఫ్ ఇట్ ఈస్ హ్యూమిలియేటింగ్.
0: గృహస్థులకు తగినటువంటి యొక్క వ్యవహారం గృహస్థులు ఎందు క్షీణించినప్పుడు ఆ గృహస్థుల యొక్క సాంప్రదాయానికి తలవంపులవుతుంది.
1: ఇఫ్ ద హౌస్ హోల్డర్ డస్ నాట్ కీప్ అప్ ద గ్లోరియస్ ట్రెడిషన్ ఆఫ్ ఎ హౌస్ హోల్డర్ ఇట్ ఈస్ షేర్ హ్యూమిలియేషన్.
0: కనుక మనము ఏ జీవితమును ఏ కాలమునందు ఏ దేశమునందు మనం అనుభవిస్తున్నామో ఆ దేశ కాల పాత్రను అనుసరించి మన వ్యవహారం కూడాను దృష్టి అందించుకోవాలి.
1: ఇన్ విచ్ ఎవర్ కంట్రీ వి లివ్, in whatever time we exist, we have to take into account the time, the place and the circumstance.
0: దైవత్వమునందు కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి యొక్క సానుభూతి వ్యవహారం కూడాను చరిత్ర యందు గోచరిస్తూ వచ్చున్నది.
1: Even in history, this can be seen, this kind of conduct in the behavior of divinity itself.
0: ఒకానొక సమయంలో ద్వాపర యుగమునందు ఒక గోపిక ఒక బావికి వెళ్లి రెండు పాత్రలో నీరు నింపుకొని ఒక పాత్ర తలపైన ఉంచుకొని ఇంకొక పాత్ర దానిపైన ఉంచుకోవడానికి కృషి చేసినప్పుడు ఎవరూ సహాయం లేకపోయారు.
1: వన్స్ ఎ గోపి ఇన్ ద ద్వాపర ఏజ్ వెంట్ టు ఎ వెల్ విత్ టూ వెసల్స్. వన్స్ హీ రెస్టెడ్ ఆన్ ద హెడ్ అండ్ ద సెకండ్ వన్ షీ వాంటెడ్ టు కీప్ ఇట్ వన్ అబౌ ద అదర్ బట్ దేర్ వాస్ నోబడీ టు హెల్ప్ హర్.
0: ఆ సమయంలో కృష్ణుడు అక్కడికి ఏతించాడు.
1: At that time, Krishna arrived there.
0: Krishna, ee paathra na talapai unna paathra paina unchutava ani prashninchindi.
1: She asked Krishna, could you place this vessel on the vessel above my head?
0: Krishnudu cheppadu, nenu ee pani nenu cheyanu annadu.
1: Krishna said, I would not do it.
0: Ayyo, Krishnudu cheyakapothe ee jagatnandu sahayapadu varu evaru ani vicharinchutu undagane maroka stree vachindi.
1: She was sorrow stricken. When Krishna would not help, who would help her? And then came another lady.
0: సహాయం చేత ఆ పాత్రను మొదటి పాత్ర పైన ఉంచుకుని ఆ యొక్క గోపిక ఇంటికి వెళ్ళింది.
1: With the help of another lady, she rested another vessel on the head and went home.
0: ఆమె వెంటనే కృష్ణుడు ఆమె ఇంటికి వెళ్ళాడు.
1: Krishna also followed her to her house.
0: ఈమె ఇల్లు చేరగానే ఆమె ఏ విధంగా కూడాను కృష్ణుణ్ణి ఆశ్రయించగానే ప్రార్థించగానే కృష్ణుడు మొదటి పాత్రను తీసి క్రింద దింపినాడు.
1: Without the gopi praying to him, without gopi requesting him, he himself took down the vessel.
0: ఈమెకు ఆశ్చర్యం వేసింది గోపికకు.
1: The gopi was astonished.
0: కృష్ణ, భావి దగ్గర ఈ పాత్రను నా తలపై ఉంచమన్నప్పుడు నీవు ఏమాత్రం కూడా అంగీకరించలేదు.
1: కృష్ణ, at the well, he refused to keep the vessel on my head.
0: ఇప్పుడు నిన్ను ప్రార్థించక పూర్వమే నీవు ఈ యొక్క పాత్రను కింద దింపటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: Without my praying to you, you have brought down the vessel. What is the significance of this?
0: గోపిక, నేను బరువును దింపే స్వభావమే నాది కాని బరువును తలపైన ఉంచే స్వభావం నాది కాదు అన్నాడు.
1: కృష్ణ said, it is not in my nature to burden people. My nature is to unburden people.
0: Anaga bhagavat tattvamunandu kudanu bharamu dimpetuvantide tana yokka vyavaharam kani bharamu moopetuvantidi kaadu kanuka okkokka vyaktitvam yokka shaktitvaniki kudanu ee vidhamaina sampradayalu sahajangane untuntayi.
1: It is not God's nature to burden people, on the other hand to unburden them.
0: Manavattvamulo itti sahajamaina kunti yokka divya bhavanni gurtinchukovatam మానవులకు చాలా కష్టంగా ఉన్నది.
1: ఇట్ ఇస్ డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్.
0: నిజముగా మానవుడు ఆనంద పిపాసి.
1: మ్యాన్స్ నేచర్ ఈస్ టు థర్స్ట్ ఫర్
0: ఆనందమే అతని యొక్క స్వరూపము.
1: జాయ్ ఈజ్ హిస్ నేచర్.
0: కానీ తన స్వరూపాన్ని తాను గుర్తించుకోలేక ఆనందం బయట ప్రపంచంలో ఎక్కడో లభించుదని దానిని అన్వేషణ జరుపుతూ ఉన్నాడు.
1: ఇగ్నోరెంట్ ఆఫ్ హిస్ జాయస్ నేచర్, he seeks joy elsewhere outside him.
0: Chaduvulandu aanandam kaladani aneka chaduvulu chaduvutunnadu.
1: He seeks many a learning thinking that joy is there in
0: him. Kani chaduvinanta matramana athaniki aanandam labhyam kavatam ledu.
1: But it does not derive any joy at all by learning.
0: Udyogam chesthe indulo aanandam manaku labhyam avutundani udyogalu kosamani aneka prayatnalu chestunnadu.
1: He makes many an effort thinking that employment gives him joy.
0: ఉద్యోగం చిక్కిన తర్వాత కూడా అతనికి ఆనందం సంప్రాప్తం కాలేదు.
1: Even after obtaining employment, he does not derive any joy at all.
0: తదుపరి వివాహం ఆడితే గృహస్థుడిగా ఉండినప్పుడు ఈ ఆనందం ఏమైనా లభ్యమవుతుందో ఏమో అని గృహస్థుడు అవుతున్నాడు.
1: He thinks that marriage will make him happy and he becomes a householder.
0: కానీ ఆ గృహస్థమందు కూడాను ఆనందం అతనికి లభ్యం కాలేదు.
1: Nor does he find any joy in the life of a householder.
0: సంతతి వల్ల ఏమైనా ఆనందం లభ్యమవుతుందో ఏమో అని సంతతిని ఆశిస్తున్నాడు.
1: Thinking that progeny gives him happiness, he wants to have children.
0: కానీ సంతతి వల్ల కూడాను అతనికి ఆనందం లభ్యం కాలేదు.
1: He does not derive any joy at all by his children.
0: కడపటికి చదువు, ఉద్యోగము, సంపద, సంసారము అన్ని కూడాను ధనము పైన ఆధారపడి ఉన్నవని, ధనమూలం విధం జగత్తు అని ధనమును సంపాదించే నిమిత్తమై కంటికి నిద్ర లేక కడుపు అన్నము లేక రాత్రింపగలు శ్రమిస్తాడు.
1: థింకింగ్ దాట్ వెల్త్ ఇస్ ద సోర్స్ ఆఫ్ జాయ్, హీ సీక్స్ వెల్త్ డే అండ్ నైట్ విదౌట్ ఎనీ రెస్ట్ అట్ ఆల్.
0: కానీ కడపటికి ఆ సంపాదించినటువంటి ధనమును తాను అనుభవించక ఏ దొంగల పాలు, ఏ విధమైనటువంటి యొక్క దుర్మార్గులైనటువంటి పుత్రుల పాలో చేసి చేతులు నలుపుకుంటూ గుండెలు బాదుకుంటూ తాను అవస్థలకు గురి అవుతున్నాడు.
1: Without finding any joy and happiness, he weeps and wails for all that had happened to him after losing his wealth.
0: చదువునందు కాని, ఉద్యోగమునందు కాని, గృహస్థాశ్రమనందు కాని సంతానమునందు కాని ధనమునందు కాని ఆనందం తాత్కాలికమైనటువంటిదిగా రూపొందుతుందే కాని శాశ్వతానందం ఇందులో లేదని అప్పుడు గుర్తిస్తాడు మానవుడు.
1: దెన్ ఓన్లీ మ్యాన్ రియలైజెస్ దట్ నైదర్ లెర్నింగ్ నార్ వెల్త్ నార్ చిల్డ్రన్ నార్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ గివ్స్ హిమ్ హ్యాపీనెస్.
0: ధనముండి కూడాను ఆనందమును నోచుకోలేకపోతున్నాడు మానవుడు.
1: ఈవెన్ ఇఫ్ హి హస్ హెల్త్ అండ్ వెల్త్ హి డస్ నాట్ ఎంజాయ్ ఎనీ హ్యాపీనెస్ అట్ ఆల్.
0: గడ్డివాముపై కుక్క కూర్చున్నట్టుగా పశువులను ఆ గడ్డివాముకు రానివ్వదు కాని తాను తినదు.
1: ద డాగ్ అట్ ఎ హే డస్ నాట్ అలౌ ద క్యాటిల్ టు కమ్ అండ్ ఫీడ్ ఆన్ దాట్.
0: అదే విధంగానే ధనమున్నవాడు తాను త్యాగం చేయడు.
1: ద వెల్తీ పీపుల్ డస్ నాట్ గివ్ డు నాట్ గివ్
0: తాను సుఖాన్ని అనుభవించడు.
1: నాట్ డు దే ఎంజాయ్ ద వెల్త్ అట్ ఆల్.
0: ఇలాంటి ధనము ధనవంతునికి తగినటువంటి గుర్తు కాదు.
1: This is not the sign of opulent people.
0: Tyagame dhanamantuniki tagineetundi yokka sariyaina gunam.
1: Charity is the mark of wealth.
0: Kanuka tyagamlone aanandam vastundani taanu gurtinchukolekapothunnadu.
1: But man does not realize that charity alone gives him happiness.
0: Aithe ee aanandamunuku tagileetundi addu emiti?
1: What is the obstacle for enjoying this happiness?
0: Ikkada kleshamulu maanavuniki addu tagulutunnadu.
1: There are sorrows which prevent man from this enjoyment.
0: Avidya klesham okati.
1: One is ignorance.
0: Asthiti klesham okati.
1: Second one, unsteadiness.
0: Asthiti klesham okati.
1: Unsteadiness.
0: Abhinava klesham okati. Abhinava klesham.
1: Pretension and acting.
0: Raga klesham okati. Raga klesham.
1: Attachment and desire. Another sorrow.
0: Tyaga klesham okati.
1: Another one is charity.
0: కనుకనే మానవునికి అవిద్యాక్లేశము అభినవ క్లేశము అస్థిత క్లేశము రాగక్లేశము ద్వేషక్లేశము ఈ ఐదు క్లేశములు పట్టి మానవుని బాధిస్తున్నవి.
1: దీస్ ఫైవ్ సారోస్ దే మేక్ ఎ మ్యాన్ ఎ మిజరబుల్ వన్. దిస్ ఇగ్నరెన్స్ దిస్ ప్రిటెన్షన్ దిస్ అన్స్టడీనెస్ అండ్ దీస్ థింగ్స్.
0: అవిద్యాక్లేశం అనగా
1: ఇగ్నరెన్స్.
0: వేదము శాస్త్రము ఒక ప్రశ్న వేసింది.
1: The Vedas and scriptures asked one question.
0: కశ్చ మూర్ఖః ఎవడు ఈ జగత్తులో మూర్ఖుడు అని ప్రశ్న వేసింది.
1: The question is, who is the foolish one in this world?
0: శాస్త్రం తిరిగి దానికి జవాబు చెప్పింది.
1: The scriptures answered.
0: మూర్ఖో దేహాద్యహం బుద్ధిః అన్నది. మూర్ఖో దేహాద్యహం బుద్ధిః. మూర్ఖుడు ఎవరనగా దేహమే నేను అని విశ్వసించినటువంటి వాడే మూర్ఖుడు అన్నాడు.
1: ద ఫూలిష్ వన్ ఈస్ ద వన్ హూ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ థింకింగ్ దట్ హీస్ ద బాడీ.
0: కనుకనే దేహమే నేనని ఈ మూర్ఖత్వంలో మునిగి తను తన స్వస్వరూపాన్ని మరచి ఆనందమును దూరమైపోతున్నాడు.
1: స్టీప్డ్ ఇన్ దిస్ సారో దిస్ మ్యాన్ గోస్ ఫార్ అవే ఫ్రమ్ హ్యాపీనెస్.
0: ఈనాడు దేహము నేను కాదు.
1: వెన్ హీ రియలైజెస్ దట్ హీ ఈస్ నాట్ ద బాడీ.
0: దేహ మనోబుద్ధి ఇంద్రియములకంతా కూడా సాక్షిభూతుడైనటువంటి ఆత్మను నేను అని ఏనాడు తాను గుర్తించగలడు అప్పుడు ఈ ఆనందమును నోచుకోగలడు.
1: వెన్ హి రియలైజెస్ దట్ హీస్ ఎ ట్రాన్సెండెంటల్ వన్ ట్రాన్సెండింగ్ ద బాడీ ద మైండ్ దెన్ ఓన్లీ హీ విల్ అబ్టైన్ హ్యాపీనెస్.
0: దేహ మనోబుద్ధి ఇంద్రియములన్నీ కూడా కేవలము పనిముట్లు.
1: ఆల్ దీస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ద బాడీ ద మైండ్.
0: వీటినే కర్మములు అని పిలుస్తూ వచ్చారు.
1: అండ్ దే హావ్ బీన్ నోన్ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్.
0: కనుక ఇట్టి పనిముట్లుగా ఉండేటువంటి దేహాన్ని నేననుకోని భ్రమించటమే ఇది అజ్ఞానము అనేటువంటిది అవిద్యా క్లేశము.
1: ద సిన్ ఆఫ్ సారో ఈజ్ దిస్ వన్ థింకింగ్ దాట్ వన్ ఈజ్ ద బాడీ.
0: ఈ దేహము ఉండినంత వరకు కూడా అనేక విధములైనటువంటి యొక్క క్లేశములు ఇతన్ని వెంటాడుతుంటాయి.
1: యాజ్ లాంగ్ యాజ్ హీ హాస్ ద బాడీ ఈజ్ హాంటెడ్ బై మెనీ సారోస్.
0: దీనినే జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునక అంత్యకాలే మహాదుఖం తస్మా జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరిస్తూ వచ్చింది శాస్త్రం.
1: ద స్క్రిప్చర్ సెడ్ బివేర్ లైఫ్ ఇస్ ఎ సారో అండ్ ఓల్డ్ ఏజ్ ఇస్ ఎ సారో అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ సారో బివేర్ బివేర్.
0: ఈ దేహం యొక్క పరిస్థితి ఎలాంటిది?
1: వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ దిస్ బాడీ?

0: In childhood, he lives a life of play, mixing and mingling
1: with others. అలరు విల్కుంది పోల్కి కాని నీలోలుడై క్రానుచుండు.
0: When youth comes, he allows himself to be swayed away by desire.
1: అర్హవశంబున అహికంబున మున్గి అది ఇది లేదని ఆరటించు.
0: In middle age, steeped in the quest for wealth, he seeks this and that.
1: వివిధ దుర్వ్యసనములు వీడలేక
0: ఫెయిలింగ్ టు గివ్ అప్ ద వైట్
1: కర్మ పంజనమున్ గలి గ్రాలుచుండు.
0: స్టాంప్డ్ బై హిజ్ ఓన్ యాక్టివిటీస్
1: కడకు మట్టిని గల్పు ఈ మానవుండు.
0: దట్ హౌ హీ మేక్స్ అన్ అటర్ వేస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్.
1: ఇది దేహమునకు సంబంధించినటువంటి మహా అర్థం.
0: అండ్ దిస్ ఈజ్ the condition, the fateful condition of the body.
1: Kaluka dehamu tanani anukotam cheta ee aneka vidhamulaitundi kleshamulu atanni ventaadutuntai.
0: Man is ridden by these sorrows when he identifies himself with the body.
1: Deenine shastramu avidya kleshamu ani pilchindi.
0: The scriptures have described this avidya klesha.
1: Inka rendavadi abhinava klesham.
0: The second one is abhinava klesha.
1: Emiti abhinava?
0: What is this?
1: Samasta dukkhamulaku,
0: for all sorrows,
1: samasta ragamulaku,
0: for all desires,
1: samasta vedanalaku,
0: for all the activities,
1: samasta korikalaku,
0: for all the desires,
1: karanam emiti?
0: What is the cause?
1: Adi manasu.
0: That is the mind.
1: Ee manasu vallane aneka korikalu manalo aavirbhavistunnayi.
0: It is because of the mind many desires spring in us.
1: Ee korikalu phalinchalekapovatam chetane kontha dveshamulu prarambhistunnayi.
0: When the desires are not fulfilled, hatred arises.
1: ఈ కోరికలు ఫలించిన మూర్ఖత్వము కేవలం ఒక లోహత్వము అభివృద్ధి అవుతున్నది.
0: When the desires are fulfilled, he develops only stupidity and greed.
1: కాని ఈ జగత్తునందు కలిగిన సమస్త దుఃఖములకు మనసే కారణమని గుర్తించుకుని ఆ మనసును త్యజించకుండా పోవటమే ఇది అభినవ క్లేశం.
0: Without renouncing that the mind is the cause for all sorrows, and yet getting attached to the world is actually
1: ee jagat sambandhamainatundi yokka samasta vishayamulu kodanu manase karanamu.
0: For all the attachments of this world, mind is the source.
1: Kanukane shastramu manomoolam vidham jagattu ani jagattanta manasu yokka karaname manasu yokka swaroopame.
0: That's why the scriptures said the entire world is but the manifestation of the mind.
1: Dukkhamulakanta kodanu manase karanamu chi ఈ మనసును నేను ఏమాత్రం కూడా అనుసరించకూడదు అని ఏనాడు వాడు మనసును త్యాగం చేయనో అప్పుడే వీడు ఆనందమునకు గురి కాగలడు.
0: When he realizes that mind is the mischief maker and renounces it, then only he can enjoy happiness.
1: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
0: The third one is అస్థిత క్లేశ.
1: అస్థిత క్లేశం అనగా
0: what it means is
1: రాగముల చేత అనగా అది కావాలి ఇది కావాలి అని ఆశలతో కుమిలిపోవటం.
0: Thinking that he must have his desires fulfilled and wasting his life, and that is the
1: vishaya vasanalo muniginatvanti yokka chintane deeniki moola karanam.
0: The sensual desires are the cause of this.
1: Ivanni kudunu asthiramainatvantivi.
0: All these are unsteady.
1: Asthiramainatvanti vishayamulanu sthiramani vishwasinchi dani kosam vicharinchatame asthita klesham annaru.
0: This sorrow is mistaking the temporary for the permanent happiness.
1: Inka nalugodi raga klesham.
0: The fourth one is raga klesha.
1: Raga managa
0: raga manchalu desires
1: kama krodha lobha moha mana matsalyamulanta kodanu ragamana ikkuti rogamulo muniginave.
0: All these infatuation, greed, anger, jealousy are all in this.
1: Ee ragamulu chetane manavudu tana jeevitamunu నాశనము గావించుకుంటున్నాడు.
0: Man destroys his life by these desires.
1: ఇది ఎంతవరకు అంతవరకు ఉండవలసిందే.
0: We can have them to the extent.
1: మితిమీరి దీనిని ఉపయోగించుకోరాదు.
0: But we should not exceed the limits.
1: ఈ లోభతత్వం అనేటువంటిది మానవునికి మరింత హింసగా ఉంటుంది.
0: Greed is the cause of man's pain and sorrow.
1: లభించిన పదార్థములను కూడా తాను అనుభవించలేకపోతున్నాడు మానవుడు.
0: Man is not able to enjoy whatever he has acquired due to this.
1: కనుకనే ఈ రాగక్లేశం అనేటువంటిది మానవుని మరింత రోగములో ముంచుతున్నది.
0: This attachment and desire makes man an unhealthy person.
1: Dvesha klesham.
0: The next one is dvesha
1: klesham. Edaina oka danini aashinchi oka vyaktini aashrayistadu.
0: Hoping something, he seeks shelter near a person.
1: కానీ ఆ వ్యక్తి అతనికి సహాయమే పడకుండినా ఆ వ్యక్తిపై ద్వేషాన్ని సాధిస్తాడు.
0: If the person so sought after does not help him, he develops hatred towards him.
1: స్వార్థ సప్రయోజనముతో కూడినటువంటి యొక్క విషయ వాసనే.
0: And this is nothing but self-interest and selfishness.
1: కనుక మానవుడు
0: మ్యాన్
1: ఆనందమునకు దూరం కావడానికి కారణం ఏమిటి?
0: He is not able to obtain happiness.
1: What అవిద్యా క్లేశము, అభినవ క్లేశము, అస్థిత క్లేశము, రాగ క్లేశము, ద్వేష క్లేశము, ఈ పంచ క్లేశములను కూడాను మనం ఏనాడు నిర్మూలం గావించుకుందము, ఆనాడే మన యొక్క స్వస్వరూపమైన ఆనందాన్ని మనం అనుభవించగలం.
0: ఓన్లీ వెన్ వి రిడ్ అవర్ సెల్స్ ఆఫ్ దీస్ ఫైవ్ సారోస్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ అవర్ ఫార్మ్, అవర్ ట్రూ ఫార్మ్.
1: కానీ మీరు విద్యార్థులు,
0: దేర్ ఆల్ స్టూడెంట్స్,
1: కేవలం మొదటి భవనమునందే మీరు ఉండేటువంటి వారు.
0: యు లివ్ ఓన్లీ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్.
1: ఈ మొదటి భవనమునందు ఈ విధమైనటువంటి భద్రతలు మీరు ఏర్పరచుకున్నప్పుడే మిగిలిన మూడు భవనములు కూడాను సుక్షేమంగా ఉంటాయి.
0: ఓన్లీ వెన్ యూ బిల్డ్ వెసెల్ సేఫ్ అండ్ స్ట్రాంగ్ ద ఫ్లోర్స్ అబౌవ్ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
1: గృహస్థ వానప్రస్థ సన్యాసములకు తగినటువంటి యొక్క సద్గుణములు ఈ యొక్క వయసు నుండే మీరు దీనిని ప్రోగు చేసుకోవాలి.
0: ఓన్లీ అట్ దిస్ ఏజ్ యూ హావ్ టు కల్టివేట్ దీస్ క్వాలిటీస్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ.
1: బ్రహ్మచర్యమునందే ఈ యొక్క గుణములు లేకపోయినా మిగిలినటువంటి యొక్క భవనమంతా కూడాను కుప్పకూలినట్టు కూలిపోతుంది.
0: ద ఎంటైర్ మ్యాన్షన్ విల్ కొలాప్స్, కొలాప్స్ ఇంటూ రబుల్. వి డోంట్ కల్టివేట్ దీస్ వర్చ్యూస్ అట్ దిస్ టైం.
1: భవిష్యత్తును దృష్టి నందుంచుకొని
0: కీపింగ్ ద
1: వర్తమానమును తగినటువంటి యొక్క మార్గంలో మీరు ప్రవేశపెట్టాలి.
0: యూ హావ్ టు ఫాలో ద కాంటాక్ట్ ప్రాపర్ టు యూ.
1: అప్పటికప్పుడు చూసుకుందాములే అని మనం చాలా అలక్ష్యం చేస్తున్నాం.
0: We neglect thinking that when the time comes we will see.
1: ఈ వయసులోపల మీ యొక్క తుచ్చమైన వాంఛలకు లొంగి ఆనందముతో ఆ కార్యములో మీరు ప్రవేశిస్తున్నారు.
0: Yielding yourself to wretched desires, you are becoming a victim.
1: నిత్యానిత్య విష పరిశీలన జ్ఞానం కోల్పోయి తద్వారా వివేకమును కూడా కోల్పోయి తాత్కాలిక ఆనందములకై పాటుపడుతున్నారు.
0: Losing what is eternal and what is permanent, you are seeking only the temporary joy.
1: కాని భవిష్యత్తులో దీనికి తగినటువంటి పదింతల దుఃఖం మిమ్మల్ని వెంటాడుతుంది.
0: But in the future, you will suffer from tenfold sorrow.
1: ప్రపంచమును భగవంతుడు సృష్టించాడు.
0: గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్.
1: సమస్తమును సృష్టించాడు.
0: హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్.
1: కానీ ఒక్కటి కూడా తన స్వాధీనంలో ఉంచుకోలేదు.
0: బట్ హీ హాస్ నాట్ కెప్ట్ ఎనీథింగ్ అండర్ హిమ్.
1: జీవునకు పూర్తి స్వతంత్రం ఇచ్చాడు.
0: హీ గేవ్ మ్యాన్ ఫుల్ ఫ్రీడమ్.
1: ఏ విధమైనటువంటి అడ్డును లేకుండా మీరు అనుభవించవచ్చు అని.
0: హీ సెడ్ యు కుడ్ ఎంజాయ్ విత్ నో ఆబ్స్టకల్ అట్ ఆల్.
1: అయితే ఒక్క నియమాన్ని మాత్రము తాను అందించాడు.
0: బట్ హీ లేడ్ డౌన్ వన్ లిమిటేషన్.
1: చర్యకు తగిన ప్రతిచర్య వరకు ఉంటుంది.
0: ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఇస్ రియాక్షన్, హి సెడ్.
1: కనుక యాక్షన్ కు రియాక్షన్ ఉంటుంది.
0: దేర్ ఇస్ రియాక్షన్ ఫర్ యాక్షన్.
1: దీనిని మాత్రం లక్ష్యం నందించుకుని మీ ఇష్టం వచ్చినట్టు అనుభవించండి అన్నారు.
0: ఎంజాయ్ ఎంజాయ్ యాజ్ యూ లైక్ బట్ కీపింగ్ దిస్ ఇన్ మైండ్, హి సెడ్ టు మ్యాన్.
1: భగవంతుడు స్వాతంత్రం ఇచ్చాడు కదా అని చెడ్డ పనుల్లో మనం ప్రవేశిస్తే ఆ చెడ్డ పనుల యొక్క ఫలితం చెడ్డది అని వస్తుంది.
0: గాడ్ గేవ్ మ్యాన్ ఫ్రీడమ్. At the same time, he gives reaction.
1: భగవంతుడు ఇచ్చినటువంటి కాదు, నీ యాక్షన్ కు వచ్చినటువంటి రియాక్షన్.
0: బట్ దిస్ ఈస్ నాట్ గివెన్ బై గాడ్, ఇట్ ఈస్ మ్యాన్ మేడ్ రియాక్షన్.
1: ఏది కూడా నువ్వు భగవంతుడు ఎవరికి ఏ విధమైనటువంటి శ్రమను అందించడు.
0: గాడ్ డస్ నాట్ ట్రబుల్ ఎనీ పర్సన్.
1: మీ సంకల్పం యొక్క ప్రభావములే ఈ విధంగా వస్తున్నాయి.
0: యు రీప్ యువర్ ఓన్ యాక్షన్స్, ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్స్.
1: కానీ విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ప్రభావం గురి అయి
0: influenced by these forces,
1: తన స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు.
0: యు ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ యువర్ ఓన్ ట్రూ ఫామ్.
1: ప్రారంభం అనేటువంటిది ఫలితమే ప్రభావము.
0: ద డెస్టినీ ఈజ్ మేడ్ బై వన్స్ ఓన్ సెల్ఫ్.
1: పురుషార్థం యొక్క ఫలితమే స్వభావము.
0: వన్స్ నేచర్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ద ఫోర్ ఎండ్.
1: కనుక స్వభావమునకు ప్రభావమునకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసం మనం గుర్తించాలి.
0: Hence we understand the act and the consequence.
1: ప్రభావము క్షణభంగురమైనటువంటిది.
0: The influence is only
1: temporary.
0: Man's nature and character are
1: eternal. సత్యమైన నిత్యమైనటువంటి స్వభావాన్ని ఈనాడు మనము విస్మరిస్తున్నాము.
0: We forget today what is eternal and what is permanent.
1: Anityamu, ashashtamu, asatyamainatundi, taatkalikamainatundi prabhavalaku manam paatu padutunnam.
0: We yield ourselves to the temporary and the ephemeral
1: experiences. Ee yokka pratiphalamu tappinadi kaadu.
0: You have to reap the consequences one day or the other.
1: Kanuka భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిని ప్రజలకు స్వాతంత్రం అందించాడు కదా అని ఇష్టం వచ్చినట్లు దానిని వినియోగించుకోరాదు.
0: పీపుల్ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ ఫ్రీడమ్, ద గాడ్ గివెన్ ఫ్రీడమ్ టు మ్యాన్.
1: దానికి తగినటువంటి కొన్ని త్యాగములు కూడా మనం పూనాలి.
0: హీ హ్యాస్ టు కల్టివేట్ ద క్వాలిటీ ఆఫ్ ఛారిటీ.
1: చక్కని సృష్టిలో ఉండేటువంటి యొక్క జీవరాశుల యొక్క తత్వాన్ని ఒక్కతూరి మీరు వెనుకకు తిరిగి విచారించండి.
0: యువర్ రిట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్ ద బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ గాడ్.
1: చెట్టులో ప్రతీయని ఫలములు అందించాడు భగవంతుడు.
0: హి గేవ్ స్వీట్ ఫ్రూట్స్ టు ద ట్రీస్.
1: కానీ ఆ ఫలములను ఆ చెట్టు అనుభవిస్తున్నదా?
0: బట్ టు ద ట్రీస్ ఎంజాయ్ ద స్వీట్నెస్ కంటెయిన్డ్ ఇన్ ద
1: ఆ ఫలములను ఇతర ప్రాణులకు అందిస్తుంటుందా ఆ చెట్టు?
0: ద ట్రీస్ గివ్ అవే ద ఫ్రూట్స్ టు అదర్స్ ఫర్ దేర్ ఎంజాయ్మెంట్.
1: చూచారా భగవత్ సృష్టిలో ఉండేటువంటి యొక్క వృక్షం యొక్క త్యాగము.
0: సీ ద సెల్ఫ్లెస్నెస్ అండ్ ద చారిటీ ఆఫ్ ద ట్రీస్.
1: నదులను సృష్టించాడు భగవంతుడు.
0: గాడ్ మేడ్ ద రివర్స్.
1: ఆ నదుల్లో ప్రవహించేటువంటి జలమును తాను ఒక్క డ్రాప్ అయినా ఒక్క చుక్క అయినా తాను తాగుతున్నదా నదు?
0: డస్ ద రివర్ డ్రింక్ ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ దిస్ ఫ్లోయింగ్ వాటర్స్?
1: ఆ జలమును ఆశించినటువంటి జీవులకు ఆ జలమును త్యాగం చేస్తుండాలి.
0: ద రివర్ గివ్స్ అవే ఇన్ చారిటీ దీస్ వాటర్స్ టు అదర్స్.
1: గోపు లోపల పవిత్రమైన క్షీరం నందించాడు భగవంతుడు.
0: గాడ్ గేవ్ మిల్క్ టు ద క్యాటిల్.
1: కానీ ఆ గోవు తన క్షీరమును తానేమైనా గోలుచున్నదా?
0: బట్ డు ద కౌస్ డ్రింక్ ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ దట్ మిల్క్?
1: లేదు.
0: నో,
1: తన బిడ్డకు ఇతరులకు కూడాను సుదీజనులకు కూడాను దీన్ని అందిస్తుండాలి ఆ గోవు.
0: ఇట్ గివ్స్ టు ఇట్స్ ఓన్ కాఫ్ అండ్ టు అదర్ పీపుల్.
1: కానీ సర్వ తెలివులు సర్వ గుణములు సర్వ శక్తులు ఉండినటువంటి మానవుడు ఈ త్యాగమునకు నోచుకోలేదు.
0: మ్యాన్ హూ ఇస్ ఎండోర్డ్ విత్ పవర్ విత్ సో మచ్ స్ట్రెంగ్త్ డస్ నాట్ కల్టివేట్ దిస్
1: తాను ఆర్జించినటువంటి సమస్త ఫలములు కొను తను తనవారు ఇంత స్వార్థమందు మునిగి పరాత్తం అనేటువంటి త్యాగములకు అత్యంత దూరమైపోతున్నాడు.
0: సంక్ ఇన్ సెల్ఫిష్నెస్ హీ వాంట్స్ ద థింగ్స్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ ఓన్ పీపుల్ అండ్ డస్ నాట్ కేర్ ఫర్
1: అదర్స్. మానవునికి ఇన్ని విధములైనటువంటి దుఃఖములు వెంటాడుతూ వస్తున్నాయి.
0: దట్స్ హౌ మ్యాన్ ఈస్ హాంటెడ్ బై దీస్.
1: ఇన్ని రకములైనటువంటి రోగములు కూడా మానవుని వెంటాడుతూ వస్తున్నాయి.
0: సో ఆల్సో ద డిజీజెస్ హాంట్ మ్యాన్.
1: పశువులకు అధికంగా రోగములు లేవు.
0: The animals do not suffer from diseases.
1: పశువులకు అధికంగా రోగములు లేవు.
0: The birds do not suffer from many diseases.
1: ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారాన్ని భుజించి ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
0: They eat the food available in nature and they make.
1: కానీ మానవుడు తెలివితేటలు పురస్కరించుకొని దానిని వివిధ మార్గంలో ప్రవేశపెట్టి రకరకములైనటువంటి యొక్క ఆహారాన్ని భుజించాలని ఆశిస్తూ అనేక రకరకములైనటువంటి యొక్క రోగములకు గురి అయిపోతున్నాడు. ఈ మానవుని ఎందున్నటువంటి ప్రధానమైన రోగం ఒక్కటి.
0: The one essential disease.
1: స్వార్థమే ఈ పెద్ద రోగం.
0: Selfishness is the worst disease in man.
1: ఏనాడు ఈ స్వార్థమును త్యాగం చేయును?
0: When he renounces this selfishness.
1: ఆనాడే జీవితం యొక్క తత్వమునందు దైవ సృష్టి యందు ఆనందమైన భోగములను అనుభవించగలడు.
0: Then only you will be able to harvest the happiness in this life and in divinity as well.
1: కనుక పశుపక్షి మృగాదులు యందు కూడాను వృక్షములు యందు కూడాను త్యాగం ఉంటున్నవి కానీ మానవుని యందు త్యాగము లేకుండా పోతున్నది.
0: Birds, bees and trees have the charities, but
1: త్యాగము కలిగినప్పుడే తేజము అభివృద్ధి అవుతుంది.
0: ఎఫ్యూజన్స్ ఇంక్రీజెస్ మేనిఫోల్డ్ వెన్ యూ హ్యావ్ ఛారిటీ.
1: స్వార్థము పెరుగుగలది, తేజము క్షీణిస్తుంది.
0: యాజ్ సెల్ఫిష్నెస్ ఇంక్రీజెస్ యువర్ ఎఫ్యూజన్
1: తేజము క్షీణించిన
0: వెన్ ఎఫ్యూజన్ డిక్లైన్స్
1: క్షీణించిపోతుంది.
0: లైఫ్ ఇట్ సెల్ఫ్ డిక్లైన్స్.
1: కనుక జీవితమునకు తేజమే ప్రధానమైన లైఫ్.
0: ఇన్ లైఫ్ ఎఫ్యూజన్స్ ఇస్ ద సుప్రీం క్వాలిటీ.
1: ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోవటం లేదు.
0: బట్ మ్యాన్ డస్ నాట్ రియలైజ్ దిస్ వన్.
1: ఏదో చదవటము, గొప్ప విద్యావంతుడు కావటము, గొప్ప అధికారి కావటము, ధనమును సంపాదించటము, ఆనందంతో తురుతూగినట్టుగా నటన చేయటమే తప్ప నిజంగా వారికి నిజమైన ఆనందం అతని యందు ఏమాత్రం కూడా కనిపించటం లేదు.
0: హీ మేక్స్ ఎ షో ఆఫ్ హిస్ హ్యాపీనెస్ సేయింగ్ దట్ ఐ హావ్ అటైన్డ్ దిస్ అండ్ హావ్ అటైన్డ్ దట్, బట్ యాక్చువల్లీ హీ డస్ నాట్ ఎంజాయ్ ఎనీ హ్యాపీనెస్ అట్ ఆల్.
1: ఒకవేళ అనుభవించినప్పటికీ తాత్కాలికమైనటువంటి అనుభవంతిని తాను అనుభవించే కానీ శాశ్వతములు కావవి.
0: వాట్ హీ ఎంజాయ్స్ ఈజ్ ఓన్లీ ఎఫిమెరల్ హ్యాపీనెస్ బట్ నాట్ ద ఎటర్నల్ వన్.
1: కనుకనే త్యాగరాజు, భోగరాజు, కోపరాజు అని ముగ్గురు రాజులు ఉండేవారు.
0: దేర్ వర్ త్రీ రాజుస్, కోపరాజు, త్యాగరాజు అండ్ గోపరాజు.
1: గోపరాజు అనేటువంటి వాడు రామదాసు.
0: గోపరాజు వాజ్ రామరాజు.
1: త్యాగరాజు రామును నిరంతరం కూడా స్మరించి గానము చేత రామతత్వంలో లీనమైనటువంటి వాడు.
0: త్యాగరాజు అబ్జార్బ్డ్ హింసెల్ఫ్ ఇన్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ.
1: పోతరాజు,
0: దేర్ వాజ్ పోతరాజు
1: అనగా పోతన్న,
0: పోతన్న వాజ్ ద వన్.
1: ఈ పోతరాజు, త్యాగరాజు, గోపరాజు,
0: పోతరాజు, త్యాగరాజు అండ్ గోపరాజు.
1: ఈ గోపన్న ఎంత పరమాత్మని యొక్క భక్తి ప్రపత్రులతో మెలిగినాడో చక్కగా విచారించండి.
0: యు సీ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ మచ్ డివోషన్ దిస్ గోపరాజు కల్టివేట్.
1: భగవంతుని సొత్తులంతా కూడా భక్తులు మృగివేస్తుంటే తను సంపాదించినటువంటి సర్వస్వమును కూడాను పరమాత్మనికి అంగీకరించి పరమాత్మనికి అర్పించి ఇదే నా ఆనందమని ఆనందించాడు.
0: వాట్ ఎవర్ హి అటైన్డ్ హి గేవ్ ఇట్ టు గాడ్ అండ్ సెట్ టు హింసెల్ఫ్ దేర్ఇన్ లైస్ మై హ్యాపీనెస్.
1: అయ్యో రామచంద్ర, నీకు మందిరం లేకుండా ఇంత ఎండలో వానలో అవస్థ పడుతున్నావా అని తనకొచ్చినటువంటి కొంత జీతంలో కూడాను ఆ మందిరాన్ని కట్టి అతనికి అనేక ఆధారం చేసినట్టుగా నిరూపిస్తూ వచ్చింది.
0: హిస్టరీ టెల్స్ us when there was no shelter for Sri Ram, he made a shelter for him and gave away
1: పోతరాజు అంత సర్వస్వమును కూడా భగవంతునికి ఇస్తూ వచ్చాడు.
0: హి గేవ్ ఆల్ టు గాడ్.
1: ఇంకా పోతరాజు, పోతన్న,
0: పోతన
1: భాగవతమును రచించాడు.
0: He was the one who wrote the great scripture.
1: అతని యొక్క రచన మహా రత్నమాణిక్యముల వలె ప్రకాశిస్తూ ఉండేటువంటివి.
0: It is a jewel amongst the galaxy of literature.
1: అతని భావమధ్య అయినటువంటి వాడు,
0: the one who wrote this great scripture,
1: వచ్చి, బావా పోతరాజు, నీవు ఈ యొక్క అంకితమును మహారాజుకు అర్పితం చేస్తే నీ జీవితం తులతూగిపోతుంది సుఖములతో.
0: One day his brother-in-law came to him and said, if he would give away the great scripture.
1: అప్పుడు పోతరాజు చెప్పాడు, శ్రీనాథ, నాకు సర్వవిధములైనటువంటి నాథుడు నా శ్రీరామచంద్రుడే.
0: మై మాస్టర్ ఇస్ ఓన్లీ శ్రీరామ్.
1: నా సర్వస్వమును కూడా నేను భగవంతునికి అర్పితం చేస్తాను, కానీ ఈ రాజులకు నేను చేయను.
0: ఐ విల్ గివ్ మై ఆల్ ఓన్లీ టు మై మాస్టర్ అండ్ నాట్
1: టు ది సాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకను కూనరకిచ్చి అప్పుడు కూచు భుజించుట కంటే ఆలకుడైన నేమి.
0: ఫర్ దట్ మ్యాటర్ if I live a life of poverty without giving my things to the master,
1: var ichetunte kuduru bhujinchadam kaadu, nenu bhagavantudu ichetunte danini nenu anubhavistanu.
0: I will enjoy whatever God gives me but not man.
1: Kanuka nenu sarvasvamu bhagavantunike arpistanani potanadu cheppadu.
0: He told I would give my all only to God.
1: Taru bhagavatam rasayika puram kudanu palikidi bhagavatamata palikinchidi vaadu ramabhadrundata nee palikina bhavaharamunta పలికిద వేరుండు గాదు పలుకగనేల. అంతా భగవంతునికే అర్పితం చేసి ప్రారంభించాడు.
0: బిఫోర్ కంపోజింగ్ ద భాగవత్ హీ సెడ్ ఇట్ ఈజ్ రామ హూ స్పీక్స్, ఇట్ ఈజ్ రామ హూ రైట్స్.
1: నేను నిమిత్త మాత్రుణ్ణి,
0: ఐఎమ్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్ హీ సెడ్.
1: ఇంత మాత్రం చేత ఆ యొక్క పోతరాజు సర్వస్వము భగవంతునికి అర్పితం చేసి జీవితంలో సాగిస్తూ వచ్చాడు.
0: హీ సాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ బై సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్.
1: త్యాగరాజు,
0: త్యాగరాజ్
1: సర్వస్వము భగవంతుడే నా రామచంద్రుడేని.
0: హీ బిలీవ్డ్ దట్ రామ వాజ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్.
1: నీవు లేకపోతే నేను లేను.
0: విదౌట్ యూ ఐ డోంట్ లివ్.
1: నా జీవితమే వ్యర్థము.
0: మై లైఫ్ ఈజ్ ఫ్యుటైల్ విదౌట్ యూ.
1: రాముని ఎక్కడో వెళ్ళినాడని చెప్పని నేను వెదకుదు.
0: బిఫోర్ కంపోజింగ్ ద భాగవత్ హీ సెడ్ ఇట్ ఈజ్ రామ హూ స్పీక్స్, ఇట్ ఈజ్ రామ హూ రైట్స్.
1: నేను నిమిత్త మాత్రుణ్ణి,
0: ఐఎమ్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్ హీ సెడ్.

0: నిన్ను వదిలి నేను ఒక క్షణమైనా ఉండలేను.
1: ఐ వాంట్ లివ్ ఈవెన్ ఎ మోమెంట్ విదౌట్ యు.
0: ఈ విధమైనటువంటి ఒక భావం చేత సంచారం చేస్తూ వచ్చాడు.
1: యాక్చుయేటెడ్ బై దీస్ ఫీలింగ్స్ హీ లివ్డ్ హిస్ లైఫ్.
0: కానీ తంజావూరు రాజా ధనకనక వస్తు వాహనాదులంతా కూడా పల్లకీల పైన ఇంటికి పంపించాడు.
1: ఆన్ ద పాలంక్విన్ ద కింగ్ ఆఫ్ టాంజోర్ సెంట్ వెల్త్ అండ్ గోల్డ్ టు హిమ్.
0: చెప్తున్నాడు,
1: హి టోల్డ్,
0: నీది చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసా.
1: ఓ మైండ్ టెల్ మీ విచ్ ఇస్ మోర్ జాయస్, వెదర్ వెల్త్ ఆర్ ద ప్రాక్సిమిటీ విత్ ద లార్డ్.
0: చీ చీ చీ, ఈ ధనకారక వస్తువు అనాథులు పంపించినటువంటి రాజులే స్థిరము లేదు, వారు పంపించిన ఆస్తులు స్థిరమవుతుందా, నాకు అక్కర్లేదు, తీసుకుని పోండి అన్నాడు.
1: వెన్ ద కింగ్ దెమ్సెల్వ్స్ ఆర్ టెంపరరీ, డు దీస్ థింగ్స్ ఆర్ పర్మనెంట్.
0: కనుకనే త్యాగము చేసినటువంటి వారు కనుకనే వీరు జగత్తును కంత రాజులుగా నిలిచిపోయారు.
1: సిన్స్ దే వర్ నన్ వాస్ సాక్రిఫైస్ దే వర్ నోన్ యాజ్ కింగ్స్ అండ్ ఎంపరర్.
0: గోపరాజు, త్యాగరాజు,
1: గోపరాజు,
0: పోతరాజు
1: అండ్ పోతరాజు,
0: రాజులు అనగా ఏమిటంటే సర్వసంగ పరిత్యాగులే రాజులని.
1: ద వన్ హూ మేక్ ఆల్ కైండ్స్ ఆఫ్ రెనౌన్సియేషన్ దే ఓన్లీ కెన్ బి కాల్డ్ కింగ్.
0: కానీ ఈనాటి కలియుగంలో రాజులనగా ధనకనక వస్తు వాహనాదులు కూడిన వాడు రాజులు అనుకుంటున్నారు.
1: పీపుల్ థింక్ దాట్ కింగ్స్ ఆర్ దోస్ హూ హ్యావ్ వెల్త్.
0: సర్వసంగ పరిత్యాగులే నిజమైన రాజులు.
1: పీపుల్ హూ ప్రాక్టీస్ సెల్ఫ్ రెనౌన్సియేషన్ ద ఫుల్ రెనౌన్సియేషన్.
0: హరిద్వారం మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, క్యా మహారాజ్ అంటారు ప్రతి ఒక్కరిని, మహారాజ్ మహారాజ్ మహారాజ్ అనగా సన్యాసులంతా మహారాజులనే అర్థం.
1: వెన్ యూ గో టు హరిద్వారం దీస్ ప్లేసెస్ పీపుల్ అడ్రస్ యూ యాజ్ మహారాజ్. ద సన్యాసి ఇస్ కాల్డ్
0: మహారాజ్. ఎవడు?
1: హూ ఈస్ ఎన్ ఎంపరర్.
0: రాజనిక రాజ మహారాజా రాజా అతని నిజమైన త్యాగి.
1: ద లార్డ్ హూ ఇస్ ది ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్ హీ ఈస్ ద రియల్ ఎంపరర్.
0: కనుక తుచ్చమైనటువంటి ఈ తుచ్చవాంఛలకు మనం లొంగి ఆ మహారాజు తత్వం అనేటువంటి ఒక దివ్యతత్వానికి మనం దూరం అయిపోతున్నాం.
1: యీల్డింగ్ టు దీస్ టెంపరరీ డిజైర్స్
0: ఆశలతో మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
1: దట్ హౌ వి వేస్ట్ అవర్ లైఫ్.
0: దినదినానికి భారములు మనం అధికంగా చేసుకుంటున్నాము.
1: వి బర్డెన్ అవర్ సెల్ఫ్ డే బై డే.
0: ఇది కాదు విద్య యొక్క వివేకము.
1: దిస్ ఈస్ నాట్ ద విజ్డమ్.
0: ఇది కాదు విద్య యొక్క విజ్ఞానము.
1: దిస్ ఈస్ నాట్ ఎన్లైట్మెంట్.
0: విద్య యొక్క విజ్ఞానము సత్యాన్ని గుర్తించాలి.
1: ద విజ్డమ్ లైస్
0: సత్యాన్వేషణే విద్య యొక్క వివేకము.
1: ద క్వెస్ట్ ఫర్ ట్రూత్ ఈస్ ద ఎసెన్స్.
0: అది విద్య యొక్క గమ్యము.
1: And that is the goal and
0: destination. గుర్తించాలి.
1: You have to realize yourself.
0: అప్పుడే నీవు సత్యస్వరూపుడు అయిపోతావు.
1: Then only you will become the truth.
0: సత్యస్య సత్యం అన్నారు.
1: You are the embodiment of truth.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు విద్యార్థులుగా ఉండినప్పుడు విద్యార్థులకు తగినటువంటి యొక్క వ్యవహారాన్ని కూడా మీరు దృష్టి అందించుకోవాలి.
1: Since you are students, you have to behave ever.
0: విద్యార్థులను పేరు పెట్టుకుని విషయార్థులుగా ప్రవర్తిస్తుంటే మీ జీవితమునికే అగౌరవం అయిపోతుంది.
1: If you call yourself students and behave properly,
0: మానవత్వానికి తలవంపులుగా రూపొందుతుంది.
1: It's an insult to all of you and to mankind itself.
0: విద్యకు వినయమే ప్రధాన గౌరవము.
1: For education, humility is the hallmark.
0: దీనికి తగినటువంటి యొక్క సత్యము శీలమే ప్రధాన క్షేమము.
1: Truth and character bring safety to this.
0: భగవద్ భక్తియే దీనికి ప్రాణం.
1: Devotion is the very life.
0: ఈ మూడింటిని మనం విసర్జించుకున్నప్పుడు మనం ఎన్ని చదువులు చదివినప్పటికీ ప్రయోజనం ఉండదు.
1: It is no use learning without cultivating these three.
0: Chaduvulanni chadivi chala vivekiye magidi tannerugadu andamathudu.
1: Learning and learning he becomes foolish.
0: Enta chaduvu chadivi ee neeti undani heenunu kuda manaledu.
1: For the use of high learning without cultivating
0: tarchi chaduvu chaduvu tarkavadame kaani purna gnanam eppudu pondaledu.
1: He is steeped in logic but does not obtain true wisdom.
0: Chaduvu chaduvi chadivi chavanganeetiki chavuleni chaduvu chadavaledu.
1: For the use of dying after learning
0: adi aanandamulaku chavuledu.
1: Deathless learning, deathless truth.
0: అట్టి ఆనందమనేటువంటి స్వరూపాన్ని మనం నిత్యంగా గుర్తించాలి.
1: That joy we must obtain.
0: విద్యార్థులారా మీకు చక్కగా తెలుసు.
1: You know very well, all of you.
0: ఈనాడు చదువుకున్నటువంటి ఒక విద్యావంతుల కంటే
1: the educated people,
0: ఏ చదువులు లేనటువంటి ఒక పల్లె ప్రజలు ఎందే కూడా ఒక నీతి నిజాయితీ కనిపిస్తుంది.
1: More than the educated people, it is the rustic who have more wisdom, morality and integrity.
0: ఈ చదువుకున్నటువంటి పట్టణవాసుల కంటే
1: more than the people of the other
0: chadulu sanjalu lenitundi koi jati varu adavullo sanchinchetundi vari endaina kotha neethi nijayati kanipistundadi.
1: The tribals who roam in the forest, they have better morality and integrity.
0: Ekkada vidya samasthalu,
1: where there are education institutions,
0: ekkada nyayasthanamulu,
1: where there are courts,
0: ekkada universities,
1: where there are universities
0: unnayo akkade anyaya akrama anacharalanta prabalamaipothunnayi.
1: These have become the seats of immorality and dishonesty.
0: Kondalu yendu guhalu yendu ఎట్టి విద్యా సంస్థలు కానీ ఎట్టి న్యాయస్థమస్థలు లేనటువంటి యొక్క అడవి జాతుల వారి ఎందే కొంచెం నీతి నిజాయితీ దయా దాక్షిణ్యాలు ఎంతో కనిపిస్తున్నాయి.
1: There is kindness and compassion, morality and goodness in these people that

0: కనుక ఈనాడు జగత్తుని కంటే కూడా విద్యావంతుల వల్లనే ఎక్కువ ప్రమాదం జరుగుతుంది, కానీ విద్యాహీనుల వల్ల ఏమాత్రము ప్రమాదం జరుగుతుంది.
1: మోర్ హార్మ్ ఇస్ డన్ బై ది ఎడ్యుకేటెడ్ అండ్ నాట్ బై ది అన్ఎడ్యుకేటెడ్
0: కనుక చదువు అనేటువంటిది ఇంతవరకు దిగజారిపోయింది.
1: సచ్ ఈస్ ద డిగ్రేడింగ్ డెప్త్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: అది కాదు, మన జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
1: వేర్ టు మోల్డ్ అవర్సెల్స్ ఇంటూ స్టూడెంట్,
0: తమ దోషాలను తాను గుర్తించుకుని ఇంకా తర్వాత అలాంటి దోషములు రాకుండా చూసుకోవాలి.
1: హి మస్ట్ సీక్ హిస్ ఫాల్స్ అండ్ సీ దట్ హి డస్ నాట్ గెట్ దెమ్ అగైన్.
0: ఈ చదువుకున్నటువంటి వాడు కూడా చదువు లేనిటువంటి మొదటి మనిషి ముందర అగౌరవ పడిపోతున్నాడు ఈనాడు.
1: దీస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ హ్యూమిలేటెడ్ బిఫోర్ అదర్స్.
0: కనుకనే మొట్టమొదటి గౌరవించి
1: రెస్పెక్టింగ్ అదర్స్,
0: మనము గౌరవాన్ని అందుకోవాలి.
1: వి షుడ్ అబ్టైన్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్.
0: మనము భగవంతుని ప్రార్థించి
1: ప్రేయింగ్ టు గాడ్
0: భగవంతుని యొక్క ప్రేమను అందుకోవాలి.
1: వి హావ్ టు అబ్టైన్ హిస్ లవ్.
0: ఆ ప్రేమకు పాత్రుడైనటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
1: ద వన్ హూ అర్న్స్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: అది లేనిటువంటి మానవుడు మానవుడే కాదు.
1: సచ్ ఎ మ్యాన్ వితౌట్ దిస్ ఈజ్ నో మ్యాన్ అట్ ఆల్.
0: కేవలం ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కాదు.
1: హి ఇస్ ఓన్లీ మ్యాన్ ఇన్ ఫామ్ బట్ నాట్ మ్యాన్ ఇన్ రియాలిటీ.
0: కనుకనే దయచేత ధన్యుడు కావలేరా.
1: బై కంపాషన్ వన్ షుడ్ పుల్ హిమ్
0: సెల్ఫ్. వారు దయచేత ధన్యుడు కావలేరా.
1: బై కంపాషన్ వన్ షుడ్ పుల్ హిమ్ సెల్ఫ్.
0: అసురుడైనా భూసురుడైనా అఖండ తెలివి కలవాడైనా దయచేత ధన్యుడు కావలేరా.
1: ఓన్లీ బై కంపాషన్ వన్ షుడ్ పుల్ ఫిల్ వన్ సెల్ఫ్.
0: విద్య నేర్చి ఎంత వినయము కాని ధనపాఠమును చదివిన కానీ
1: బై లర్నింగ్ మెనీ థింగ్స్
0: కారణములకే పోయిన కానీ
1: బై గోయింగ్ టు ఫారెస్ట్
0: కఠిన తపస్సుని చేసిన కానీ
1: బై లర్నింగ్ ప్రణాళిక
0: దయచేత ధన్యులు కావలేరా.
1: బై కంపాషన్ వన్ షుడ్ బి శాంక్టిఫైడ్.
0: యోగాభ్యాసము చేసిన కానీ
1: బై ప్రాక్టీసింగ్ యోగా
0: భాగవతాదులు చూచిన కానీ
1: బై సీయింగ్ మెనీ థింగ్స్
0: బాగు గడ్డము పెంచిన కానీ
1: బై గ్రోయింగ్ యువర్ బియర్డ్
0: పట్టనామములు పెట్టిన కానీ
1: బై పుట్టింగ్ నామా
0: దయచేత ధన్యులు కావలేరా.
1: బై కంపాషన్ వన్ షుడ్ శాంక్టిఫై వన్ సెల్ఫ్.
0: మీ వేషములతో కూడినటువంటివే కానీ దయనే నిజమైనటువంటి యొక్క సంపద.
1: కంపాషన్ ఈజ్ షియర్ వెల్త్.
0: అట్టి దయను మనం సంపాదించుకున్నప్పుడే ధన్యులమైపోతాము.
1: వి విల్ ఫుల్ఫిల్ అవర్ సెల్స్ ఓన్లీ వెన్ వి కంపాషన్.
0: కేవలం విభూతి పెట్టుకున్నంత మాత్రమే కాదు ధన్యుడు.
1: బై పుటింగ్ ఆన్ విభూతి
0: కుంకాలు పెట్టుకున్నంత మాత్రమే కాదు ధన్యుడు.
1: బై పుటింగ్ ఆన్
0: నామాలు పెట్టుకున్నంత మాత్రమే కాదు ధన్యుడు.
1: బై పుటింగ్ దిస్ మార్క్స్
0: గడ్డాలు పెంచుకున్నంత మాత్రమే కాదు ధన్యుడు.
1: బై గ్రోయింగ్ బియర్డ్
0: జపమాలలు తిప్పినంత మాత్రమే కాదు ధన్యుడు.
1: బై టర్నింగ్ ద రోజరీ
0: చిత్తశుద్ధి కలగాలి.
1: వన్ మస్ట్ అబ్టైన్
0: విద్యార్థులారా, రెండు విషయాలు మీ హృదయంలో భద్రంగా నాటుకొని
1: సెక్యూర్లీ.
0: మన దేహంలో
1: బాడీ
0: రక్తము
1: ద బ్లడ్
0: ఎంత పరిశుద్ధంగా ప్రవహిస్తూ ఉంటాదో అంతకాలము మన దేహం ఆరోగ్యంగా ఉంటుంది.
1: యాజ్ లాంగ్ యాజ్ ద బ్లడ్ ఫ్లోస్ క్లియర్లీ సో లాంగ్ అవర్ లైఫ్ విల్ బి హెల్దీ.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మన యందు పరిశుద్ధమైనటువంటి భక్తి ప్రసరించినంత కాలం కూడా మనం ఆనందానికి ఏమాత్రం కూడా లోటు ఉండదు.
1: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ రెయిన్ ఆఫ్ డివోషన్ ఇన్ us, దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ హ్యాపీనెస్ అట్ ఆల్.
0: దేహంలో శుద్ధమైన రక్తం ప్రవహించాలి.
1: లెట్ ద గుడ్ బ్లడ్ ఫ్లో ఇన్ అవర్ వీన్స్.
0: చిత్తమునందు పవిత్రమైన భక్తి ప్రసరించాలి.
1: దట్ డివోషన్ ఇన్స్టాల్ ఇట్ సెల్ఫ్.
0: రెండు ఉన్నప్పుడే దేహశుద్ధి ఆత్మశుద్ధి రెండు కూడా శుద్ధమైపోతుంది.
1: ద ప్యూరిటీ ఆఫ్ ద బాడీ అండ్ ద ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్ విల్ బి అక్వైర్డ్.
0: ఈ రెండింటిని మాత్రం మీరు సాధించాలి. ఇదే నిజమైన విద్య. యు
1: హావ్ టు అచీవ్ దిస్ అండ్ దట్ ఈస్ ఎడ్యుకేషన్.
0: ఈ యొక్క దీనిని అభివృద్ధి గావించుకుని మీరు చేయవలసినటువంటి భజనలు సత్కర్మలు అన్ని ఆచరించుతూ పోవచ్చు.
1: ఆఫ్టర్ ఫాస్టరింగ్ దీస్ వర్చ్యూస్ యూ కెన్ పెర్ఫార్మ్ భజన్ అండ్ అదర్స్.
0: మన ప్రత్యేకమైనటువంటి ఈ యూనివర్సిటీ అందు
1: ఇన్ అవర్ స్పెషల్ యూనివర్సిటీ
0: ప్రత్యేకమైనటువంటి ఆదర్శాన్ని కూడా నిరూపించాలి.
1: యు హావ్ టు డెమాన్స్ట్రేట్ ద ఐడియల్ ఎక్సలెన్స్.
0: లేకపోతే ఎన్ని కోట్ల మంది విద్యార్థులు లేరు ప్రపంచంలో.
1: దేర్ ఆర్ క్రోస్ ఆఫ్ స్టూడెంట్స్ ఎల్స్వేర్.
0: కాదు కాదు, అందరితో నా పోలికలు ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కంపారిజన్ బిట్వీన్.
0: పోలికలు మహా బలహీనము.
1: అండ్ కంపారిజన్ ఈజ్
0: మనది మనమే.
1: వి హావ్ టు కంపేర్ అవర్
0: సెల్ఫ్. ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక విత్తనము భూమిలో నాటుతాం.
1: వి సోయ్ ఎ సీడ్.
0: అప్పుడు భూమి కూడా మంచి మట్టిగా చేరుస్తాం.
1: అండ్ వి యాడ్ సాయిల్.
0: శక్తివంతమైన ఎరువులు పోస్తాము.
1: వి ఫెర్టిలైజ్ ఇట్.
0: నీరు పోస్తాము.
1: వి వాటర్ ఇట్.
0: గాలిని చూస్తాము.
1: అండ్
0: సూర్యరశ్మి కూడా దానిపైన పడేటట్టుగా చూస్తాము.
1: లైట్ ఫాల్స్.
0: కానీ ఆ చెట్టు మొక్కగా అభివృద్ధి అవుతుంది.
1: అండ్ దెన్ ఇట్ గ్రోస్ ఇంటూ ఎ సాప్లింగ్.
0: ఈ విత్తనము మొక్కగా అభివృద్ధి కావాలంటే
1: గ్రో ఇంటూ ఎ సాప్లింగ్.
0: మట్టి కావాలి, ఎరువు కావాలి, నీరు కావాలి, గాలి కావాలి, సూర్యరశ్మి కావాలి.
1: సాయిల్, వాటర్, ఫెర్టిలైజర్స్ అండ్ లైట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద సీడ్లింగ్ టు గ్రో.
0: వాటిని మాత్రం స్వీకరిస్తుంది, కానీ తన స్వభావంగా తాను చెట్టుగా రూపొందుతుంది.
1: It secures these things, it sucks these things, but grows into a tree.
0: ఈ చెట్టు మట్టి కాదు.
1: The tree is not made of
0: mud. ఈ చెట్టు నీరు కాదు.
1: It is not water.
0: ఈ చెట్టు గాలి కాదు.
1: It is not wind.
0: ఈ చెట్టు వెలుతురు కాదు.
1: It is not light.
0: ఈ వెలుతురును గాలిని ఈ ఎరువును మట్టిని తీసుకుంటుంది, తాను తానుగానే అనుభవిస్తుంది.
1: Receiving all these things, it grows.
0: అట్లనే మనం కూడాను మంచివారి యొక్క సద్గుణములను మనం తీసుకోవాలి.
1: We have to embark the qualities of the virtuous people.
0: ఎక్కడ మంచి జరుగుతుందో దానిని నువ్వు స్వీకరించాలి.
1: Wherever there is good, acquire.
0: కానీ నీవు నీవుగానే జీవించాలి.
1: And grow as yourself.
0: అది నిజమైనటువంటి మానవత్వం యొక్క
1: ట్రూ మార్క్ ఆఫ్ హ్యుమానిటీ.
0: నేను గాలిని తీసుకున్నాను కదా అని గాలితో పాటు చేరిపోకూడదు.
1: Since I'm taking wind, I should not blow.
0: ఈ మట్టి లేకపోతే నేను మొక్కగాను కదా అని నీవు మట్టి కాకూడదు.
1: Since I take clay, I should not
0: తీసుకో స్వీకరించు.
1: Accept, take.
0: అంతేగాని నీ స్వభావాన్ని మాత్రం నీవు మార్చకూడదు.
1: But don't change your nature.
0: కానీ ఈనాడు అట్టిది కాదు.
1: But people are not of this kind.
0: ఎవరో ఒక బుష్కోట్ వేసుకుంటే ఆ బుష్కోట్ మాత్రం నేను వేసుకోవాలి, అది అనుకరణ.
1: When I see a person with
0: బుష్కోట్, నీవు బానిసం అయిపోతున్నావు.
1: Thereby you become a slave.
0: ఇది అనుకరణ, చాలా చెడ్డది.
1: Imitation is bad.
0: మంచిని తీసుకో.
1: Receive good.
0: ఎవరి నుంచి వచ్చినా సరే మంచిని తీసుకో.
1: Receive good from whatever comes.
0: నీవు నీవుగా జీవించు.
1: But live as yourself.
0: నీవు దైవత్వానికి అర్పితం కా.
1: Surrender yourself to God.
0: అంతేకాని సామాన్య మానవులకు అర్పితం కాకూడదు.
1: Don't surrender yourself to ordinary man.
0: ఇది నిజమైనటువంటి విద్య యొక్క విశిష్టత.
1: This is the excellence of education.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనము బయట వారితో ఏమాత్రం కూడా అనుకరణ చేయకూడదు.
1: We should not imitate people outside.
0: కనుక ఇమిటేషన్ అనేటువంటిది కేవలం ఒక తక్కువ స్థాయికి చెందినటువంటిది.
1: ఇమిటేషన్ డిగ్రేడ్స్ యు.
0: కానీ క్రియేషన్ ఇస్ డివైన్.
1: క్రియేషన్ ఇస్ డివైన్.
0: దానిని మనం అనుసరించాలి.
1: దట్ యూ షుడ్ ఫాలో.
0: ఆ విధమైనటువంటి సద్గుణాలను స్వీకరించి,
1: వెన్ యూ కల్టివేట్ దీస్ వర్చ్యూస్,
0: సదభ్యాసాలను అనుసరించి,
1: వెన్ యూ ఫాలో గుడ్
0: సత్యమైన మార్గంలో ప్రవేశించి,
1: వెన్ యూ ఫాలో ద ట్రూ పాత్,
0: ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఐ హోప్ అండ్ బ్లెస్ దట్ యూ విల్ మోల్డ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎక్సలెంట్ స్టూడెంట్స్ అండ్ దేర్ బై ఐ కంక్లూడ్.

0: తని చూడక పోతాము రాముల కండిలారి చూడక పోతాము
1: తారి చూడక పోదాం భక్తులందరూ చేరి పురుభద్ర గోత్రాది సుని పిండి తని చూడ

0: సౌసల్యాతనయుని కళ్యాణము దూతమురారండి, సాయిబాబావాసుని కళ్యాణము దూతమురారండి. వారలకు చాల పుణ్యమట, పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట, భాగ్య భాగ్యమను భేదమి లేదట. భక్తావేశుల ముక్తి దానమగు కళ్యాణము చూతమురారండి, కౌసల్యాదరంగి కళ్యాణము చూతమురారండి. అంబారిపై కలగు తేజమట, ధగధగ మిరిచటి దివ్య రాములట, రామయంకమున రమణి సీతయట, సీతారాముల సోదర దేవట. చిరునవ్వున మన క్షేమమడుగునట, క్షేమమై అడిగిన మనకి కొడువ, కదలరే కదలరే బదులిక పలుక
1: కళ్యాణమురారండి, కళ్యాణమురారండి.
0: వీణ సన్నమగు వింతన గార్లట, పిల్లన క్రోములు వేరి మృదంగము రథములు గజములు తురగము, మేనక వారి వెంట కొని వృద్ధ కౌశిక కౌశిక వెంటనే వృద్ధ దశరథులు, దశరథు వెంటనే మంత్రి సమస్తులు. అత్యద్భుతముగా ఆనందముగా అయోధ్య ఎంతయు కదలి

భాసిల్లుచుండును భాను తేజము కంటే భాసిల్లుచుండును మంచు తెలుపు కంటే

అంతట నుండి తానంటకుండు. పరమాత్మ చైతన్యం పరమాత్మ చైతన్యం భవ్య ప్రకాశమై అంతట వెలుగొందు.

0: shining more than the brilliant sun, more white than that of ice, subtler than the space, divine God is spread everywhere. There's nothing in this world where God doesn't exist. Though He is present all over, He is untouched by any. God is all awareness and is self-effulgent. We are in Brahman. Brahman is within us. There is no difference whatsoever between the individual and the Brahman. More than this, what is to be conveyed to the pious members of this assembly?
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Narayanudainu Naravataram Dalchinappudu Tana Nibandhanu Tanu Acharinchaka Tappadu.
0: When Narayana takes the human form, he must follow his own regulation.
1: Vishwanataka Rangamunaku తాను సూత్రధారి అయి ఉండినప్పటికీ కానీ అతను కూడాను ఒక పాత్రధారుడే అనేటువంటి సత్యాన్ని మీరు మరువకూడదు.
0: దో హీస్ ది డైరెక్టర్ ఆఫ్ దిస్ కాస్మిక్ డ్రామా, హీ హాస్ అస్యూమ్డ్ హిమ్సెల్ఫ్ ఎ రోల్ అండ్ దేర్ఫోర్ హీ హాస్ టు ఎనాక్ట్ ఇట్.
1: తన పాత్రోచితమైనటువంటి యొక్క కర్మను తాను ఆచరించకుండినా లేక పాత్రోచితమైనటువంటి యొక్క ప్రవర్తనలు మితమైన అతి అయిన శుతి తప్పిన మతి తప్పిన ఈ కళనికే చాలా కళంకం ఏర్పడుతుంది.
0: హీ హాస్ టు యాక్ట్ అకార్డింగ్ టు ద రోల్ దట్ హీ హాస్ టేకెన్ అపాన్ హిమ్సెల్ఫ్ అండ్ కండక్ట్ ఇట్ షుడ్ నాట్ బి మోర్ ఆర్ ఈవెన్ లెస్, ఇట్ షుడ్ బి క్వైట్ అప్రోప్రియేట్ టు ద రోల్.
1: దివ్యత్వమైనప్పటికీ మానవాకారములు ధరించినప్పుడు మానవతా ప్రవర్తన యందు ఆదర్శమైనటువంటి సూత్రములను ఆదర్శమైనటువంటి యొక్క ప్రవర్తనను అందించవలసి వస్తుంది.
0: బీయింగ్ గాడ్ హిమ్సెల్ఫ్ వెన్ హీ టేక్స్ అపాన్ ద హ్యూమన్ బాడీ హీ హాస్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ద హ్యూమానిటీ.
1: హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు నారాయణుని అన్వేషించి తమ దేశమును తల్లార్చుకోవాలని అనేక ప్రయత్నములు సలిపారు.
0: Persons like Hiranyaksha, Hiranyakashipu had all hatred towards God and made attempt.
1: పంచభూతములు యందు కూడాను శోధించి సాధించి దివ్యత్వమైనటువంటి దైవత్వము లేడని విశ్వసిస్తూ వచ్చారు.
0: They have experimented, investigated all the five elements and denied the presence of God.
1: కానీ కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు ఆ యొక్క సమయ సందర్భానుసారంగా ఆ పాత్రానుగుణ్యంగా తమ యొక్క తత్వమునకు తాము లోబడవలసి వచ్చింది.
0: బేసింగ్ ఆన్ ది పాసేజ్ ఆఫ్ టైం అండ్ ది డెస్టినీ అప్రోప్రియేట్ టు ది సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ హి టేక్స్ ఎ పర్టిక్యులర్ రోల్.
1: కాలము కరి సమీపించినప్పుడు కాలగర్భుడు కాలస్వరూపుడు భీకరాకారమును ధరించి చీల్చి చెండాడాడు హిరణ్యకశిపుడు.
0: హీ బీయింగ్ ద టైమ్ ద వన్ హూ ట్రాన్సెండ్స్ టైమ్ హీ హాస్ టేకెన్ అపాన్ దిస్ రోల్ అండ్ కిల్డ్ హిరణ్యకశిపు ఫైనలీ.
1: కృష్ణుడు అవతారం ఎత్తినప్పుడు తాను కూడాను తమ పాత్రోచితంగా అనుసరించవలసి వస్తుంది, నియమాలను తాను నడుచుకోవలసి వస్తుంది.
0: When Krishna incarnated, he has to act according to his role and follow his regulations.
1: శిశుపాలుడు అనేక విధములైనటువంటి దూషణలు చేసినప్పటికీ తిరస్కార పురస్కారములు ఏమాత్రం కూడాను తాను గ్రహించక సమయమునకై వేచి ఉండి ఆ సమయము రాగానే అతనిని అంత్యము గావించాడు.
0: Though Sisupala accused and criticized the Lord, he was not mindful of any, but he was waiting for the right time.
1: Krishnudu bhayapadi Jarasandhunaku daagukoni ekkado parigetti potunnadani Bhagavatam bodhisthundi.
0: Bhagavata teaches that కృష్ణ వాజ్ ఫియర్ స్ట్రికెన్ ఆఫ్ జరాసంధ.
1: సర్వజ్ఞమైనటువంటి, సర్వత్వమైనటువంటి, సర్వ స్వరూపమైనటువంటి యొక్క దైవత్వము ఎక్కడ పారిపోవటం?
0: ఆమ్నిషియంట్, ఆమ్నిపొటెంట్,
1: ఎక్కడ దాచుకోవటం?
0: వేర్ డిస్ హి గో? హౌ కెన్ హి హైడ్?
1: ఇది కేవలం ఒక భ్రమ,
0: ఇట్స్ ఓన్లీ ఇల్యూజన్.
1: కానీ భగవంతుని యొక్క తత్వము ఏనాడు విశ్వసించరో, ఏనాడు దానిని ఆశించరో, ఏనాడు దానిని రమ్మించరో, ఆనాడు అది ప్రత్యక్షమవుతుంటుంది.
0: The day when you understand the divinity with all full faith and expect it, it will manifest in front of you.
1: Kani ee paatrochitanga bhagavantudu kudanu tana yokka kartavyanni nirvartistu raavali.
0: God also should start discharging his own duty.
1: Samayam aasannamu kaagane Shishupaluni kantamu teesivese.
0: At the right time he has beheaded Shishupala.
1: Nindu sabalo Draupadini దుర్మార్గులు, దుష్టమైనటువంటి దుర్యోధన, దుశ్శాసనాదులు అనేక విధముల పరాభవం జరిపినప్పటికీ,
0: దో దుర్యోధన దుశ్శాసన హ్యూమిలియేటెడ్ ద్రౌపది ఇన్ ద ఓపెన్ కోర్ట్,
1: భగవంతుడైన కృష్ణుడు శాంతమును వహించి ఇతని ప్రాణము కేవలం భీముని ద్వారా పోవలసినదే కాని నేను ఇందులో నేను చర్య తీసుకోకూడదు, ఇది నా పాత్ర యొక్క దీనికి సుచితమైనటువంటిదని విశ్వసించి తన పాత్రానుగుణ్యంగా తన నాటకంలో తాను ఆడుతూ వచ్చాడు.
0: కృష్ణ వాజ్ కామ్ అండ్ హీ వాజ్ ఎట్ పీస్ బికాస్ హిజ్ లైఫ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ భీమా. హీ హాస్ టు బి కిల్డ్ బై భీమా అకార్డింగ్ టు హిజ్ ఓన్ డివైన్ ప్లాన్.
1: కృష్ణుడు జీవించినటువంటి సమాజం నందే ఆ సమాజం యొక్క దుష్టులు, దుర్మార్గులు తిట్టరాని తిట్టు, పెట్టరాని బాధలు పెట్టారు.
0: డ్యూరింగ్ ది లైఫ్ టైమ్ ఆఫ్ కృష్ణ the wicked people has put to him all kinds of suffering and accused him.
1: Kani bhagavantuniki aagrahamu anugrahamu rendu levu,
0: but God has neither grace nor anger.
1: Idi kevalamu aa yokka dushtulu, durmargulu, bhaktulu, ee yokka shaktulu, veeri veeri swabhavamu yokka sampattiye veeriki phaltamunu andistu vastuntayi.
0: The wicked people or the devotees or their faculties or powers they acquire basing on their own attempts.
1: Praptanugunyanga labhinchetvantadi kevalamu oka vidhamainatvanti arhata.
0: They get deservedness from the worldly point of view.
1: Dinine prabhavamu untaru.
0: It is called effect.
1: Kanukane praptanusaranga labhinchetvantadi idi kevalamu tatkalikamainatvantadi.
0: Thus what you get is momentary.
1: Kani ee prabhavanni తాము ఆధారం చేసుకుని స్వభావాన్ని మరచిపోయి మానవుడు తన ఇష్టానుసారం ప్రవర్తించడానికి మునుకుంటాడు.
0: హి ఇస్ క్యారీడ్ అవే బై ఆల్ హిస్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ హి ఇస్ అలాంగ్ ది రాంగ్ డైరెక్షన్.
1: ప్రాప్తానుసారం లభించేటువంటిది ప్రభావము, పురుషార్థం చే లభించేటువంటిది స్వభావం.
0: దట్స్ వాట్ యు గెట్ ఇన్ ద వరల్డ్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్ ది ఎఫెక్ట్స్, బట్ యువర్ ఇన్నేట్ క్వాలిటీ,
1: స్వభావము శాశ్వతము, ప్రభావము
0: This influences are temporary and momentary, but nature is permanent.
1: అయితే ఒక దర్శకుడు కాని ఒక కళాకారుడు కాని ఒక వేషమును ధరించినప్పుడు ఆ వేషములకు సంబంధించినటువంటి ఒక సిలబస్ అంతా కూడాను, అనగా కథనంతా కూడాను పూర్తి చదువుతాడు.
0: డైరెక్టర్ ఆర్ అన్ ఆర్టిస్ట్ వెన్ హీ టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ ఎ రోల్ హీ మస్ట్ గో త్రూ ద స్టోరీ.
1: తన యొక్క పాత్రను ఆ యొక్క సీన్స్ ప్రకారమే తాను యాక్ట్ చేయవలసి వస్తుంది. కానీ నేను నేర్చుకున్నానని కాని అన్ని ఇది ఎంత కూడాను ఒకే సీన్ లో ఉచ్చరించడానికి వీలు కాదు.
0: As he has taken a part there in the drama, though he is fully aware of the entire story, he can't act as he likes.
1: ఒక్కొక్క సీన్ తర్వాత ఒక్కొక్క సీన్ లో తాను ప్రవేశించి తన యొక్క పాత్రానుగుణ్యంగా తాను నాట్యం చేయాలి, పాత్రానుగుణ్యంగా తాను యాక్ట్ చేయాలి.
0: సీన్ ఆఫ్టర్ సీన్ హీ షుడ్ అపియర్ ఆన్ ద డయస్, sing and talk, act.
1: కనుకనే భగవంతుడు కూడాను ఈ జగన్నాటక నాటకం నందు తాను కూడాను ఒక పాత్రధారియే కనుక సమయోచితంగా పాత్రానుగుణ్యంగా తాను కొన్ని కొన్ని సందర్భంలో నియమాన్ని పాటించవలసి వస్తుంది.
0: As God also has taken a role in this cosmic drama, he should act according to the role expected.
1: ఈ భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని
0: బేసింగ్ ఆన్ ద కల్చర్ ఆఫ్ భారత్,
1: భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను త్యాగమునకే పట్టం కట్టుతూ వచ్చారు.
0: The ancients have revered the sacrifice.
1: Dharmamane andana mekkincharu.
0: It is only righteousness that is considered greatest.
1: Nyayamunaku kankanam kattaru.
0: They are determined to establish justice.
1: Satyani swagatam chesaru.
0: Is the truth that's made important.
1: Ee vidhamainatundi prachina sambandhamainatundi yokka samskrutini ee naati aadhunika yugam varu vismarincharu.
0: The ancient culture is forgotten by the modern society.
1: Kevalamu tane bhautikamainatundi jeevitame pradhanamani pramanamani vishwasinchi aneka vidhamainatundi ee prakrutamainatundi jeevitaniki laukikamaina jeevitaniki taanu ankitamaipothunnadu.
0: He goes by this temporary ephemeral world, he takes it as the real and the standard, forgetting his own nature.
1: Ee naati prapanchamu ee naati manavulu yenaadu kudanu kani viruganattu eriganattu yokka dravastalaku guri ayipoyi durbhavamulaku kaaranamai duscharyalo praveshistunnaru.
0: Today in this world you find the people entertaining the wicked ideas, indulging in the wicked actions not heard before.
1: Prati manavuni yetu kudanu artha drishti adhikara drishti ee rendu kudanu yenaadu kudanu eruganattu reetiga mitimiri pothunnadi.
0: Man today is after wealth and position.
1: Aithe arthamu undali.
0: However, money is needed.
1: Dhanamu lekapothe chanamaina ee yokka bhautika jeevitamunu gadapalemu.
0: Without money you cannot live in this world.
1: Aithe idi kudanu mitimiri poradu.
0: However, it should not be in excess.
1: Prapanchamunu sasyashyamalam gavinchetuvanti yokka samudram kudanu tana haddulanu meerinappudu చాలా ప్రమాదం సంభవిస్తుంది.
0: The sea that is responsible for all the greenery will also abide by its own limits.
1: దేహమును కాపాడేటువంటి అన్నమైనను కూడాను మితముగా భుజించినప్పుడే ఇతనికి ఆనందాన్ని ఆరోగ్యాన్ని అందిస్తుంది.
0: If you partake food in a limited sense, you will have all the strength.
1: అమితముగా భుజించినప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి విషముగా మారిపోతుంది.
0: But if you eat in excess, it becomes poison.
1: అన్నమే తృప్తిని అందిస్తుంది, అన్నమే ఆలాహలంగా మారిపోతుంది.
0: The very same food gives you satisfaction or it may turn.
1: తద్వారా అనేక విధమైనటువంటి యొక్క రోగములకు గురి అవుతున్నాడు మానవుడు.
0: Therefore man falls sick.
1: కనుక అన్నము అవసరమే, కాని మితమైనటువంటి ఆహారము తన మతిని కాపాడుతుంది.
0: Food is needed, however it should be limited.
1: అదే విధంగానే ధనము అనేటువంటి యొక్క ఆశ కూడాను ఒక పరిమితంలో ఉంటుండాలి.
0: Similarly, in respect of wealth, there should be a limit.
1: ఇది పరిమితము మీరినప్పుడు ప్రమాదం సంభవిస్తుంది.
0: If it is limitless, you'll face a danger.
1: గౌరవ మర్యాదలను కూడాను కోల్పోవు చేస్తుంది.
0: You'll lose all your courtesy in respect.
1: అయితే మానవులకు ఈ ధనముల వల్ల మదమెక్కి తద్వారా మంచి చెడ్డలనేటువంటి యొక్క విచక్షణ జ్ఞానం కోల్పోయి
0: because of wealth he becomes arrogant and loses the sense of discretion between good and bad.
1: Apara duryodhanuduga marutunnade kani apara karnudiga maratam ledu.
0: He becomes the prototype of Duryodhana, not Karna.
1: Sampada periginappudu daniki taginatundi tyagam kudunu peragali.
0: When you have more of wealth you should have more
1: sacrifice. Aishwaryam periginappudu audharyam kudunu peragali.
0: When the wealth is more and more you should also have that broad mindedness.
1: Kani ee naadu aishwaryam perugutunnadi kani ఔదార్యం పెరగటం లేదు.
0: టుడే ద వెల్త్ ఈస్ ఇంక్రీజింగ్ బట్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.

0: The one who cannot be happy, what is the use if he has all the wealth?
1: నీరు గతుకు కుక్కకు ఏరెంత పారినా.
0: Though there is continuous flow of water, it is the dog that licks the water. A greedy person will never be satisfied.
1: ఈ విధంగానే ఈనాటి మానవులకు ధనము అధికమై కొలది, లోహత్వం కూడా అధికమవుతూ వస్తుంటుంది.
0: Today mankind, as they have more and more of money, they are more miserly.
1: ఈ లోభత్వము చేతనే మానవుడు తన యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క తత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: Because of the excess of greedy temperament, he has forgotten his original nature.
1: కేవలము ధర్మమైనటువంటి మార్గంలో ఆదరణ చేసినప్పుడు, సంపాదించినటువంటి ధనమే మనకు సుఖమును అందించలేనప్పుడు, అధర్మముతో సంపాదించినటువంటి ధనము మనకు సుఖమును ఏ రీతిగా అందిస్తుంది?
0: When the money earned by righteous way, if it cannot give you happiness, how do you expect to be happy? The money earned by wrongful ways.
1: కనుక ధనం అనేటువంటిది ఏమాత్రం కూడా మనకు అధికంగా ఉన్నప్పుడు సుఖశాంతులను మనకు అందించలేదు.
0: Excess of money will never confer peace and happiness.
1: ఒకవేళ అధికముగా ఉండినప్పుడు పరోపకార సంబంధమైనటువంటి కర్మల్లో ప్రవేశించి తద్వారా దీనిని త్యాగము గావించు, అది నీకు యోగము అందిస్తుంది.
0: When you have more money at the beginning itself, involve yourself in service activities.
1: Inka rendavadi adhikara krishna.
0: The second, authority, love for authority.
1: Palle modalukoni pattanam varaku kudunu prati vyakti kudunu adhikari kavalani aashistunnadu.
0: Right from the village to the town, everyone wants power.
1: Adhikaraniki konni parimithulu untunnayi.
0: Even man of power has
1: konni niyamalu untunnayi.
0: Has got certain values.
1: Vidya balamu, buddhi balamu, kirti balamu, శీల బలము, ఔదార్య బలము, ఈ ఐదు బలములు ఉండినటువంటి వాడే అధికారికి అర్హుడు.
0: హూ ఇస్ ద వన్ హూ డిజర్వ్స్ దిస్ పవర్ ఆర్ అథారిటీ? ద వన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇంటెలెక్ట్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ రెప్యుటేషన్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ కమ్ అండ్ సాక్రిఫైస్.
1: కనుకనే ఈనాడు అధికారం అంటే ఏమిటో అనేటువంటి అర్థం తెలియకుండా ప్రవర్తిస్తున్నారు మానవుడు.
0: మ్యాన్ ఇస్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ వితౌట్ నోయింగ్ ద మీనింగ్ ఆఫ్ పొజిషన్.
1: కేవలం పల్లె పంచాయతీ మొదలుకొని రాజ్యాధిపతిగా కూడా నువ్వు చేయాలనేటువంటి ఆశను పొందుతున్నాడు మానవుడు.
0: మ్యాన్ వాంట్స్ టు బి ద లీడర్ ద పంచాయత్ లెవెల్ అండ్ హీ వాంట్స్ ఆక్యుపై ద టాప్ మోస్ట్ పొజిషన్.
1: ఈ నిమిత్తమై తాను చేయరానటువంటి కార్యాలు చేస్తున్నాడు.
0: ఫర్ పొజిషన్ హీ డస్ ఆల్ సచ్ థింగ్స్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్.
1: నడవరానటువంటి యొక్క మార్గాన్ని నడుస్తున్నాడు.
0: హీ ఈజ్ ట్రెడింగ్ అలాంగ్ ద పాత్ విచ్ ఇస్ నాట్ ప్రాపర్.
1: నీతి నిజాయితీలను కోల్పోతున్నాడు.
0: He has lost all the morality.
1: సోదరులలో జీవించుతున్నటువంటి పల్లె ప్రజల యొక్క దీనిని కూడాను చీల్చి అనేక రకములుగా కూడాను దుర్మార్గానికి గురి చేస్తున్నారు.
0: He also entertains conflicts among the villagers and indulges in
1: అనాచారమును, హత్యలు కూడాను గావింపజేస్తున్నారు.
0: He is also doing all sorts of things which are against.
1: అన్నదమ్ముల యొక్క ప్రేమను కూడాను కాల్చివేస్తున్నారు.
0: They are also burning the love among the brothers.
1: ఈ అధికార నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి చెడు మార్గములో ప్రవేశించి మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
0: Because of a thirst for power, he indulges in all such wicked actions.
1: ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
0: It's highly dangerous.
1: అధికారం అందవలసినటువంటి వారికి అదే కన్ను వరించి వస్తుంది.
0: If you are bound to get it, the power will be after you.
1: అయితే మానవుని ప్రయత్నము తగినటువంటి యొక్క అవధములత చేత తాను ప్రయత్నించాలి.
0: However, he has to make effort under such limits.
1: నశ్రేయో నియమం వినా, పరిమితమే లేకపోతే ఇది శ్రేయస్సే కాదు.
0: When there are no limits, it cannot be a progress.
1: కనుక మనము ఒక పరిమితములో మనం జీవించడానికి ప్రయత్నించాలి.
0: We should live under certain limitations.
1: ఈ రెండు కూడాను ఈనాడు మితిమీరిపోయినటువంటివి.
0: These two factors are more and more today.
1: ఏ అవతారమునందు కాని ఏ యుగమునందు కాని ఈ రెండు యొక్క ఆశలు కూడాను ఇంత మితిమీరిపోలేదు.
0: In no age, in no times of any avatar, these two have been so rampant as now.
1: తద్వారానే దేశం అనేటువంటిది కూడాను చాలా అశాంతులకు, అభద్రతకు గురి అవుతుండాలి.
0: For that reason, the country is full of insecurity and restlessness.
1: భగవత్ తత్వం అనేటువంటిది తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: He is not able to recognize the nature of divinity.
1: భగవంతుడు కూడాను పాత్రధారి అయి ఉండి కూడాను ఈ యొక్క పాత్రలు చేసేటువంటి యొక్క ప్రవర్తనలకు కొంత కాలమును అందిస్తుంటాడు.
0: Though God also has a role, he'll be waiting for time.
1: చెట్టులో పుట్టినటువంటి కాయను కూడాను ఫలం కావాలంటే కొంత కాలాన్ని తీసుకుంటుంది.
0: For the fruits to ripen, it takes some time.
1: ఆ యొక్క కాలంలో ఇది పరిపక్వమైనప్పుడు ఆ చెట్టును వీడి కింద పడుతుంది ఈ ఫలం.
0: ద మూమెంట్ ది ఫ్రూట్ రైపెన్స్ ఇట్ డ్రాప్స్ డౌన్.
1: అదే విధముగానే మనము మన కాలం సమీపించినప్పుడు మంచి అయినా చెడ్డ అయినా కూడా రెండు విధమైన ఫలితాన్ని కూడా మనం అందుకోవడానికి సిద్ధంగా ఉంటుండాలి.
0: When the time approaches, we should be prepared to face the consequences, either good or bad.
1: మన యొక్క చర్యల వల్లనే మనకు చెడ్డలు ఏర్పడుతుంటాయి.
0: Our actions are responsible.
1: మన యొక్క చర్యల వల్లనే మనకు మంచి చేకూరుతుండాలి.
0: You get all good because of your actions.
1: దీనిని పరిష్కరించుకునే మనయేవ మనుష్యానాం కారణం బంధము చేయు అన్నాడు.
0: Basing on this, it said that mind that's responsible for bondage. మనం
1: మనసును పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టాలి.
0: So we should see that mind is along
1: the path. సంబంధమైన మార్గములో ప్రవేశపెట్టాలి.
0: We should entertain the ways of service.
1: సమాజ క్షేమాన్ని కోరేటువంటి మార్గములో మనం ప్రవేశపెట్టాలి.
0: We should dwell along the path wishing the welfare of the world.
1: అప్పుడే ఈ మనసు యొక్క పవిత్రత కూడా సార్థకమవుతుంది.
0: Then only sacredness of the mind is redeemed.
1: కనుక ఈనాటి మానవులు ఎందు కాని ఈనాటి దేశమునందు కాని ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు కారణం ఏమిటి? మన యొక్క భావం లేదు దీనికి కారణం.
0: What is it responsible for all sorts of agitations, conflicts in human
1: beings and country?
0: Either criticizing others or accusing them.
1: మనకు ఎవరో హానిని చేశారని చెప్పని వారిని కొంతవరకు శిక్షించడానికి ప్రయత్నించడం కానీ,
0: because of the fact someone harmed you, that
1: is punishment. ప్రయత్నం చేయకూడదు.
0: You should never act that way.
1: ఆ శిక్షించినది వేరొక వ్యక్తి కాదు.
0: The one who punishes is not a separate one.
1: అతను కేవలం నిమిత్త మాత్రుడే.
0: It's just an instrument.
1: నీ దుష్ట బుద్ధియే నిన్ను శిక్షిస్తుంది.
0: It's only your wicked temperament punishes you.
1: నీకు మంచిని చేకూర్చినటువంటి ఏదో ఒక వ్యక్తి కాదు.
0: All that good you have is not through an individual. అతను కూడా
1: నిమిత్త మాత్రుడే.
0: He's also an instrument.
1: నీవు చేసినటువంటి సత్కర్మల యొక్క ఫలితమే నీకు మంచిని చేకూరుస్తుంది.
0: The consequence of good actions give you all the good.
1: కనుక మంచి కానీ చెడ్డ కానీ మన ప్రవర్తన పైన ఆధారపడి ఉన్నదే కానీ కేవలము దైవానుగ్రహము దైవాగ్రహము అనేటువంటి దాన్ని మనం ఏమాత్రం కూడా చింతించకూడదు.
0: గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ బిహేవియర్ బట్ వీ షుడ్ నాట్ గో ఆన్ సేయింగ్.
1: భగవంతుడు ఒక పోస్ట్ మ్యాన్ వంటి వాడు.
0: గాడ్ ఈజ్ లైక్ ఎ పోస్ట్ మ్యాన్.
1: ఈ పోస్ట్ మ్యాన్ ఒక ఇంటిలో ఒకరికి ఒక జాబునిస్తాడు.
0: దిస్ పోస్ట్ మ్యాన్ హ్యాండ్స్ ఓవర్ ఎ లెటర్.
1: మరొక ఇంటిలో ఇంకొక జాబునిస్తాడు.
0: హీ హ్యాండ్స్ ఓవర్ అనదర్ లెటర్.
1: మొదలు జాబ్ ఇచ్చినటువంటి ఇంటి వారు గొల్లును ఏడుస్తారు.
0: Those recipients of the letter in the first instance, they cry.
1: రెండవ ఇంటిలో ఇచ్చినటువంటి జాబ్ వారు పక్కన నవ్వుతారు.
0: The receiver at another home, they smile.
1: వారు నవ్వడానికి వీరు ఏడ్చడానికి కేవలం పోస్ట్ మ్యాన్ కర్త.
0: For their smiles or tears, he is the postman.
1: కాదు, వారికి వచ్చినటువంటి జాబుల యొక్క ఇదే కారణం.
0: Only the contents of the letter are responsible.
1: కనుకనే మంచి చెడ్డలనేటువంటిది భగవంతుడు అందిస్తున్నాడు. ఎవరు ఏమి చేసినప్పటికీ వారికి దాన్ని అందిస్తున్నాడు. ఏడ్చేది నవ్వేది మీ యొక్క ప్రవర్తన యొక్క ఫలితమే కాని ఇతను కేవలం ఒక సాక్షిభూతుడు.
0: గాడ్ ఈజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్ గివింగ్ యూ గుడ్ అండ్ బ్యాడ్ బేసింగ్ ఆన్ యువర్ బిహేవియర్.
1: ఈనాటి యొక్క మానవత్వంలో మితిమీరినటువంటి అహంకారం పెరిగిపోయింది.
0: టుడే ఇన్ మ్యాన్ కైండ్ దేర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ఈగో.
1: ఇంకా ఆడంబరమా చెప్పనక్కర్లేదు.
0: The pomp and show we need not mention.
1: ఈ విధమైనటువంటి జీవితంలో మానవత్వానికి ఏమాత్రమైన కూడాను కొన్ని శాంతి భద్రతలు ఏర్పడతాయా?
0: Do you expect peace and security in such a life?
1: భగవంతుని అనుగ్రహం కూడాను ఇతని పైన ప్రవహిస్తుందా?
0: Do you expect God's grace?
1: ప్రవహించదు, ప్రవహించదు.
0: God's grace shall never flow.
1: ఎంత ధనమున్నా, ఎంత విద్య ఉండినా, ఎంత పదవి ఉండినా, ఎన్ని విధమైనటువంటి ఇది ఉండినప్పటికీ అహంకారం అనేటువంటిది ఉండినప్పుడు ఇవి ఏమాత్రం కూడా తమకు దైవానుగ్రహం దక్కదు.
0: You may have lot of wealth, education and position, so long there is ego, you'll never receive God's grace.
1: ప్రవాహము పల్లమునకే పోరుతుంది కాని మిట్టను ఎక్కదు.
0: Water flows downward but never upward.
1: ఎవడు వినే విజేతతో ఉంటుంటాడో వాడి వైపునే దైవానుగ్రహం ప్రవహిస్తుంది.
0: The one with obedience and humility, he will receive God's grace.
1: ఈ అహంకార ఆడంబరమైనటువంటిది కేవలం మిట్ట వంటిది.
0: The one of ego and pomp.
1: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ మిట్టను ఎక్కదు ఈ యొక్క ప్రవాహం.
0: In spite of all attempts, we shall never receive.
1: కనుకని అహంకారమే ఈ మిట్ట.
0: So this ego is the mountain.
1: వినే విజయతే ఈ పల్లము.
0: This obedience and humility flow.
1: అనేటువంటి ప్రవాహము.
0: What sort of a flow it is?
1: కనుక భగవాను గ్రహమును పొందాలనుకున్నప్పుడు మనం వినే విధేయులుగా ఉండాలి.
0: To have God's grace, we should have all humility.
1: పెద్దలను గౌరవించాలి.
0: We should respect elders.
1: ఉన్నదానితో తృప్తి పొందాలి.
0: We should satisfy with our
1: Lord. అందరి ఎందు కూడాను విశ్వాసమును పెంచుకునేటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
0: We should make an effort to have faith in everyone.
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: We should not hate anyone.
1: ఇతరులు ద్వేషించినప్పుడు ఇతరులు నిన్ను ప్రేమిస్తారా? ఇది కల్ల.
0: When you hate anybody, do you think that others will love you? No.
1: నిన్ను అందరూ ప్రేమించాలని ఆశించినప్పుడు నీవు అందరినీ మొదలు ప్రేమించు.
0: When you want to be loved by all, you love everyone.
1: అది యద్ భావం తద్ భవతి అన్నారు.
0: As is the feeling, so it happens.
1: కనుకనే మన మంచి చెడ్డలకంతా కూడాను మన యొక్క సంకల్పములు మన ప్రవర్తనలే దీనికి మూల కారణం.
0: Therefore, the good and bad depend upon our behavior.
1: దైవము కూడాను సమయస్ఫూర్తిగా తమ యొక్క పాత్రానుగుణ్యంగా కొన్ని రకములైనటువంటి యొక్క శిక్షణలు కూడా అందించడానికి ప్రయత్నిస్తాడు.
0: God also gives a sort of a training depending upon the circumstances and appropriate time.
1: మీకు చరిత్రను మీరు ఒక్కసారి పరిశీలించినప్పుడు
0: when you go through the history of Bharat
1: చక్కగా భారతీయులు ఎన్ని విధమైనటువంటి యొక్క శాంతి స్వభావం అనేటువంటిది మీకు తెలుస్తుంది.
0: You will understand the peace explained.
1: ఈ చరిత్రను చూసినప్పటికీ మనం భారత చరిత్రను ఇతరులు మనపై దండెత్తి వచ్చిన తర్వాత వీరు దానిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ భారతీయులు ఎప్పుడు తమంతకు తాము ఇతరులపై దండెత్తిపోలేదు.
0: When you go through the history, you will understand Bharat passed through repeated foreign invasions.
1: మీరు చరిత్రను వెతికి చక్కగా విచారించండి.
0: You go through it carefully.
1: వారు మన కాలం త్రొక్కిన తర్వాతనే మనం వారిపై ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాం.
0: బికాస్ దే వాంటెడ్ టు ఇన్వేడ్ అండ్ కాంకర్. భారతీయులు
1: అన్యాయము అక్రమము అనాచారమైనటువంటి ఏనాడు ఎరుగురు ప్రాచీనులు.
0: ది ఏన్షియంట్ వన్స్ నెవర్ న్యూ ఎనీ కైండ్ ఆఫ్ ఇంజస్టిస్ ఆర్ రాంగ్ యాక్షన్.
1: త్యాగము సత్యము దివ్యమైనటువంటి సహనమే వారి యొక్క స్వభావములుగా ఉండేటువంటిది.
0: దేర్ నేచర్ ఇస్ ద వన్
1: పదవుల నిమిత్తమై అనేక రకమైనటువంటి ఈ నీతి నిజాయితీని కూడా కోల్పోతున్నారు.
0: Because of hunger, thirst for position, he is forgetting all the
1: ఒక్క చరిత్రను భారతీయులు చక్కగా విచారించాలి.
0: You just inquire clearly the history.
1: తనకు లభ్యమైనటువంటి రాజ్యమును కూడా తిరస్కరించి
0: just saying no to the kingdom.
1: పితృవాక్య పరిపాలన నిమిత్తమై
0: only to uphold the command of father.
1: 14 సంవత్సరములు అరణ్యవాసం చేశాడు రాముడు.
0: Rama spent 14 years in exile.
1: పదవులకై ఆశపడలేదు.
0: He never wanted position.
1: తన ధర్మమును తాను ఆశిస్తూ వచ్చాడు.
0: He followed dharma.
1: పితృవాక్యం పరిపాలన చేస్తూ వచ్చాడు.
0: He followed father's command.
1: చేతికి అందినటువంటి రాజ్యాన్ని కూడా త్యాగం చేసుకున్నాడు.
0: He sacrificed his own kingdom.
1: ఈ 14 సంవత్సరములు అరణ్యంలో ఉండినప్పుడు
0: when he is there in the forest for 14 years.
1: ఒకనాడు రామలక్ష్మణ ఇరువు కూడాను ఒక వృక్షం కింద చల్లని ఛాయలో ఆనందంగా ఉంటున్నారు.
0: రామ లక్ష్మణ స్టేట్ అండర్ ది షేడ్ ఆఫ్ ది సేమ్ ట్రీ.
1: అలాంటి సందర్భం లోపల గుర్రము యొక్క సకిలింపులు ఏనుగు యొక్క అరుపులు సైన్యం యొక్క నడకలు వినిపించాయి.
0: At that time they heard the sounds, the noise of the steps, advancing steps of the horses
1: Lakshmana,
0: and elephants.
1: ఏది ఈ శబ్దం? అడవులు ఏనుగులు ఉండవచ్చును కానీ గుర్రములు ఉంటాయా? ఏదో ఇది ఒక విచిత్రంగా ఉంటుందాది, నీవు దీన్ని విచారించమని చూడమని చెప్పాడు రాముడు.
0: Rama said, Lakshmana, it's quite possible to have elephants in the forest, not horses. What is this sound that we listen now? Find out.
1: చెట్టెక్కి చూచాడు.
0: Lakshmana climbed up the tree and
1: watched. సైన్యంతో వస్తుంటుండాలి, దూడి అంతా ఎగిరిపోతుంటుండాలి, ఏ విధమైనటువంటి యొక్క ఇది కూడా గుర్తించడానికి వీలు లేనట్టుగా ఉంటుండాలి.
0: He saw a huge army battalion with the dust thorn.
1: అశ్వవృక్షము అశ్వత్థవృక్షం అనేటువంటి యొక్క పతాకం మాత్రం కనిపిస్తూ ఉంటుండాలి.
0: బట్ దే కుడ్ ఓన్లీ సీ ద ఫ్లాగ్.
1: దాని ఆ యొక్క పతాకమును గుర్తించి భరతుడు అని గుర్తించాడు.
0: వాచింగ్ ద ఫ్లాగ్ ఓవర్ దేర్ హీ కుడ్ డిసైడ్ ఇట్ వాజ్ భరత కమింగ్.
1: అన్న అమ్ములు సిద్ధం చేసుకో అన్నాడు.
0: బ్రదర్ బీ రెడీ విత్ ఆల్ బావ్.
1: ఎందుకు అన్నాడు రాముడు.
0: రామ సెడ్ వాయ్.
1: అరణ్యంలో కూడా మనం జీవించకూడదు అనేటువంటి ఉద్దేశం చేత ఆ తల్లి యొక్క బోధన చేత ఈ భరతుడు మనపై దండెత్తి వస్తున్నాడు అన్నాడు.
0: భరత డజన్ వాంట్ టు లివ్ ఇన్ దిస్ ఫారెస్ట్ బికాస్ ది టీచింగ్ ఆఫ్ హిస్ మదర్ హీస్ కమింగ్ హియర్ టు ఇన్వేడ్.
1: చిరునవ్వులో నవ్వుతూ రాముడు చెప్పాడు, లక్ష్మణ, భరతుడు అలాంటి దీనికి పాల్పడేటువంటి వాడు కాదు.
0: స్మైలింగ్లీ Rama said, Lakshmana, Bharata would not resort to that.
1: అయోధ్యను వదిలినప్పుడు అతను అయోధ్యలో లేకపోవటం చేత తిరిగి అయోధ్యకు వచ్చి మనమును చూడాలని వస్తున్నాడు అన్నాడు రాముడు.
0: As he didn't find us there in Ayodhya when he stepped in there, he is now coming to visit us.
1: మనము చూడడానికి వచ్చేటువంటి భరతుడు సైన్యంతో ఎందుకు రావాలి?
0: Bharata, who is coming here to visit us, why should he have that army battalion behind?
1: అనగా ప్రజల యొక్క ఆందోళనను చల్లార్చి నిమిత్తమై ప్రజలను కూడా నువ్వు తీసుకుని వస్తున్నాడు మీ దర్శన నిమిత్తమై.
0: He is bringing the associate subjects also to pacify their restless.
1: లక్ష్మణ, ఇక్ష్వాకుల వంశము లోపల జన్మించినటువంటి రాజకుమారులు సింహాసనం నిమిత్తమై రాజ్యం నిమిత్తమై రక్తపాతం చేసేటువంటి వారు కాదు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: రామా సెడ్, లక్ష్మణ, యూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది బేసిక్ ట్రూత్ that in Ikshvaku clan there will be no blood
1: shed for the rajyani anubhavincheetundi vaadu idi sareyinaatundi raju kaadu.
0: He is not a proper king if he just attains position by bloodshed.
1: Kanuka Ikshvakula vanshamlo alanti vaare janminchadaniki veelu ledu.
0: Such people would never be born in this clan of Ikshvaku.
1: Dharmanga praja sammitanga manam palinchatamu Ikshvakula vansham yokka dharmam.
0: Therefore the dharma of Ikshvaku clan is to rule, administer righteously and with all the justice.
1: Kanuka sevayandu uttirudainatundi vaade,
0: the one who is successful in service,
1: rajyapalanaku adhikarudu avtadu.
0: He has got the authority deserved.
1: Sakara nayakudu kaledu.
0: Without being the one of service, he can't be leader.
1: Kinkaru kaka Shankarudu kaledu.
0: Without being Kinkara, he cannot be Shankara.
1: Ani sallarchadu Lakshmana yokka krodhanni.
0: The anger of Lakshmana was pacified.
1: Intalo Bharatudu parigettukoni vachi anna anna ani sokistu padamulu paina paddadu.
0: In the meantime Bharata came crying and fell at his feet.
1: Ee satyanni gurtinchinatundi Lakshmanudu kshamaapana korutu vachadu.
0: Lakshmana understood the truth and then he sought pardon.
1: Tanta prachina kaalam nundi ee Bharat desamu simhasana nimittamai rajyadhipati nimittamai elanti allakallolamunu kaani oka akram margamunu kaani paalpadinatundi vaaru kaadu.
0: Since ancient times people never resorted to agitation, the conflict and mass killing for authority and
1: punishment. Dharmamulake vaaru paadupadutu vacharu.
0: They were struggling for everyone.
1: Satyam vada dharmam chara.
0: Tell the truth, conduct righteously.
1: Dharmamunu aacharinchadamu satyamunu uchcharinchadamu ivi rende prachina bharatiyulaku sariyainatundi pramanamulu avi sariyainatundi netramulu.
0: You have to speak truth and you have to act righteously. They are the two eyes of the human.
1: Ee aadhunika yugamulopala ee naadu satyam vada.
0: But in the modern age truth is killed.
1: Dharmam chara jarchalalo vesi pettaru dharmanni.
0: Dharma is under arrest now.
1: Satyanni kill chesaru.
0: Truth is killed.
1: Asatyame ee naadu pramanamu.
0: Falsehood is standard.
1: Adharmame ee naadu manavuni yokka kartavyamu.
0: Unrighteous path is the duty of modern man.
1: Ee vidhamainatundi pravartana chetane Bharata desamu inni vidhamainatundi ashanti guri avutu vastundadu.
0: Because of such behavior Bharat is restless now.
1: Kanuka prachina sanskruti ainatundi yokka satyamunu dharmamunu kudanu ee naadu prati vyakti kudanu దానిని పోషించడానికి ప్రయత్నించాలి.
0: ఎవరీ ఇండివిజువల్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అప్హోల్డ్ ట్రూత్ అండ్ రైట్యూస్నెస్.
1: ప్రతి భారతీయుని యొక్క కర్తవ్యం ఇది.
0: దట్ ఇస్ డ్యూటీ ఆఫ్ ఎవరీ భారతీయ.
1: దేశమునకు ఇది అని మనం చేయవలసినటువంటి సేవ.
0: దిస్ ఇస్ ద సర్వీస్ వీ షుడ్ డు టు ది కంట్రీ.
1: దేశాన్ని రక్షించే నిమిత్తమే మీరు మిలిటరీలో చేరేసేసి ఏదో తుపాకులతో కాల్చి తిరంగులతో పేల్చి బాంబులు వేసి ఈ విధమైన దీంతో మీరు విజయాన్ని సాధించలేరు.
0: యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్ అండ్ విక్టోరియస్ ఇఫ్ యూ హోల్డ్ బాంబ్స్ అండ్ ద గన్స్.
1: మీరు సత్యధర్మాన్ని రక్షించండి, ఆ సత్యధర్మం లే జగత్తును రక్షిస్తాయి.
0: ప్రొటెక్ట్ ది ట్రూత్ అండ్ రైట్యూస్నెస్, దే విల్ ప్రొటెక్ట్ ది వరల్డ్ ఇన్ టర్న్.
1: ఒకనొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైమ్,
1: 20 సంవత్సరాల పూర్వము,
0: 20 ఇయర్స్ బ్యాక్,
1: మున్షి తాను ఒక పెద్ద సభను ఏర్పాటు చేశాడు.
0: మున్షి అరేంజ్ ఏ వెరీ బిగ్ కాన్ఫరెన్స్.
1: అక్కడ ఇంటలెక్చువల్స్ ఉన్నాయి, చాలా తెలివితేటలు కలవారని అందరినీ చేర్చాడు.
0: All intellectuals gathered there.
1: ఈ నాడు తెలివితేటలు గల వారికి అనేక అనుమానాలు కూడా.
0: Only intellectuals are full of doubt.
1: తెలివితేటలని అనుకునేటువంటి వాళ్ళకి తెలివే ఉండదు.
0: The one who thinks that his intellect has no intellect at all.
1: ఇది కేవలం అహంకారం యొక్క ప్రభావమే.
0: Is effect of ego.
1: కానీ అందరూ చేరారు.
0: All assembled.
1: ఇంకా ఈ తెలివితేటలు కలిగినటువంటి వారు చేరినప్పుడు ఎట్ట ఉంటాదో ఆ సమావేశం మీకు తెలుసు.
0: You can imagine when all intelligent people assemble.
1: చాలా తలెత్తి విర్రవీగుతూ కూర్చున్నారు.
0: They all highly egoistic.
1: మేము దీన్ని చదివాం, దాన్ని చదివాం, ఇన్ని రకమైనటువంటి యొక్క దీన్నంతా ప్లాన్లు వేశామని అనేక రకములుగా వర్ణిస్తూ కూర్చున్నారు. నేను ఆ సభకు ప్రధానమైనటువంటి యొక్క అధిపతిని.
0: భగవాన్ వాజ్ ది చీఫ్ గెస్ట్ ఫర్ దట్ అసెంబ్లీ.
1: నా ప్రక్కలో మున్షి కూర్చున్నాడు.
0: మున్షి సాట్ వెరీ క్లోజ్ టు భగవాన్.
1: ఈనాటి ఆధునిక లోపల తెలివితేటలు కలిగినటువంటి వారికి ఆధ్యాత్మికమైనటువంటి దానిపైన, ధార్మికమైనటువంటి దానిపైన చాలా అనుమానాలు ఉంటున్నాయి, వాటిని తాము తప్పక తీర్చాలి అన్నారు.
0: Munshi said, Bhagavan, clarify this doubt. Among the modern educated people, they don't have any sense of spirituality or dharma.
1: వేశారు దానికి చక్కని జవాబు సూటిగాను హృదయానికి నాటుకునేటట్టుగా చెప్పాను.
0: భగవాన్ గేవ్ డైరెక్ట్ రిప్లై దట్ వుడ్ గెట్ ఇన్ టు ద హార్ట్.
1: తదుపరి ఒక మహా గొప్ప తెలివితేటల వాడైనటువంటి వాడు లేచాడు.
0: లేటా ఏ హైలీ ఇంటెలిజెంట్ వన్ గాట్ అప్.
1: రష్యా గొప్ప ట్యాంకులు బాంబ్స్ ఎక్కువ తయారు చేస్తుంది.
0: రష్యా మ్యానుఫ్యాక్చర్డ్ ట్యాంక్స్ అండ్ బాంబ్స్.
1: ఇంకా అమెరికా చూస్తామంటే వారి శక్తి సామర్థ్యంలో ఏమాత్రం కూడా ఎవరు కూడా ఉరి కావడానికి వీలు కాదు, సమత్వం కావడానికి వీలు కాదు.
0: నో వన్ కుడ్ ఎవర్ ఈక్వల్ అమెరికన్స్.
1: ఇది కుబేర రాజ్యంగా ప్రకాశిస్తుంటుండాలి.
0: అమెరికా ఈజ్ ది ల్యాండ్ ఆఫ్ కుబేర అఫ్లూయన్స్.
1: కానీ భారతీయులు ఈ అస్త్రములు కాని ఈ శస్త్రములు కాని ఏమాత్రం కూడా వీరు ప్రయత్నం చేయటం లేదు.
0: బట్ భారతీయస్ డోంట్ ఎక్వైర్ ఎనీ వెపనరీ వాట్స్ ఎవర్.
1: మన భారతదేశం గట్టి ఏమి కావాలి?
0: వాట్ ఈస్ దట్ భారత్ నీడ్?
1: ఈ సందేహాన్ని తీర్చాలి అన్నారు.
0: ప్లీజ్ క్లారిఫై.
1: మన భారతీయులు కూడా ఒక అస్త్రాన్ని ఈ బాంబ్స్ అంతా తయారు చేయాలి అన్నారు.
0: ఇండియన్స్ ఆల్సో షుడ్ మ్యానుఫ్యాక్చర్ బాంబ్స్.
1: పిచ్చివాడ, తినడానికి తిండి, ఉండడానికి పంప, తాగడానికి నీరు మనం అందించినప్పుడు ఇదే మనం చేసేటువంటి గొప్ప శక్తి. ఈనాడు రష్యాలో కావలసినంత ఆయుధాలకు సామగ్రి అంతా ఉంటుంది, కానీ తినడానికి తిండి లేదు.
0: ప్రొవైడింగ్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ పర్పస్.
1: ప్రజలకు తగినటువంటి అనుకూలం చేయలేని యొక్క పరిపాలన లోపల బాంబులు పెట్టుకునే ప్రయోజనం ఏమిటి?
0: వెన్ వీ డోంట్ ప్రొవైడ్ కన్వీనియన్సెస్.
1: కొట్టకొలది కూడా ధనం వ్యర్థం చేస్తున్నారు.
0: ఇఫ్ యూ మ్యానుఫ్యాక్చర్ బాంబ్స్ యూ విల్ బి వేస్టింగ్ క్రౌడ్స్ ఆఫ్ వెల్త్.
1: ఇది నేనేమాత్రము అంగీకరించనున్నాను.
0: భగవాన్ సెడ్ దట్ హి వుడ్ నాట్ యాక్సెప్ట్ సచ్ ఎ వ్యూ.
1: మరి మన పైన దండెత్తి వచ్చినటువంటి వారిని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అని ఇంకొకరు ప్రశ్నించారు.
0: నరవన్ ఆస్క్డ్ హౌ టు రెసిస్ట్ ది ఇన్వేజర్.
1: చెప్పారు మన దేశం పేరు ఏమిటి.
0: భగవాన్ సెడ్ వాట్ ద నేమ్ ఆఫ్ అవర్ కంట్రీ.
1: భారతం.
0: భారత
1: భారతదేశము.
0: భారతదేశం.
1: భారతదేశమునకు భారతమే చాలా ప్రమాణం.
0: ఫర్ భారతదేశ భారత ఇస్తారు.
1: ఈ భారతంలో ముఖ్యులెవరు?
0: వారు ఇంపార్టెంట్.
1: ధర్మజ, అర్జున, భీమ, నకుల, సహదేవ, ఈ పంచభూతములే.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ధర్మజ, అర్జున, భీమ, నకుల, సహదేవ ఆర్ ఇంపార్టెంట్.
1: కనుక భారతములకు ప్రధాన సూత్రులు, ప్రధాన నాత్రులు, ప్రధానమైనటువంటి యొక్క కర్తలు ఈ ఐదు మంది.
0: దీస్ ఆర్ ఫైవ్ దట్ హావ్ టేకెన్ అపాన్
1: దెమ్సెల్వ్స్ గొప్ప శక్తివంతుడు.
0: అర్జున ఇస్ హైలీ
1: పవర్ఫుల్. గాంధీవాన్ని కూడా సాధించాడు.
0: హీ కుడ్ హ్యావ్ ఈవెన్ గాంధీవా.
1: ఈ అర్జునుడు కేవలం పద్మశ్రీ, పద్మవిభూషణ్ టైటిల్స్ మాత్రమే కాదు.
0: అర్జున ఇస్ నాట్ ఇన్ పొజిషన్ ఆఫ్ టైటిల్స్ లైక్ పద్మశ్రీ, పద్మభూషణ్.
1: పద్మ కిరీటి, చేతువాహన, భీమశ్చర్య, జయకృష్ణ, సవిశాచి, ధనుంజయ, ఇన్ని టైటిల్స్ అంతా ఉంటున్నాయి అర్జునుకు.
0: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్.
1: కానీ ఇన్ని టైటిల్స్, ఇన్ని శక్తి సామర్థ్యములు ఉండేటువంటి అర్జునుడైనా కూడాను అన్నమాటను ధిక్కరించక శిరస్సు వంచుతున్నాడు.
0: అర్జున విత్ ఆల్ హిస్ మైటీ పవర్ హి సింప్లీ ఒబేయ్డ్ ద కమాండ్ ఆఫ్ హిస్ బ్రదర్.
1: భీముడు చూస్తామా, అతని భుజబలము, బుద్ధిబలము, గదబలం అనేటువంటిది చెప్పశక్యం కానటువంటి బలం ఉంటుంది.
0: ద భీమ హాస్ గాట్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా.
1: భీముని కూడా ఒక ఎడం చేతితో కూడా కదిలించి వేర్ల వరకు పెకిలించేటువంటి ఒక శక్తి ఉంటుంది.
0: హి కుడ్ జస్ట్ టేక్ అవుట్ ఎ వెరీ హ్యూజ్ ట్రీ.
1: అంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి భీముడు కూడాను తాను అన్న ఆజ్ఞను శిరసావహిస్తున్నాడు.
0: భీమ విత్ ఆల్ ది మైటీ స్ట్రెంగ్త్ ఒబేయ్డ్ హిస్ బ్రదర్.
1: కానీ ఎందుకోసం చేస్తున్నాడు?
0: వై?
1: ఈనాడు మీరు చక్కగా గుర్తించండి.
0: టుడే అండర్స్టాండ్ దట్
1: అర్జునుడు అనేటువంటి వాడు ఇన్ని అస్త్రశస్త్రములతో సాధించి ఇన్ని శక్తి సామర్థ్యములు గుర్తించినటువంటి వాడు కూడాను అతను కేవలము ఒక అమెరికాతో సమానం.
0: అర్జున విత్ ఆల్ ద వెపనరీ అండ్ ఎక్స్పర్టీస్ ఈజ్ ఈక్వల్ టు అమెరికా.
1: ఈ ట్యాంక్స్, ఈ విధమైనటువంటి భుజబలము, బుద్ధిబలము, గదబలము, ఈ యొక్క శక్తి సామర్థ్యంతో కూడినటువంటి బలం అంతా, ఆయుధ బలాలు అధికం చేసుకున్నటువంటి వాడు రష్యా వంటి వాడు ఈ భీముడు.
0: భీమ స్టాండ్స్ ఫర్ రష్యా విత్ ఆల్ ద ట్యాంక్స్. ఈ
1: యువకుడు ఎవరికి శరణాగతి పొందుతున్నారు? ధర్మజ అనేటువంటి వాడికి శరణాగతి పొందుతున్నారు.
0: బోత్ ఆఫ్ దెమ్ హావ్ సరెండర్డ్ టు ధర్మజ.
1: కనుక ఈనాడు మనం ధర్మాన్ని పోషించినప్పుడు ఈ రెండు కూడా మనకు స్వాధీనమైపోతాయి, కానీ అస్త్రశస్త్రాలతో మనం ఏమాత్రం స్వాధీనం పొందలేము.
0: ఫర్ ద మూమెంట్ వీ అబ్జర్వ్ అండ్ అప్హోల్డ్ ధర్మ, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ కమ్ టు యూ.
1: కలిగినటువంటి వాడైనా ధర్మం ముందు అణుమాత్రంగానే ఉంటాడు.
0: ఎనీవన్ వుడ్ బి జస్ట్ ఎ ఫ్రాగ్మెంట్ బిఫోర్ ధర్మ.
1: మనకు భారతీయులకు ప్రధానమైనటువంటి ప్రాణము ధర్మము, ధర్మము, ధర్మము.
0: ధర్మ ఇస్ ది మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్ ఫర్ భారతీయ.
1: ఈ విధంగా నేను జవాబు చెప్పాను.
0: దట్ వాజ్ రిప్లై ఆఫ్ భగవాన్.
1: ఈ జవాబు చెప్పేటప్పటికీ ఒక నిమిషం కాదు, రెండు నిమిషం కాదు, 15 నిమిషములు క్లాప్స్ వేస్తూ వచ్చారు.
0: దేర్ వాజ్ థండరస్ అప్లాజ్ ఫర్ 15 మినిట్స్.
1: నేను చెప్పాను ఇది క్లాప్స్ వేసినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: భగవాన్ సెడ్ దిస్ నో యూజ్ మై వీల్.
1: మనసు యొక్క ట్యాప్స్ ని తిప్పండి అన్నాను.
0: హీ సెడ్ ఓపెన్ ద ట్యాప్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: మీ మనసు యొక్క ప్రభావాన్ని దీని లోపల మీరు ప్రవేశపెట్టండి.
0: సీ దట్ యువర్ మైండ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్.
1: ధర్మ మార్గంలో ప్రవేశించండి.
0: యు ఫాలో ధర్మ.
1: అంతేకాని కేవలం విన్నంత మాత్రం ప్రయోజనం లేదు.
0: నో యూజ్ ఇన్ మియర్లీ లిస్నింగ్.
1: ఎంతమంది భారతదేశంలో రామాయణాన్ని పారాయణం చేస్తున్నారు?
0: ఇన్ భారత మెనీ పీపుల్ గో త్రూ రామాయణ.
1: ఎంతమంది రామాయణాన్ని పూజిస్తూ ఉంటున్నారు?
0: మెనీ వర్షిప్ రామాయణ.
1: రామాయణమే మాకు ప్రాణమని చెప్పి భావిస్తున్నారు.
0: మెనీ టేక్ రామాయణ.
1: కానీ ఈ విధంగా భావించి విశ్వసించి పారాయణ చేసేటువంటి వ్యక్తులు ఎంతమంది పితృరాజ్ఞను పరిపాలన చేస్తున్నారు?
0: Having accepted it as the standard, worshipping it, how many follow the command of the Father?
1: Ramayana paranam chesi prayojanam emti?
0: What is the use of going through Ramayana?
1: రామాయణం విశ్వసించి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ ఫెయిత్ ఇన్ ఇట్?
1: రామాయణం ఆచరణలో పెట్టకుండా నీవు ఎన్ని పెద్ద పఠనం చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
2: వెన్ యూ డోంట్ ప్రాక్టీస్ రామాయణ ఎవ్రీథింగ్ ఈజ్ యూస్లెస్.
1: భగవద్గీతలు చూస్తామంటే ఈనాడు ఆధునిక యుగ లోపల వీధి వీధి భగవద్గీత యొక్క సందేశాలే.
3: కానీ ఈ భగవద్గీత లోపల ఒక్క వాక్యాన్నైనా ఆచరణలో పెట్టేటువంటి వారు ఉన్నారా?
4: బట్ ఇస్ దేర్ ఎనీవన్ హూ ఫాలోస్ అట్లీస్ట్ వన్ సెంటెన్స్?
3: లేదు. నౌ ఎంత కాలమైనప్పటికీ మనం తెలుసుకోవటం తెలుసుకోవటం తెలుసుకోవటంలోనే ఉంటే ఇంకా ఆచరించడం ఎప్పుడు?
4: When they spend their life span in merely reading, throughout lifetime
3: reading.
4: According to Swami, the one who goes through all the books is a fool.
3: మనము ఆచరణలో పెట్టేటువంటి ఒక్కటి పదం ఉంటుంటే మనకు చాలు.
4: If we just practice one word,
3: సంపాదనకున్నప్పుడు తుపాకులు పిస్టోల్స్ ఉండాలి.
4: When you want to kill anybody, you need pistols and guns. మనను
3: తాను చంపుకోవాలంటే సూది ముక్క చాలు.
4: If you want to commit suicide, for liberation, you need to practice one.
3: ఆచరణలో లేనిటువంటి గ్రంథాలు ఎన్ని చదివి ప్రయోజనం ఏమిటి?
4: What is the fun of reading so many?
3: అన్ని తెలుసును అని అనుకుంటున్నారు.
4: He thinks that he knows all.
3: అన్ని తెలిసినటువంటి వాడు తను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
4: He knows all, but he doesn't know himself.
3: ఈనాటి భారతదేశంలో ఇలాంటి మూర్ఖులే అభివృద్ధి అయిపోతున్నారు.
4: Such fools are increasing in Bharata.
3: ఇలాంటి వారే పెద్ద గొప్ప విద్యావంతులుగా ప్రకటన జరుగుతుండాలి.
4: They are highly educated, they consider
3: ఇలాంటి వారే గొప్ప సాధకులుగా విశ్వసిస్తున్నారు.
4: They are taken as aspirants.
3: ఇది భారతదేశమునకే అవమానము అపకారం.
4: It's a matter of shame and hurt.
3: మీరు ఆచరణలో ఒక్కటైనా పెట్టండి.
4: Therefore practice one or two.
3: 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అంతా కూడా మీరు ఇక్కడ ప్రవేశిస్తున్నారు.
4: You have been visiting since 30 to 40 years.
3: ప్రబోధన ఎన్నో వింటున్నారు.
4: You have been listening to Bhagavan.
3: కర్మణ నప్రజ్ఞ ధనేన త్యాగేనైతి అమృతత్వమానసు అని అనేక రకంగా బోధిస్తున్నాం.
4: Bhagavan taught repeatedly, it is the sacrifice that can bring immortality. How are you sacrificing?
3: ఎంతమంది స్వామివాక్యాలను ఆచరణలో పెడుతున్నారు?
4: How many are practicing?
3: ఎందుకోసం మీరు చేరటం ఇక్కడ?
4: Why are you here?
3: ఇది ప్రయోజనం లేనటువంటిది.
4: It's all useless.
3: కనుక ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టే చాలు, అన్ని చేయనక్కర్లేదు.
4: At least practice one.
3: ఏమిటి నా ఆచరణ?
4: What is that you should practice?
3: ఏమిటి నా ప్రీతి?
4: What is that you?
3: ఏది నా ఇష్టము?
4: What is that formula like?
3: ఒక్కటే ఒక్కటే.
4: Only one.
3: ప్రేమ ప్రేమ ప్రేమ.
4: Only love, love.
3: అది ఏ సాయి యొక్క శక్తివంతమైనటువంటి అస్త్రము.
4: That is the powerful weapon.
3: నీకు ఎవరికైనా ఇన్విటేషన్స్ పంపించామా?
4: Have any one of you received invitation?
3: రామని కోరామా?
4: Is there any announcement?
3: లేదు.
4: No.
3: ఈ ప్రేమ యొక్క ఆకర్షణే ఇన్ని రకమైనటువంటి వ్యక్తులను ఇక్కడ చేర్చుతూ ఉంటుండాలి.
4: It is the attraction of love that brought you all here.
3: ప్రేమ చేత సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
4: In this world that you cannot, there is nothing you cannot achieve with love.
3: ఏదో కొన్ని కొన్ని దాంట్లో కొన్ని కొన్ని మాత్రమే సాధించవచ్చు, కానీ ప్రేమ చేత భగవంతుని కూడా తన చేతిలో హస్తగతం గావించుకుని ఆడించవచ్చు.
4: With love you can have God on hand and make him dance.
3: గత జీవుడగు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వి గాది.
4: Is not the Savitri the one of chastity?
3: తన శక్తి మహిమచే దావాద్య సల్లాచే తృతి చంద్రమతి భారతీయ గాది.
4: చంద్రమతి ఇస్ ఎ భారత.
3: కుల సతీత్వం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధరా జాత గాది.
4: సీత ఆల్సో బిలాంగ్స్ టు భారత.
3: కినిషి దుర్మతి కిరాతిని భూతి గావించి దమయంతి భారత రమణి గాది.
4: దమయంతి ఆల్సో లైక్ వైస్.
3: వీళ్ళందరూ ఎలాంటి శక్తిని సాధించారు?
4: What kind of power?
3: ఎలాంటి పవిత్ర కీర్తిని ఆర్జించారు?
4: What reputation they had?
3: కానీ వారందరూ ఎక్కడిప్పుడు?
4: Where are they now?
3: ఇలాంటి వారి యొక్క చరిత్ర మనం చదువుతున్నామే, కానీ ఆచరణ ఏమైనా పెడుతున్నామా?
4: We read their stories, but we don't practice.
3: దీనికి మూల కారణం ఏమిటి?
4: What is that responsible?
3: మన దుర్భావములే దీనికి మూల కారణం.
4: The bad thoughts are responsible.
3: స్వార్థము స్వప్రయోజనములే దీనికి మూల కారణం.
4: Selfishness, self-interest.
3: అహంకార ఆడంబరములే దీనికి మూల కారణం.
4: The pomp and the ego.
3: ఇవి పోవాలంటే ఏం చేయాలి?
4: What is to be done to give up?
3: అయితే ఈ గుణములంతా కూడా ఆహార విహారముతో ఏర్పడుతుంటాయి.
4: These qualities are due to food and habits.
3: ఈనాడు ఎవరైనా సరే భగవద్భక్తులుగా కోరేటువంటి వారు, భగవద్భక్తులు మనం విశ్వసించేటువంటి వారు,
4: టుడే లెట్ హిమ్ ఎనీవన్, దోస్ హూ కన్సిడర్ దెమ్సెల్వ్స్ యాజ్ డివోటీస్,
3: మాంస భక్షణను వదలాలి.
4: దే షుడ్ గివ్ అప్ మీట్ ఈటింగ్.
3: కారణం ఏమిటి?
4: వాట్ ఇస్ ద రీజన్?
3: ఈ పశు మాంసము నీ పశుగుణములనే పెంచుతుంది.
4: ద మీట్ విల్ డెవలప్ అనిమల్ క్వాలిటీ.
3: హిందీలో చెప్తారు, జేసే అన్నే ఐసే మన్.
4: As is the food, so is the mind.
3: ఎలాంటి తిండో అలాంటి ప్రేపు.
4: As is the food, so is the belt.
3: మామిడి పండు తింటే దోసకాయ కేపు వస్తుందా?
4: When you eat mango, you don't have belts of cucumber.
3: కనుక మేము ఈ దుర్మార్గమైనటువంటి గుణములతో కూడినటువంటి క్రూర మృగముల యొక్క మాంసం మనం భుజించటం చేత మనలో కూడా ఆ క్రూరత్వం అభివృద్ధి అవుతుండాలి.
4: When you partake the meat, you'll have animal qualities more and more.
3: ఇది ఒక్కటే కాదు.
4: Not only this.
3: కానీ పంచభూతములతో మనకు కనిపించే శబ్ద స్పర్శ రూప రసగంధాలతో జీవించేటువంటి యొక్క ప్రాణం తీయటము ఎంత పాపము.
4: What sort of a sin it is to kill an animal?
3: నీ గుణములు రాక్షస గుణములు కావటమే కాకుండా నీ పంచభాతం భూతముల యొక్క సమానమైనటువంటి పరప్రాణిని కూడా నువ్వు తీయటం ఎంత పాపం.
4: You have got the five elements in you to kill another animal with all the five elements. What is sin it is? మానవునికి
3: తాపం ఏర్పడుతుంటుంది.
4: When you commit such a sin, you will have all the worry.
3: కనుకనే నిజమైనటువంటి దైవ భక్తులు కాబోయేటువంటి వారు కావాలని ఆశించేటువంటి వారు మాంస భక్షణ పూర్తి వదలాలి.
4: Therefore the true devotees should give up meat eating.
3: నేను సాయి భక్తులము రామ భక్తులము కృష్ణ భక్తులము అనేది కోళ్లు కోళ్లు తింటూ కూర్చోవటం.
4: They say we are Sai devotees, Rama devotees, but they eat chicken.
3: నీకు devotee ఎట్టవుతాడు?
4: How can you be devotee?
3: వీడు నిజమైన భక్తులు ఎట్టవుతాడు?
4: How can you be true devotee?
3: కనుక వీడు కేవలం రాక్షసుడే.
4: So you are a demon.
3: అలాంటి వాడిని భగవంతుడు ఏమాత్రం కూడా అనుగ్రహించడు.
4: Such man will never be the recipient of God's grace.
3: ఎవరైనా కూడా స్వదేశీయులు కాని విదేశీయులు కాని నిజంగా స్వామి యొక్క ఆజ్ఞను పాటించేటువంటి వారు ఈ మాంస భక్షణ తక్షణమే విసర్జించాలి.
4: Therefore whether Indians or foreigners should give up this non vegetarian food.
3: ఇంకా రెండవది.
4: The second one.
3: మనము పానీయం తీసుకుంటున్నాము నీరు.
4: We drink water.
3: నీటిలో ప్రాణం ఉంటుండాలి.
4: There is life soul.
3: నీటిలో జీవశక్తి ఉంటుండాలి.
4: There is power.
3: నీటి చాలా పవిత్రమైనటువంటి భగవంతుని యొక్క అంశము.
4: What is water is the spark of the divine.
3: భగవంతుని నుండి ఆవిర్భవిస్తుంటుండాలి. శంకరుని యొక్క జటాజూటముల నుంచే ఆవిర్భవిస్తుండాలి.
4: It originated the four locks of Shankara.
3: అలా నీటిని వదలి
4: we leave it.
3: బాటిల్ ని తీసుకోవటము
4: but we take bottle.
3: తప్పు.
4: It's a big mistake.
3: కనుక ఇది మద్యపానం అనేటువంటిది మహా క్రూరమైనటువంటిది.
4: This alcoholism is very bad.
3: తనంతాను మరిపిస్తుంది.
4: It makes you forget yourself.
3: తన గౌరవాన్ని తీసివేస్తుంది.
4: You lose respect.
3: మానవత్వాన్ని విస్మరిస్తుంది.
4: The human quality is gone.
3: దివ్యత్వాన్ని మరిపిస్తుంది.
4: The divinity is forgotten.
3: వాడు ఏమి చేస్తున్నాడో ఏం చూస్తున్నాడో వానికే తెలియదు.
4: He doesn't know what he sees, what he listens to.
3: ఊగుతూ ఉంటుంటాడు.
4: He goes on talking that way in this way.
3: నిజముగా వాడిని చూసి ఎంత అవమానం వేస్తుంది.
4: What a matter of shame to look at him.
3: నవ్వు వస్తుంది. ఏమిట్రా వీడు మానవుడై పుట్టిపడు ఈ విధమైనటువంటి యొక్క ప్రాణం లేనటువంటి జీవిగా ప్రవహిస్తున్నాడే.
4: We just heckle at him because he behaves so.
3: It's
4: not good.
3: తద్వారా కొన్ని కొన్ని కుటుంబంలో కూడా నాశనం అయిపోతున్నాయి.
4: Because these qualities of features and families are ruined.
3: సంపాదన కూడా ఈ విధమైనటువంటి మద్యపానంకి వినియోగించి కన్న భార్యను కట్టుకున్న బిడ్డలు కానీ ఏమాత్రం కూడా సాకటం లేదు.
4: All the money spent for these habits and is not able to maintain his family.
3: ఇలాంటి తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ భార్యలు కానీ పోషించలేనటువంటి వాడు ఎంత ఉండి ఏమి ప్రయోజనం?
4: With all the wealth, what is the use if you can't maintain the
3: parents? దీనికి మూల కారణం ఏమిటి?
4: What is that main reason?
3: మద్యపానమే.
4: It's only drinking.
3: నిజంగా అది మద్యపానంతో పాటు కొంతమంది సిగరెట్ కూడా తీసుకుంటుంటారు.
4: Along with drinking some smoke cigarette.
3: ఈ సిగరెట్ వల్లనే ఈనాడు మానవునికి మితిమీరినటువంటి జబ్బులు ప్రవేశిస్తున్నాయి.
4: Because of smoking, people fall sick.
3: ఆస్తమా, ఇస్నోఫీరియా, గుండె జబ్బు ఇలాంటివంతా కూడా స్మోకింగ్ వల్ల వచ్చేటువంటివి.
4: ఆస్మా, ఇస్నోఫీలియా అండ్ కార్డియక్ కంప్లైంట్స్ డ్యూ టు స్మోకింగ్.
3: నిజముగా ఒక్క తూరి వాడు సిగరెట్ పీల్చి తన కన్న బిడ్డను ఒక్క తూరి ముద్దు పెట్టని వాడికి క్యాన్సర్ వస్తుంది.
4: ద మూమెంట్ హీ స్మోక్స్ అండ్ టేక్స్ వన్ పఫ్ హీ విల్ సఫర్ ఫ్రమ్ క్యాన్సర్.
3: ఒక్క తూరి నీవు స్మోకింగ్ చేసి ప్రత్యక్ష ప్రమాణంగా నిరూపించండి.
4: యూ కెన్ ప్రూవ్ ఇట్ డైరెక్ట్లీ.
3: తెల్లని బట్ట తీసుకుని ఆ గాలిని అని ఊపండి.
4: Take the white cloth and blow it.
3: ఈ తెల్లని బట్ట పైన ఎర్రని మార్పు ఏర్పడు.
4: On the white cloth you find red spot.
3: ఒక బట్ట పైనే తన యొక్క గాలి వల్లనే ఇంతవరకు ప్రమాదం జరిగినప్పుడు ఈ స్మోకింగ్ వల్ల మన దేహంలో ఉన్నటువంటి రక్తనాళములు ఎంతవరకు చెడగొడుతుంది.
4: When the cloth shows all the spots, you can imagine how the vessels are.
3: ఆరోగ్యాన్ని పూర్తి నిర్మూలం చేస్తుంది.
4: The health is totally gone.
3: జీవితమే ఇంతవరకు నశింపజేస్తుంది.
4: The life span is cut short.
3: కనుక నిజమైన దైవ భక్తులు కాబోయేటువంటి వారు
4: the true devotees
3: మాంస భక్షణ మద్యపానము ఈ యొక్క స్మోకింగ్
4: నాన్ వెజిటేరియన్ డైట్ ద డ్రింకింగ్ అండ్ స్మోకింగ్
3: ఈ యొక్క మద్యపానం చేత మహా క్రూరమైన కర్మలకు పాల్పడుతున్నారు.
4: దే మస్ట్ డిస్కంటిన్యూ దే షుడ్ నాట్ డూ దట్ ఎనీమో.
3: కానీ ఇది ఏ ప్రభుత్వం కూడా దీన్ని ఆపలేదు.
4: బట్ నన్ కెన్ స్టాప్ ఇట్ ఎనీవే.
3: ఎవరి భావం వారిలో మార్పు రావాలి.
4: ద ఫీలింగ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్.
3: ఇది మానసిక పరివర్తన వల్లనే కలిగేటువంటిది కానీ పరుల వల్ల బోధిస్తే వచ్చేటువంటిది కాదు.
4: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ మెంటల్ ట్రాన్స్ఫార్మేషన్.
3: ఎవరికి వారు సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
4: ఈచ్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ది ట్రూత్ అండ్ కండక్ట్ వన్స్ ఓన్ సెల్ఫ్.
3: ప్రేమ స్వరూపులారా,
4: ఎంబోడిమెంట్ ఆఫ్
3: లవ్. ఈనాడు స్వామి యొక్క 69వ బర్త్డే అని మీరు భావిస్తున్నారు.
4: యు వ్యూ దిస్ డే యాస్ ది 69th బర్త్డే ఆఫ్ భగవాన్.
3: ఆ విధమైనటువంటి ఆశ లేవు.
4: స్వామి హ్యాస్ నో
3: హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అని అనేక మంది వస్తుంటే చెప్తారు.
4: Many say happy birthday.
3: నాకు ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నాను, నాకు ఎందుకు హ్యాపీ బర్త్డే చెప్తాను?
4: Bhagavan is always happy. Then why should you say happy? You be happy.
3: Happy, happy.
4: Your happiness is Bhagavan's
3: happiness.
4: దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్.
3: ఈనాడు స్వామికి ఒక విధమైనటువంటి కానుకగా మీరు భావించి ఈ మాంస భక్షణ, మద్యపానము, ఈ స్మోకింగ్, మూడు కూడా స్వామికి అర్పితం చేయండి.
4: దేర్ఫోర్ యూ షుడ్ సాక్రిఫైస్ నాన్ వెజిటేరియనిజం, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ టుడే.
3: ఇంటిని మీరు అర్పితం చేయటం వల్ల మీరు బాగుపడతారు, సమాజం బాగుపడుతుంది, దేశం కూడా బాగుపడుతుంది.
4: దెన్ వన్స్ యూ సాక్రిఫైస్ ద సొసైటీ విల్ ప్రోగ్రెస్, యూ విల్ బి బెటర్.
3: కుటుంబము, సమాజము, దేశము బాగుపడటమే స్వామి యొక్క లక్ష్యం.
4: The main aim of Bhagavan is prosperity.
3: మీరు అనుసరించేటట్టుగా ఉంటుంటే, అనుసరించాలని విశ్వాసం ఉంటుంటే, మొట్టమొదటి ఈ మూడింటిని త్యజించాలి ఇదే క్షణంలో.
4: If you have full faith in Bhagavan's teachings, follow these three.
3: ఏదో రేపు రేపు రేపు అని అనుకోకూడదు.
4: Don't postpone saying tomorrow.
3: ఎందుకనగా?
4: Why?
3: ఇది నెక్స్ట్ నెక్స్ట్ అనుకుంటుంటే అది పూర్తి టెస్ట్ గా మారిపోతుంది.
4: If you go on saying next, next, it becomes a test.
3: టెస్ట్ గా మారిపోతుంది.
4: Then it becomes taste.
3: వద్దు వద్దు.
4: నో,
3: ఇప్పుడే ఈ నిమిషంలో లేకుండా ఆ సంకల్పాన్ని మీరు దృఢం చేసుకోవాలి.
4: రైట్ నౌ ఇట్ సెల్ఫ్ డిటర్మిన్.
3: ఇది ఈనాడు మీ నుంచి నేను ఆశించేటువంటి యొక్క ఆశ.
4: దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ బై భగవాన్ టుడే ఫ్రమ్ us.
3: కనుక ప్రేమస్వరూపులైనటువంటి వారు మీరు తప్పగా దీనిని ఆచరించి స్వామికి ఆనందాన్ని అందించి దేశానికి కుటుంబానికి కూడాను సరైన ఆదర్శప్రాయులవుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
4: Bhagavan expects that would follow these three things. Make yourself happy, your family and the country by and large, and brings his discourse to a close.

0: सुख शांति नहीं। हरि नाम बिना आनंद नहीं।
1: की कुटुंबानिकी सरियन आदर्श प्रायुलु अवुतारनी नेनु आशिस्तू ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: భగవాన్ ఎక్స్పెక్ట్స్

ಅತಿಗ ಭಾಷಣ ಚೇಯ ಮತಿಕಿ ಹಾನಿ ನಿಜೇಚ್ಚು ಅತಿಗ

0: If you see a gramophone film recording plate, it looks alike with everyone else. But when you play the same gramophone plate, the sound box gives different songs and different tunes. This is the truth about the appearance and the real.
1: Vidyarthulara.
0: Dear students.
1: Vidyarthiniyulara.
0: Boys and girls.
1: Paratattvamunu gurtinchavalanannanu. Parulaku bodhinchavalanannanu. Chittasuddhi atyavasaram.
0: Purity of heart is essential if one has to teach others.
1: Chittasuddhi lekundina tanu artham chesukonagaledu. Parulakunu chakkaga bodhinchaledu.
0: If one doesn't have purity of heart, he cannot understand properly, nor can he teach others properly.
1: Oka gadiyandu prakashamu pavitramu undinappudu ఆ గదిలో ఎట్టి విషక్రిములు కూడాను చేరుటకు వీలుండదు.
0: వేర్ దేర్ ఇస్ లైట్ అండ్ ప్యూరిటీ ఇన్ ఎనీ రూమ్, ఇట్ విల్ నాట్ గివ్ రూమ్ ఫార్ ఎనీ విషియస్ ఎలిమెంట్స్ టు జాయిన్ అండ్ అసెంబుల్ దేర్.
1: ఏ గదిలో ప్రకాశము పరిశుద్ధము లేకుండా ఉండునో అట్టి గది ఎందే విషక్రిములు ప్రవేశిస్తూ ఉంటాయి.
0: Only in such a room where there is no light and purity, the poisonous elements assemble there.
1: Atulane premagala hrudayamunandu pavitramainti bhavamunandu kamakrodhadulaneetvanti yokka vishakrumulu praveshinchutaku veelundadu.
0: Similarly, in a heart which is full of love and purity, desire, anger and such other elements cannot appear there.
1: Ye hrudayam prema rahitamai pavitra rahitamai undunu aa hrudayamunandu maatrame kama krodhadi krura mrugamulu vishakrimulu kudanu praveshistuntai.
0: In whichever heart there is no love and there is no purity, desire and anger and such other animals and beasts and poisonous snakes appear.
1: Kanuka manavani hrudayamu premamayanga marali.
0: Therefore, man's heart must be transformed into a pure one.
1: Yavari hrudayamu premamayamuga unduno atti premamayamainatundi hrudayamu shantamayanganu sakhyamayanganu divyamayanganu bhavyamayanganu రూపొందుతుంది.
0: Whosoever heart is pure, it will be filled with peace, friendship, divinity and grandeur.
1: మానవత్వములో కొన్ని విధములైనటువంటి ఆపోహలు అనేక విధములుగా ఉప్పొంగి వస్తూ ఉంటాయి.
0: Man's heart may be filled sometimes with a number of doubts.
1: అందువలననే మానవత్వంలో అనేక విధములైనటువంటి యొక్క చీకటులు క్రమ్మి మానవుని యొక్క సత్యత్వానికి అనేక విధములైనటువంటి అడ్డు తగులుతూ ఉంటాయి.
0: దట్ ఈస్ వై మ్యాన్స్ హార్ట్ మే బి ఫిల్డ్ విత్ డార్క్నెస్ అండ్ మే మేక్ హిమ్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు నో ది ట్రూత్.
1: జ్ఞానము కలుగవలనన్నా అనేక విద్యను నేర్చుకోవడానికి అక్కరలేదు.
0: ఇఫ్ వన్ వాంట్స్ టు అటైన్ విజ్డమ్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ లెర్నింగ్ మెనీ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఎన్ని విద్యను నేర్చినప్పటికీ,
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్,
1: ఎన్ని విధములైన సాధనలు సలిపినప్పటికీ,
0: వాట్ ఎవర్ టైప్స్ ఆఫ్ సాధనాస్ యు అండర్టేక్,
1: హృదయం పవిత్రమే కాకుండా
0: ఇఫ్ ది హార్ట్ ఈజ్ నాట్ ప్యూర్,
1: ఇవన్నీ కూడా కేవలం వ్యర్థమే.
0: ఆల్ దిస్ వుడ్ బి ఎ షియర్ వేస్ట్.
1: కృత్రిమమైనటువంటి యొక్క యంత్రంగా రూపొందుతుంది.
0: హార్ట్ బికమ్స్ an artificial machine.
1: కనుక జ్ఞానమన్నటువంటిది కేవలం గ్రంథములతో మనకు ఏర్పడేటువంటిది కాదు.
0: వన్ కెనాట్ గెట్ విజ్డమ్ త్రూ బుక్స్.
1: జ్ఞానమనేటువంటిది పరుల చేత బోధింపబడేటువంటిది కాదు.
0: విజ్డమ్ కెనాట్ బి టాట్ బై అదర్స్.
1: బోధనలన్నీ కూడాను మనుషులకు బోధిస్తున్నారే కాని మనసుకు బోధించటం లేదు.
0: All the teachings may be only for men, but they may never reach the minds of men.
1: Kanuka manasuku bodhinchali kani manishiki bodhinchi prayojanam ledu.
0: There is a need for teaching to the mind and not to the man.
1: Ramakrishna Paramahamsa etti vidyalu nervaledu.
0: Ramakrishna Paramahamsa did not have
1: Sharada Devi kudunu etti vidyalu nervaledu.
0: Similarly Sharada Devi not having any type of education.
1: కానీ వారి పేరు ప్రతిష్టలు ప్రపంచమంతా కూడాను వారిని గౌరవిస్తుండాలి.
0: But the entire world reveres them.
1: అదే సమయంలో ఎంతమందో మేధావులు ఉండేటువంటి వారు.
0: In the times, in that very time, there were number of
1: ఎంతమందియో విద్యావంతులు ఉండేటువంటి వారు.
0: Number of educated people were there.
1: ఎంతమందియో పండితులు ఉండేటువంటి వారు.
0: Number of scholars were there.
1: కానీ వారికి రానటువంటి ఈ గౌరవము ఈ రామకృష్ణకి ఎట్లా వచ్చింది?
0: హౌ ఇస్ ఇట్ దట్ రామకృష్ణ పరమహంస కమాండ్స్ ద రెవరెన్స్ విచ్ దోస్ పీపుల్ నెవర్ కమాండ్?
1: చిత్తశుద్ధియే దీనికి మూల కారణం.
0: ది రీజన్ ఈజ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: మనసులో ఉన్నది మాటలో చెప్పేటువంటి వాడు రామకృష్ణుడు.
0: రామకృష్ణ పరమహంస స్పోక్ వాట్ వాజ్ ఇన్ హిస్ మైండ్.
1: ఈనాటి విద్యావంతులన్నీ కూడాను మనసులోనిది ఒకటి మాటలోనిది మరొకటి.
0: టుడేస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ విల్ హావ్ సంథింగ్ ఇన్ దర్ మైండ్. Their talk would
1: be కనుకనే మానవత్వం అనేటువంటిదే కోల్పోతున్నారు.
0: దట్ ఈస్ వై దే లూజ్ ది వెరీ హ్యూమన్ నేచర్.
1: మనసులోని మాట,
0: ది వర్డ్ ఇన్ ద
1: మాటలోని సూచన,
0: వాట్ ఎవర్ ఇస్ ఇండికేటెడ్ బై ద వర్డ్,
1: క్రియలోని ఆచరణ,
0: వాట్ ఎవర్ ఇస్ ప్రాక్టీస్డ్ ఇన్ యాక్షన్,
1: ఒక్కటైన మానవుడు.
0: ఇఫ్ ఆల్ దీస్ ఈ సింక్రోనైజ్ హీఈస్ కాల్డ్ మ్యాన్.
1: కానీ ఈనాటి ఈ మూడు కూడాను ఒకదానికి ఒకటి పొందిక లేదు.
0: బట్ దెర్ ఇస్ నో హార్మనీ బిట్వీన్ దీస్ త్రీ థింగ్స్ ఇన్ టుడేస్ వరల్డ్.
1: కనుక మానవత్వం అనగా మనసు మాట క్రియయు అన్ని ఒక్కటిగాని అతికి ఉంటారు. మనసు నందు వేరు, మాటయు క్రియయు వేరు వేరు అయిన విలువ ఏమి?
0: ఇఫ్ ఇట్ ఇస్ అ ట్రూ హ్యూమన్ బీయింగ్ హిజ్ మైండ్ వర్డ్ అండ్ డీడ్ మస్ట్ బి ది సేమ్. ఇఫ్ దే డిఫర్ ఫ్రమ్ వన్ అనదర్ హౌ కెన్ యూ కాల్ హిమ్ ఎ మ్యాన్ అట్ ఆల్?
1: కనుక జ్ఞానము అజ్ఞానము అనేటువంటిది రెండు కూడాను ఒకదానికొకటి సన్నిహిత సంబంధమై ఉంటుంటాయి.
0: దేర్ ఈజ్ అ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్.
1: ఎక్కడ ప్రకాశమో అక్కడ దాని షాడో చీకటి కూడా ఉంటుంటాయి.
0: వేర్ ఎవర్ దేర్ ఈజ్ లైట్ దేర్ ఈజ్ షాడో ఆల్సో.
1: కనుక జ్ఞానమనేటువంటి దానికి పక్కలోనే అజ్ఞానం చేరి ఉంటుంటాయి.
0: సిమిలర్లీ బిసైడ్స్ విజ్డమ్ దేర్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆల్సో.
1: భగవంతుడిపై విశ్వాసం కలవాడు,
0: ఎ పర్సన్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్,
1: భగవంతుడు ఎక్కడ చూచినా ఉన్నాడంటాడు.
0: హి సేస్ గాడ్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: విశ్వాసము లేనటువంటి వాడు భగవంతుడు ఎక్కడా లేడు అంటారు.
0: ఎ పర్సన్ వితౌట్ ఫెయిత్ విల్ సే గాడ్ ఈస్ ఫౌండ్ నో హెర్.
1: చక్కెరతో కలిపిన నీరు, సామాన్యమైన నీరు చూడడానికి ఒక్కటిగానే ఉంటుంటాయి.
0: ఫర్ ఎ మియర్ లుక్ the sugar sweet juice and ordinary water look alike.
1: Kani ye neetilo chakkara unnadani manam telusukovalante dani naaluku paina vesukoni ruchi chudali.
0: If you want to really find out which is the syrup, put a drop on the tongue, then you will get its taste.
1: Adhe vidhamugane
0: similarly
1: rendu kudanu okkate undine appatikini
0: both look alike.
1: Okadaniku sannidhi sambandha bandhavyam chesetundi vidhi vidhanamulo భక్తుడు కొంత జాగ్రత్త పడాలి.
0: బట్ డివోటీ షుడ్ ఎక్సర్సైజ్ ఎ గ్రేట్ కేర్ ఇన్ అప్రోచింగ్ దీస్ టూ థింగ్స్.
1: విశ్వాసం లేనటువంటి వాడు,
0: ఎ పర్సన్ వితౌట్ ఫెయిత్,
1: గాడ్ ఈజ్ నో వేర్ అంటాడు.
0: హీ సేస్ గాడ్ ఈజ్ నో వేర్.
1: అయితే గాడ్ ఈజ్ నో వేర్ నాలుగు పదములు.
0: దెర్ ఆర్ ఫోర్ వర్డ్స్ గాడ్ ఈజ్ నో వేర్.
1: ఈ ఎన్ఓ నో వేర్ డబ్ల్యూహెచ్ఈఆర్ఈ వేర్, ఈ వేర్ అనేటువంటి దాంట్లో డబ్ల్యూ దీనికి చేర్చేసేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయింది.
0: The first letter W is joined with no, then it becomes God is now here.
1: కొత్త W తెచ్చి అక్కడ పెట్టలేదు, ఉన్న W తీసివేయలేదు.
0: You have not brought a new W and fixed it there, nor have you removed the existing W.
1: ఉన్నదాన్ని అటు ఇటు జరపటమే.
0: All that is done is a mere adjustment and movement.
1: లేని దానిని ఉన్నదని చెప్పటము వీలు కాదు.
0: You cannot deny a thing which is existing.
1: ఉన్నదానినే లేదని చెప్తున్నాడు ఈనాటి మానవుడు.
0: Today's man is only denying what is really existing.
1: కనుక there is no God అంటాడు నాస్తికుడు.
0: An atheist says there is no God.
1: అనగా ఉన్నదానిని లేదంటున్నాడే కానీ లేని దానిని కాదు లేదంటే.
0: He is only denying what is really existing. He is not denying a thing which doesn't exist.
1: ఈ పదంలో there is మొదలొచ్చింది, no God next వచ్చింది.
0: In this statement, first two letters are there is, then comes no God.
1: There is అక్కడ ఉంది.
0: First you have asserted there is
1: no God వచ్చేసింది.
0: Afterwards you say no God.
1: ఉన్నదానిని లేదంటున్నాడే కానీ
0: he is only denying which is existing already.
1: లేని దానిని కాదు లేదనటము.
0: He is not denying.
1: లేని దానిని లేదని చెప్పడానికి అతనికి అధికారమే లేదు.
0: He doesn't have any authority to deny a thing which is already not there.
1: కనుకనే ఈనాటి విద్యలయందు ఈ విధమైనటువంటి అయోమయ స్థితిని పొందుతూ ఉంటున్నారు.
0: That is why in today's education there is a lot of confusion.
1: ఇది చెప్పితే వినరు, స్వతసిద్ధంగా ప్రయత్నము చెయ్యరు.
0: They do not hear when told, nor do they make any effort to know things.
1: ఇదే మూర్ఖత్వము.
0: This is stupidity or foolishness.
1: ఒక తండ్రి తన కుమారుని తీసుకుని వెళ్లి ఒక పాఠశాలలో చేర్చాలని ప్రయత్నించాడు.
0: Father of a particular child took the child to a school and wanted to admit him.
1: నా కుమారుడు చాలా తెలివితేటలు కలవాడు.
0: My son is very intelligent.
1: నా కుమారుడు చాలా చురుకైనటువంటి వాడు.
0: హీఈస్ ఎక్స్ట్రీమ్లీ షార్ప్.
1: వాడికి అన్ని తెలుసును.
0: హీ నోస్ ఎవ్రీథింగ్
1: అన్నాడు తండ్రి.
0: దట్స్ వాట్ ఫాదర్ టోల్డ్.
1: టీచర్ చెప్పి అడిగాడు, అన్ని తెలిస్తే ఇక్కడ ఎందుకు తెచ్చారు అన్నాడు.
0: ద టీచర్ ఆస్క్డ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్ వై డిడ్ యు గెట్ హిమ్ హియర్.
1: కానీ రెండు మాత్రం తెలియదు అన్నాడు.
0: ఫాదర్ సెడ్ హీ డజంట్ నో ఓన్లీ టూ థింగ్స్.
1: తనకు తెలియదు, ఒకరు చెప్తే వినడు, అవే వాడిలో ఉండే దోషములు అన్నాడు.
0: ది టూ మిస్టేక్స్ విత్ ది బాయ్ హ్యాస్ ఇస్ హీ డజంట్ నో, హీ వుడ్ నాట్ హియర్ టు వెన్ హీ వాస్ హీ ఇస్ టోల్డ్ బై అదర్స్.
1: కనుక ఈనాటి విద్యార్థులు ఎంతంతా కూడాను తమకు తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ ఆర్ ఆల్సో లైక్ దట్. దే డు నాట్ నో.
1: వినరు.
0: వెన్ దే ఆర్ టోల్డ్ దే డు నాట్ కేర్ టు హియర్.
1: ఇలాంటి మూర్ఖత్వం ఉండినంత కాలం కూడాను
0: as long as they have this kind of
1: attivaniki atmatattvam aneetundi artham kaadu,
0: they can never understand this principle of atma.
1: Kanuka atmatattvanni gurtinchavalanna motta mota chidda suddhini techukovali, erparchukovali.
0: If one wants to really understand atmatattva as a principle of atma, he should develop purity of heart.
1: Ilanti parishuddhamainatundi yokka హృదయాన్ని మనము ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: బై అవర్ ఎఫర్ట్స్ వీ మస్ట్ అచీవ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఫస్ట్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థులు ఎందు మాత్రమే కాదు సర్వ మానవులు ఎందు కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క విలువలు ఉన్నవి.
0: నాట్ మెయిన్లీ ఇన్ స్టూడెంట్స్ బట్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను కొన్ని విలువలు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ సమ్ వాల్యూస్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: కానీ ఆ విలువలను వారు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ హీఈస్ నాట్ మేకింగ్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్ ది వాల్యూస్ ఇన్ హిమ్.
1: ఆ విలువనే లేకపోతే మానవ జీవితమునికే రుచి లేదు.
0: ఇఫ్ దేర్ ఆర్ నో వాల్యూస్ మ్యాన్స్ లైఫ్ వుడ్ బి టేస్ట్లెస్.
1: పప్పులో ఉప్పు లేకపోతే ఏ విధంగా రుచిహీనంగా ఉంటాదో,
0: జస్ట్ యాజ్ dal without salt will be tasteless.
1: మానవుని ఎందుకును రుచి అయినటువంటి యొక్క ప్రేమ తత్వమే లేకపోతే ఈ మానవత్వమే వ్యర్థమవుతుంది.
0: సిమిలర్లీ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ మ్యాన్ హ్యూమానిటీ వుడ్ బి ఎ వేస్ట్.
1: కనుక ఈ ప్రేమ కూడాను
0: సిమిలర్లీ దిస్ లవ్
1: ఎంతెంత స్థానంలో ఏ స్థానంలో ఏ పరిస్థితిలో ఎంతవరకు ఉపయోగపెట్టాలో అంతవరకే ఉపయోగించుకోవాలి.
0: లవ్ మస్ట్ బి యూస్డ్ అప్రోప్రియేట్ టు ద స్టేజ్ అండ్ ది సిచ్యుయేషన్.
1: ఇది ప్రాకృతమైనటువంటి ధర్మం.
0: దిస్ ఈజ్ ఎ వర్ల్డ్లీ రూల్.
1: అది పారమార్థికమైనటువంటి ధర్మంలో దీనికి ఎట్టి హద్దు లేదు.
0: But there is no limit set in the spiritual world for love.
1: ఇప్పుడు ఇంత పప్పు ఉంటుంది.
0: There is a particular quantity of dal.
1: ఇంత పప్పును మనము కూరగా వండాలనుకున్నప్పుడు దాని పప్పుకు తగినంత ఉప్పు వేయాలి.
0: If you want to make it into sambar, you will have to mix the required quantity of salt.
1: అప్పు ఎంత ఉప్పు కూడాను అంత వేస్తే మనం ఏమాత్రము మనం తినలేము.
0: If you put equal quantities of dal and salt, you can never partake it.
1: లేక పప్పుకు లో ఉప్పే వేయకపోతే మరింత మనకు రుచి కలగదు.
0: సిమిలర్లీ ఇఫ్ దేర్ ఇస్ నో సాల్ట్ ఇన్ ద దాల్ ఇట్ విల్ బి టేస్ట్లెస్.
1: ఒక్క గంటలో అరిగిపోయేటువంటి పప్పులో కొంత ఉప్పు తగ్గిపోతే మనం పక్కకు నెట్టి వేస్తాం.
0: దాల్ విచ్ వుడ్ బి డైజెస్టెడ్ విత్ ఇన్ అన్ అవర్ ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ సాల్ట్ వీ పుట్ ఇట్ అసైడ్.
1: 20 సంవత్సరములు, 25 సంవత్సరములు, 30 సంవత్సరములు, 18 సంవత్సరములు పెరిగినటువంటి మన జీవితం లోపల ప్రేమ అనేటువంటి రుచి లేకపోతే సమాజం మనల్ని ఎట్లా గౌరవిస్తుంది?
0: ఇఫ్ ఇన్ అవర్ లైఫ్ దేర్ ఇస్ నో లవ్ అట్ ఆల్, హౌ కెన్ సొసైటీ రెస్పెక్ట్ అస్ వెన్ వీ హావ్ ఎ లైఫ్ ఆఫ్ 18, 20?
1: నీ ప్రేమ అంతా కూడా ప్రాకృతమైన దీంట్లో నీవు ప్రవేశపెడుతుంటే సమాజం ఎట్ట నిన్ను గౌరవిస్తుంది?
0: ఇఫ్ యు డైవర్ట్ ఆల్ యువర్ లవ్ ఇన్ ది వర్ల్డ్లీ వే, హౌ విల్ ది సొసైటీ రెస్పెక్ట్?
1: ఆ ప్రేమతత్వాన్ని కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: ఛానలైజ్ యువర్ లవ్ ఇన్ ది డివైన్ వే.
1: నీ తుచ్చమైన వాంఛనలు పురస్కరించుకుని ఈ ప్రేమను ప్రవేశపెట్టకూడదు.
0: డూ నాట్ యూజ్ యువర్ లవ్ ఫార్ సాటిస్ఫైయింగ్ యువర్ మీన్ డిజైర్స్.
1: నీవంత స్వార్థపరమైన ప్రేమ.
0: దిస్ ఈజ్ సెల్ఫిష్ లవ్.
1: స్వప్రయోజనమైన ప్రేమ.
0: సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ లవ్.
1: ఇలాంటి ప్రేమ ఎందు మాత్రం విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా ఉంటుండాలి.
0: స్టూడెంట్స్ మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ లవ్.
1: కనుకనే ఈ ప్రేమతత్వాన్ని మనం కొంతవరకు గుర్తించవలనంటే,
0: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్,
1: మనము మన శక్తికి, మన యొక్క స్థాయికి, మన యొక్క విద్యకి, మన యొక్క వయసుకు, మన యొక్క గుణములకు తగినట్టుగా దీనిని ఉపయోగపెట్టుకోవాలి.
0: వీ హ్యావ్ టు యూజ్ దిస్ లవ్ అప్రోప్రియేట్ టు అవర్ ఏజ్, అప్రోప్రియేట్ టు అవర్ సిచ్యుయేషన్, అప్రోప్రియేట్ టు అవర్
1: స్టేజ్. అంతర్భావాన్ని గుర్తించేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
0: వెరీ ఫ్యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్ ద ఇన్నర్ ఫీలింగ్.
1: బహిర్దృష్టియే చాలా ఎక్కువ.
0: Many people have only outward
1: look. దృష్టిని పురస్కరించుకుని ప్రేమ యొక్క స్వభావమును మంచి చెడ్డలుగా పోల్చుకుంటుంటారు.
0: Love is understood depending upon whether they have got outward looks or inward.
1: ఇది ఒక చిన్న ఉదాహరణ.
0: Here is a good example.
1: ఒక 20 సంవత్సరముల యొక్క విద్యార్థి బాయ్,
0: a 20-year-old boy,
1: 18 సంవత్సరముల యొక్క తన సోదరిని ఎక్కడో ప్రయాణం చేసి తీసుకుని పోతున్నాడు.
0: హీ వాస్ టేకింగ్ హిస్ బ్రదర్ 18 ఇయర్స్ ఓల్డ్.
1: ఈజ్ ఎ సిస్టర్.
0: సిస్టర్ 18 ఇయర్స్ ఓల్డ్.
1: వీరిద్దరు కూడా ఏదో ఒక బీచ్ కి వెళ్ళినారు.
0: దే వెంట్ టు ఎ బీచ్.
1: కానీ ప్రాకృత జీవులు వీరిని చూసి ఏమనుకుంటారు?
0: ది వర్ల్డ్లీ పీపుల్, వాట్ వుడ్ ది థింక్ ఆఫ్ దెమ్ వెన్ ది సీ?
1: వయసును బట్టి
0: అప్రోప్రియేట్ టు ద ఏజ్
1: వీరి ఇరువురు కూడాను భార్యాభర్తలని భావిస్తారు.
0: They will think that these must be husband and wife.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: ఈ వయసుకు తగినట్టుగా వీరు ఇరువురు ప్రయాణం చేయటము దీనికి తగినటువంటి దోషమని నిరూపిస్తుంది సమాజం.
0: ది సొసైటీ పుట్స్ దిస్ బ్లేమ్ ఆన్ దెమ్ బికాస్ ఆఫ్ ది ఏజ్ అండ్ బికాస్ ఆఫ్ ది సిచ్యుయేషన్.
1: కనుక ఈ వయసునందు సోదరి అయినప్పటికీ ఇరువురుగా మీరు ప్రయాణం చేయకూడదు.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సిస్టర్ యు షుడ్ నాట్ గో టుగెదర్ వెన్
1: దీనికి ఆధ్యాత్మికము కొంతవరకు అడ్డు చెప్పుతుంది.
0: స్పిరిచువాలిటీ రేజెస్ సమ్ అబ్జెక్షన్స్.
1: నాయన సర్వులు హృదయం ఎరిగినటువంటి వారు కాదు.
0: డియర్ చైల్డ్, ఆల్ పీపుల్ మే నాట్ హ్యావ్.
1: మీరిరువురు సోదరి సోదరి మడలే.
0: యు మే బి బ్రదర్ అండ్ సిస్టర్.
1: కానీ ప్రకృతి యొక్క దీంట్లో మీరు జీవిస్తున్నారు.
0: బట్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ ఫుల్ ఆఫ్ నేచర్.
1: సమాజం యొక్క గౌరవాన్ని కూడా మీరు కాపాడాలి.
0: యు హావ్ టు ప్రొటెక్ట్ ది ఆనర్ ఆఫ్ ది సొసైటీ.
1: కనుకనే మీ గౌరవం పురస్కరించుకుని సమాజం యొక్క గౌరవం కూడా పెరుగుతుంది.
0: ది సొసైటీస్ ఆనర్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ ఆనర్.
1: కనుక ఇదే నీతి అని బోధిస్తూ వచ్చింది శాస్త్రం.
0: ది శాస్త్ర ఆసన్ స్క్రిప్చర్స్ టాట్ దిస్ యాజ్ మొరాలిటీ.
1: ఈ వయస్ భేదమును పురస్కరించుకుని
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఏజ్
1: విద్యార్థులు,
0: స్టూడెంట్స్
1: సమాజంలో లెక్క చేయకుండా ప్రవర్తిస్తుంటారు.
0: దే డోంట్ కేర్ ఫర్ ది సొసైటీ అండ్ బిహేవ్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ వే.
1: కనుకనే వీరి జీవితంలో ఒక మాయని మచ్చగా రూపొందుతూ వస్తుండాలి దోషము.
0: దట్ ఈస్ హౌ దే ఆర్ చార్జ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ బ్లేమ్ అండ్ బ్లెమిషెస్.
1: కనుక అలాంటి మచ్చలకు మనము ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు.
0: వీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ బ్లెమిష్.
1: సోదరి అయినప్పటికీ, నీవు సోదరుడు అయినప్పటికీ అతి జాగ్రత్తగా ప్రవర్తించాలి.
0: ఈవెన్ ఇఫ్ షీ ఈజ్ యువర్ ఓన్ సిస్టర్ అండ్ యువర్ ద బ్రదర్, యూ మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ.
1: అదే మరొక ఇంకొక విధమైనటువంటి ఒక ఉదాహరణము.
0: వన్ మోర్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్.
1: 60 సంవత్సరముల యొక్క వ్యక్తి మగవాడు,
0: ఏ 60-year-old జెంటిల్మన్,
1: 20 సంవత్సరముల యొక్క బాలికతో,
0: హీ గోస్ విత్ ఏ 20-year-old గర్ల్,
1: అనగా దుర్భావముతో ప్రయాణం చేస్తున్నాడు.
0: హీఈస్ గోయింగ్ విత్ బ్యాడ్ ఐడియాస్ అండ్ ఇంటెన్షన్స్.
1: ఆమెను వివాహమాడాలని ప్రయత్నిస్తున్నాడు.
0: హీఈస్ ప్లానింగ్ టు మ్యారీ హర్.
1: కానీ సమాజం చూచి వారిని ఏమంటుంది?
0: వాట్ వుడ్ ది సొసైటీ సే?
1: గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ డాటర్ అంటుంది.
0: ది సొసైటీ వుడ్ సే ఈస్ ది గ్రాండ్ ఫాదర్ అండ్ ఇట్ ఇస్ ది గ్రాండ్.
1: ఈ భావములకు కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్?
1: వయసే దీనికి కారణము.
0: ది డిఫరెన్స్ ఇన్ ది ఏజ్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే వయ ప్రమాణము, అవస్థా ప్రయాణము, ప్రమాణము, గుణ ప్రమాణము అని మూడు రకములైనటువంటి ప్రమాణాలు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 3 ప్రమాణాస్. వన్ ఈస్ ఏజ్, ది అదర్ ఈస్ ద సిచ్యుయేషన్, ద థర్డ్ వన్ ఈస్ ది సర్కమ్స్టాన్సెస్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ రామాయణం లోపల.
0: దేర్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ రామాయణ.
1: సుగ్రీవుడు కోతి జాతి.
0: సుగ్రీవ బిలాంగ్స్ టు ది క్లాన్ ఆఫ్ మంకీస్.
1: రాములు మానవ జాతి.
0: రామ బిలాంగ్స్ టు ది మ్యాన్.
1: ఈ మానవ జాతికి వానర జాతికి ఫ్రెండ్షిప్ ఎట్ట కుదిరింది?
0: హౌ కెన్ దెర్ బి ఫ్రెండ్షిప్ బిట్వీన్ ది మ్యాన్ అండ్ ది మంకీ?
1: ఈ ఫ్రెండ్షిప్ కు అవస్థా కారణములు కొన్ని ఉంటున్నాయి.
0: ది ఫ్రెండ్షిప్ వాజ్ బేస్డ్ అపాన్ ద సిచ్యుయేషన్ ఇన్ విచ్.
1: ఈ బాధలను పురస్కరించుకుని ఇరువురు కూడా మిత్రులైనారు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది కామన్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే బికేమ్ ఫ్రెండ్స్.
1: నాకు ఎట్టి బాధలో అతనికి అట్టి బాధ.
0: వాట్
1: అతనికి ఎట్టి బాధలో నాకు అట్టి బాధ.
0: వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ అండ్ సారోస్ ఐఎమ్ ఫేసింగ్, ద సేమ్ ప్రాబ్లమ్స్ అండ్ సారో హీ ఈస్ ఫేసింగ్, సిమిలర్ ఈజ్ మై నౌ.
1: ఏమిటి ఈ ప్రాబ్లమ్స్?
0: వాట్ ఆర్ దీస్ ప్రాబ్లమ్స్?
1: రాములు,
0: రామ
1: రాజ్యమును వదలి
0: హీ లెఫ్ట్
1: సీతా వియోగంతో, భార్యా వియోగంతో,
0: లూజింగ్ హిజ్ ఓన్
1: అరణ్యములో సంచరిస్తున్నాడు.
0: హీ వాజ్ వాండరింగ్ ఇన్ ది ఫారెస్ట్.
1: సుగ్రీవుడు కూడాను రాజ్యభ్రష్టుడయ్యి,
0: సుగ్రీవ ఆల్సో లాస్ట్ హిస్
1: భార్యా వియోగం చేత,
0: హీ ఆల్సో లాస్ట్ హిస్
1: వైఫ్, కూడాను పరితపిస్తున్నాడు.
0: హీ వాజ్ ఆల్సో సఫరింగ్.
1: ఈ ఇరువురి అవస్థలు ఒకటి కావటం చేతనే అక్కడ మిత్రత్వం ఏర్పడింది.
0: బికాస్ ఆఫ్ ది కామన్నెస్ ఆఫ్ ది సిచ్యుయేషన్ దే బికేమ్ ఫ్రెండ్స్.
1: కనుకనే మైత్రి అనేటువంటిది కేవలం మానవులకు మాత్రమే కాదు, అవస్థను పురస్కరించుకుని కూడాను మైత్రి పెరుగుతుంది, తరుగుతుంది.
0: ఫ్రెండ్షిప్ నీడ్ నాట్ నెసెసర్లీ బి బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్. డిపెండింగ్ అపాన్ ది సిచ్యుయేషన్ ఫ్రెండ్షిప్ కుడ్ బి బిట్వీన్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుక మానవత్వం లోపల ఇలాంటి సామాజికమైనటువంటి ఒక చిన్న చిన్న ధర్మాన్ని కూడాను కొంతవరకు మనం చేర్చుకోవాలి.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు అబ్జర్వ్ సమ్ ఆఫ్ దీస్ కామన్ రూల్స్.
1: ఈనాటి యువకుల యొక్క బుర్ర జగత్తునంతా చేర్చుకుని పెట్టుకుంది.
0: బట్ టుడేస్ హెడ్ ఈస్ ఫిల్డ్ విత్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఎక్కడ చూసినటువంటి విషయాలు కూడా ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్
1: తనకు అవసరం లేనటువంటి విషయాలను కూడా విచారణ చేస్తుంటాడు.
0: హీ గోస్ ఆన్ థింకింగ్ ఆఫ్
1: ఐడియే. విద్యార్థులకు ఒక దుష్ట చదువులుగా ఏర్పడుతూ వస్తుండాలి.
0: దిస్ ఈస్ బికమింగ్ ఎ బ్యాడ్ డిసీజ్ విత్ ది స్టూడెంట్.
1: తనకు అవసరమైనటువంటి చదువులు చదవండి.
0: స్టూడెంట్ షుడ్ రీడ్ వాట్ ఎవర్ ఇస్ నెసరీ ఫర్ దెమ్.
1: అవసరం లేని చదువులు చదవకూడదు.
0: Should not read unnecessary.
1: పిచ్చి పిచ్చి బుక్కులు అంతా కూడా మనం చదవకూడదు.
0: Should not go on reading bad books.
1: ఈ వయసు అలాంటి చెడ్డదానిపైనే ఆకర్షిస్తుంది.
0: Bad things always look attractive in this age.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: ఆ సంస్కారములను పురస్కరించుకుని ఈ యొక్క బుద్ధి పెడమార్గం పడుతుంది.
0: It is the samskaras, tendencies which prompt you to go on the bad path.
1: కనుక అలాంటి పిల్లలకు ఎన్ని విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు బోధించినప్పటికి అవి తలలోతులో చేరవు.
0: Whatever sacred things are taught to people, they never enter into their heads.
1: లోపల ఎట్టి విచారములు లేకుండా ఉండేటువంటి ఒక తలగా మనం మార్చుకోవాలి.
0: ఇట్ ఈస్ నెసరీ టు మేక్ ది హెడ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ థాట్స్.
1: అది అంత సులభము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ.
1: అయినప్పటికీ అవి చేర్చుకుంటే మనలో చేరుతున్నాయే, కానీ చేర్చుకోకపోతే అది చేరడానికి వీలు లేదు.
0: ఈవెన్ దెన్ ఓన్లీ వెన్ యూ పుట్ దీస్ ఐడియాస్ ఇన్ యువర్ హెడ్ దే ఆర్ ఫిల్లింగ్ యువర్ హెడ్.
1: అదర్వైజ్ మనం ఒక ఇల్లు కట్టుకున్నాము.
0: who have built a house.
1: దీనికి గాలి రావడము పోవడం కోసం కిటికీలు ఎక్కువగా పెట్టుకున్నాం.
0: We have put a number of windows in order to have.
1: కానీ మంచి ద్వారాలు పెట్టుకున్నాం సింహద్వారము.
0: We have also have.
1: ఈ ద్వారాలు మనం ఎందుకు పెట్టుకున్నాం?
0: Why these big doors?
1: మనము పోవడానికి రావడానికి లేక మన మిత్రులు మన బంధువులు లోపల రావడానికి పోవడానికి ఈ ద్వారాలు పెట్టుకున్నాం.
0: Doors are put in order so that we may go out and bring friends.
1: అంతే కాని ద్వారాలు ఉన్నవి కదా అని బజార్లో పోయేటువంటి పందులు గాడులు అందరినీ లోపల మనం ప్రవేశపెట్టాము.
0: జస్ట్ బికాస్ దేర్ ఆర్ డోర్స్ వి డోంట్ అలౌ ద పిగ్స్ అండ్ డాంకీస్ ఫ్రమ్ ద స్ట్రీట్ టు ఎంటర్ ఇన్ టు అవర్ హౌస్.
1: మన శరీరంలో ఇంద్రియములనేటువంటి ద్వారములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ దీస్ సెన్స్
1: ద్వారాలు ఉన్నవి కదా అని అన్నింటినీ మనం ప్రవేశపెట్టకూడదు.
0: వీ షుడ్ నాట్ అలౌ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ టు ఎంటర్.
1: ఎవరిని మన ఇంట్లో ప్రవేశపెట్టాలి?
0: హోమ్ షుడ్ వి అలౌ ఇన్సైడ్?
1: వచ్చేటువంటి వాడు దొంగనా దొరనా?
0: The one who is coming in, is he a thief or a...
1: ఆ విచారణ మనము చేయాలి.
0: We should inquire into this.
1: కనుకనే దొంగనే దొరగా వచ్చి ప్రవేశించి అంతా దోచుకుని పోవచ్చు.
0: If a thief were to enter as a gentleman, he may steal away everything.
1: జరుగుతుంది సాక్షాత్.
0: Exactly this is what is happening today.
1: ఈ దొంగలనేటువంటి దుష్టగుణాల లోపల ప్రవేశించి
0: the bad qualities
1: మానవత్వంలో ఉన్నటువంటి సద్గుణములైనటువంటి మాణిక్యాలంతా దోచుకుని పోతున్నారు.
0: దే ఆర్ టేకింగ్ అవే ఆల్ ది జెమ్స్ ఆఫ్ వర్చ్యూస్.
1: కనుకనే ఈ మానవుడు ఒక శక్తిహీనుడైపోయి
0: దట్ ఈస్ వై మ్యాన్ ఈస్ బికమింగ్ ఎ వీక్లింగ్.
1: ధైర్యమును కోల్పోయి
0: హీస్ లూజింగ్ హిస్ కరేజ్.
1: జగత్తులో జీవితమే ఒక విధమైనటువంటి ఒక విరక్తి పాలై
0: he thinks that the life itself is difficult to live.
1: అనేక విధమైన అవస్థలకు గురి అవుతున్నాడు.
0: He is subjecting himself to different problems and sorrows.
1: విద్యార్థులారా,
0: dear students,
1: మాణిక్యం వంటి జీవితము మానవ జీవితము.
0: Man's life may be compared to the life of a gem.
1: ఈ దుష్టభావమైనటువంటి మసిబుగ్గులకు మనం అమ్ముకోకూడదు.
0: You should not sell away this gem for charcoal.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: If your head is empty, you can fill it with some.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్ర అది ఖాళీ గునా.
0: If your head is filled with all sorts of things,
1: తలబుర్ర అది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
0: Without emptying your head, can you fill it with virtuous things?
1: కనుక ఈ దుష్టగుణములు మీరు దూరం చేసుకుని ఖాళీ చేసుకున్నప్పుడే సద్గుణములు సద్భావములు సత్సించడం అనేటువంటి దాన్ని అందులో నింపవచ్చు.
0: ఓన్లీ వెన్ యూ ఎంప్టీ యువర్ హెడ్ ఆఫ్ ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ బ్యాడ్ థాట్స్,
1: ఏ విధంగా మనం దూరం చేయడానికి వీలవుతుంది?
0: హౌ కెన్ యూ రిమూవ్ ఆల్ దీస్ బ్యాడ్ థాట్స్ ఫ్రమ్ యువర్ హెడ్?
1: కనుక ఈ చెడ్డను మొట్టమొదట మనము ఇది ఏ విధంగా చెడ్డ, ఇది ఏ విధంగా మంచి అని చక్కగా పరిశీలన చేయాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ యూ విల్ హావ్ టు డిస్క్రిమినేట్ హౌ ఇస్ ఇట్ గుడ్.
1: పరిశీలన చేయకుండా బ్లైండ్ గా మనం విశ్వసించకూడదు.
0: వితౌట్ ఎగ్జామినింగ్ యూ షుడ్ నాట్ బ్లైండ్లీ బిలీవ్.
1: నిజముగా అది చెడ్డ అని తెలిస్తే వీడు దానిని ప్రవేశపెట్టడు.
0: If only you know that it is bad, you will never enter.
1: ఎలాంటి స్నేహితుడు చేరి దానిని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించినప్పటికీ వీడు అందులో ప్రవేశించడు.
0: However much those ideas may try to get in, you will never allow them.
1: Yetla.
0: How?
1: Oka vishasarpam untundali.
0: There is a poisonous snake.
1: Trachupamu.
0: It is a poisonous one.
1: Aa trachupamu lo visham unnadani manaku baaga telisinappudu,
0: when we know that it has full of poison,
1: dani paina padadaniki manam prayatnistama?
0: Do we make efforts to fall on
1: that? Mandi vachindi manam dani paina nettinappudiki dani manam tappinchukodaniki punukuntame gaani dani paina padadaniki manam prayatninchamu.
0: Even if 10 others were to come and try to push us on the snake, we try to escape from them and we will not fall.
1: Enduvalla?
0: How? Why?
1: అందులో విషమున్నదని తెలుసు.
0: వీ నో దట్ ఇట్ ఇస్ పాయిజనస్.
1: దానిని తెలుసుకున్న తర్వాతనే దానిని తప్పించుకోవడానికి వీడే ప్రయత్నిస్తుంటాడు.
0: వన్స్ యూ నో దట్ ఇట్ ఇస్ పాయిజనస్, యూ మేక్ ఎవరీ అటెంప్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్.
1: కనుక ఈనాడు మనం ప్రవర్తించేటువంటి యొక్క ప్రవర్తనలన్నీ కూడా ఏది మంచి ఏది చెడ్డ, ఏది రైట్ ఏది రాంగ్ అనేటువంటి విచారణ చేసి అందులో మనం ప్రవేశించాలి.
0: టుడే వాట్ ఎవర్ బిహేవియర్ వీ అండర్టేక్, వీ షుడ్ ఎగ్జామిన్ వెదర్.
1: కానీ ఈనాటి విద్యార్థి యొక్క బుద్ధి
0: టుడేస్
1: సమస్తి విచారం చేయకుండా వ్యష్టి విచారాన్ని మాత్రం చేస్తుండాలి.
0: టుడే స్టూడెంట్ డజంట్ సీ ఫ్రమ్ ది కలెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓన్లీ ఫ్రమ్ ది ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ హీ థింక్స్.
1: వ్యక్తిగతమైన భావాన్ని మనం అక్కడ చూడకూడదు.
0: We should not see from our own individual point of
1: view. Samasthi yokka bhavanni manam akkada pravesha pettali.
0: We should see from the point of view of the society.
1: Endukante nee okatiga undinappudu neeku swechcha reetiga nee undochu.
0: When you are all alone, you may be free.
1: Kaani neevu samajamlo undinappudu samajam yokka neetini niyatini kudanu manam kontha varaku aadarjanga teeskovali.
0: But as a member of the society, you have to care for the morality and the requirements of the society.
1: Naaki society tho avasaram ledu.
0: You cannot say that I don't care for the society.
1: Ee samajam nenu ematramu care cheyanu.
0: I don't care for the society.
1: నా స్వతంత్రాన్ని నేను అనుభవిస్తాను అనుకుంటే,
0: if you say that I'll enjoy my freedom,
1: సమాజం నిన్ను శిక్షిస్తుంది.
0: Society will punish you.
1: ఆ శిక్షకు నీవు బద్ధుడు కావాల్సి వస్తుంది.
0: You will have to accept the punishment.
1: కనుక సమాజం నిన్ను శిక్షించకపోయినప్పటికీ నీ యొక్క కాన్షియన్సే నీకు శిక్షిస్తుంది.
0: ఈవెన్ ఇఫ్ ది సొసైటీ డజన్ పనిష్ యూ, యువర్ ఓన్ కాన్షియన్స్ విల్ పనిష్ యూ.
1: కనుక మనము ఈ యొక్క విచారణ చక్కగా మనం చెయ్యాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు ఎంక్వైర్ ఇన్ టు
1: ఈనాటి విద్యార్థి లోకమంతా కూడాను,
0: టుడే స్టూడెంట్ వరల్డ్,
1: విషయార్థి లోకంగా మారుతున్నది కానీ విద్యార్థి లోకంగా మారటం లేదు.
0: ఈస్ బికమింగ్ ది వరల్డ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్.
1: విషయాలను మనం ఏమాత్రము చేర్చకూడదు.
0: వి షుడ్ నాట్ ఎంటర్టైన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్.
1: విద్యా అర్థైతీతి విద్య, విద్యార్థి నీవు, విషయార్థి కాదు.
0: యు ఆర్ ఎ సీకర్ ఆఫ్ ఎడ్యుకేషన్, నాట్ సీకర్ ఆఫ్ సెన్షియల్ ప్లెజర్స్.
1: కనుక మనము ఇలాంటి చక్కని భావాలను మనం అభివృద్ధి పరచుకుని మంచి పేరును తెచ్చుకోవాలి.
0: You should develop such good feelings and earn a good name.
1: కాకి వగుచు కలకాలము బ్రతుకక హంసవైఛడిమి ఆడుమురా. మంచి పేరును తెచ్చుకుని ఒక 10 సంవత్సరం ఉండినా చాలు, కాకి మాదిరి 100 సంవత్సరం బ్రతికేదానికంటే.
0: Why live the life of a crow for 100 years? Better live the life of a swan for even 10 years.
1: నీవు మానవుడవు.
0: You are a human being.
1: నీవు పవిత్రమైనటువంటి యొక్క దైవాంశము.
0: You are sacred divine aspect.
1: కనుకనే భగవద్గీత యందు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. అయ్యా, నీవు ప్రకృతి అంశము కాదు.
0: దట్ ఇస్ వై భగవద్గీత.
1: నీవు హిందీ అంశము కాదు.
0: యు ఆర్ నాట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ నేచర్.
1: నీవు ఏ అంశమో కాదు.
0: నాట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్
1: ఎల్స్. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. భగవంతుడి యొక్క అంశమని నీవు పేరు పెట్టుకుని,
0: యు ఆర్ ది ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్, దట్ యు షుడ్ నో.
1: పశువుల వలె మనం ప్రవర్తిస్తే భగవత్ అంశం ఏ రీతిగా చెప్పగలం?
0: ఇఫ్ యూ బిహేవ్ లైక్ ఎన్ అనిమల్, హౌ కెన్ యూ బి కాల్డ్ ఎ డివైన్ ఆస్పెక్ట్ అట్ ఆల్?
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: మీరు ఆదర్శప్రాయులుగా రూపొందాలి.
0: బికమ్ ఐడియల్ వన్స్.
1: అత్యంత దైవత్వాన్ని సమీపించాలి.
0: గో క్లోజర్ టు డివినిటీ.
1: అది ఏ జీవితం యొక్క గమ్యము.
0: దాట్ ఈస్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: అదే మార్గం యొక్క కీలకము.
0: దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ పాత్.
1: కనుక మానవత్వంలో
0: therefore in
1: అనేక మంది మహనీయులు ఈ విధమైన యొక్క మార్గమును అనుసరించి ఆచరించి ఆనందించి అందరికీ అందించి వెళ్లినటువంటి సూత్రములు ఇవన్నీ.
0: గ్రేట్ సోల్స్ హ్యావ్ ఫాలోడ్ దీస్ థింగ్స్, ఎక్స్పీరియన్స్ దెమ్, ఎంజాయిడ్ దెమ్ అండ్ ఆఫర్డ్ దెమ్ యాజ్ ఐడియల్స్ ఫర్ అదర్స్.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మానవత్వంలో
0: ఇన్ హ్యూమానిటీ
1: ఈ దివ్యత్వం ఏ రీతిగా ఉంటున్నది?
0: హౌ ఇస్ డివినిటీ ఎంబెడెడ్?
1: ఈనాడు వేదాంత పరిభాష యందు ఏ విషయమును మనం విచారించినప్పటికీ తరచుగా ఆత్మ ఆత్మ ఆత్మ అనే పదం వస్తుంటుంది.
0: ఇన్ ఫిలాసాఫిక్ పార్లెన్స్ యూ గెట్ దిస్ వర్డ్ ఆత్మ క్వైట్ ఫ్రీక్వెంట్లీ.
1: ఈ ఆత్మ అనేటువంటిది మానవుడి యందు ఏ రీతిగా ఉంటున్నది?
0: హౌ ఇస్ దిస్ ఆత్మ ఫౌండ్ ఇన్ మ్యాన్?
1: అయితే ఈ మానవుని సేమ్ ఆత్మనే అదే ఆత్మ
0: ది
1: అహం అహం అహం అనేటువంటి స్వరూపాన్ని ధరించి ఉంది.
0: ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అహం, ఐ ఐ.
1: అది ఏ ప్రజ్ఞ,
0: దట్ ఈస్ ప్రజ్ఞ.
1: అది ఏ ఉనికి,
0: దట్ ఈస్.
1: ఆ ఉనికి అనేటువంటిది ఎప్పుడు కూడా నువ్వు మారడానికి వీలు లేదు.
0: దట్ ఈస్ ది రూట్ కాజ్ ఉనికి.
1: జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందుకును నేనున్నాను అనేటువంటి ఉనికి అక్కడ ఉంటున్నది.
0: In waking, dream and deep sleep states, it declares, I am there.
1: దీనిని అస్థి భాతి ప్రియం అన్నారు.
0: ద సేమ్ థింగ్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ అస్థి.
1: సంస్కృత పదమునందు సత్ చిత్ ఆనందము అన్నారు.
0: ద సంస్కృత్ ఈక్వలెంట్స్ ఆర్ సత్ చిత్ ఆనంద.
1: అస్థి, ఇది టంబ్లర్ ఇక్కడ ఉంది.
0: అస్థి మీన్స్ దిస్ టంబ్లర్ ఈస్ హియర్, ఇట్ ఇస్ ఎగ్జిస్టెన్స్.
1: ఇది అస్థి.
0: దిస్ ఈస్ అస్థి.
1: ఉన్నది.
0: ఇట్ ఈస్
1: అనగా ఉన్నది అనేటువంటి బీయింగ్,
0: దట్ ఈస్ ఇట్ ఈస్ బీయింగ్.
1: కనుక అక్కడ ఉన్నది.
0: దేర్ ఫోర్ ఇట్ ఈస్ దేర్.
1: ఇది ఏ రీతిగా ఉన్నది?
0: హౌ ఇస్ ఇట్
1: ఉన్నదని ఏ రీతిగా నువ్వు చెప్పగలుగుతున్నావు?
0: హౌ కెన్ యూ సే దట్ ఇట్ ఎగ్జిస్ట్?
1: ప్రకాశం మనకు కనిపిస్తుంది.
0: ఇట్ ఇట్ షైన్స్.
1: ఆ తమ్ముడు అక్కడ ఉండినట్టుగా ఈ ప్రకాశం అంతా దాన్ని నిరూపిస్తుండాలి.
0: దిస్ అవుట్ సైడ్ లైట్ ప్రూవ్స్ దట్ దేర్ ఇస్ ఎ టంబ్లర్ హియర్.
1: ఇది ఏ టంబ్లర్ చీకట్లో ఉంటే మనకు కనిపించదు.
0: ఇట్ సేమ్ టంబ్లర్ ఈజ్ ఇన్ డార్క్.
1: చీకట్లో ఈ టంబ్లర్ ఉన్నదే అని ఎవరు చెప్పరు.
0: ఇన్ డార్క్నెస్ వన్ కెనాట్ సే దట్ టంబర్ ఎగ్జిస్ట్.
1: వెలుతురు ఎందు మాత్రమే ఇక్కడ ఉన్నది అని చెప్పగలుగుతున్నాం.
0: ఓన్లీ వేర్ దేర్ ఇస్ లైట్ యు కెన్ సే దట్
1: టంబర్ ఎగ్జిస్ట్. అయితే ఉన్నది అని చెప్పగలగడానికి ఏది ఆధారం?
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫార్ డిక్లరింగ్ దట్ ఇట్ ఇస్ దేర్?
1: వెలుగే ఆధారము.
0: ఫర్ దట్ లైట్ ఈస్ ది
1: వెలుగు ఉండటం చేతనే ఉన్నది అనేటువంటి యొక్క రూపాన్ని మనం నిరూపిస్తున్నాము.
0: యాజ్ దేర్ ఇస్ లైట్ వీ నో దట్ దేర్ ఇస్ అ ఫార్మ్ హియర్ అండ్ వీ సే దట్ ఇట్ ఈస్ ఎగ్జిస్ట్.
1: కనుక వెలుగు యొక్క ఆధారం చేత
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ లైట్
1: వస్తువు యొక్క స్థిరత్వాన్ని
0: ది బీయింగ్
1: ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ నిర్ణయిస్తున్నాము.
0: ఈస్ ప్రూవ్డ్.
1: ఇది నిర్ణయించిన తర్వాత నో సందేహం, ఇంకే విధమైన డౌట్స్ మనకు లేదు, నిస్సందేహంగా ఉంటాం.
0: వన్స్ దిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ప్రూవ్డ్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ డౌట్.
1: కాబట్టి ఉన్నదాని
0: వాట్ ఈస్ ఎగ్జిస్టింగ్
1: ఉన్నదని చెప్పేటువంటి ప్రకాశము
0: ద లైట్
1: నిరూపించినప్పుడే మనకు తృప్తి కలుగుతుండాలి.
0: ఓన్లీ వెన్ లైట్ షోస్ అండ్ ప్రూవ్ దట్ వీ గెట్ సాటిస్ఫాక్షన్.
1: ఉన్నది సత్.
0: వాట్ ఈస్ దేర్
1: చూపించేది చిత్తు.
0: వాట్ ఈస్ షోయింగ్
1: ఈ రెండింటి వల్ల కలిగేటువంటి తృప్తి ఆనందము.
0: What you get out of these two is ananda.
1: ఇది నిత్య జీవితంలో సత్యమైనటువంటి స్థానాన్ని మనం బోధిస్తూ వస్తుంది.
0: దిస్ వీ ఎక్స్పీరియన్స్ అండ్ ఇస్ ప్రూవ్డ్ ఇన్ అవర్ డే టు డే.
1: ప్రకాశమే లేకపోతే
0: ఇఫ్ దెర్ ఇస్ నో లైట్
1: ఉన్నదే అనేటువంటి పదమే అక్కడ రాదు.
0: ఇట్స్ బీన్ కెనాట్ బి షోన్ అట్ ఆల్. ఇట్ కెనాట్ కమ్ ఇన్ టు ఎగ్జిస్ట్.
1: ఉన్నది అనేటువంటిది మనకు తెలియకపోతే
0: ఇఫ్ యూ డు నాట్ నో దట్ ఇట్ ఎగ్జిస్ట్
1: కలుగదు.
0: దెన్ దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్.
1: తృప్తియే ఆనందము.
0: దిస్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్
1: ప్రకాశింపజేసేదే చిత్తు.
0: దిస్ లైట్ ఈస్ అవేర్నెస్.
1: దేనిని ప్రకాశింపజేస్తాంది? ఉన్నదాని ప్రకాశింపజేస్తాంది.
0: వాట్ ఈస్ లైట్ షోయింగ్?
1: లేని దానిని కాదు.
0: వాట్ ఎవర్ ఇస్ ఎగ్జిస్టింగ్
1: అదే సత్.
0: దట్ ఈస్ సత్.
1: దీనిని సత్తే అస్తు.
0: దిస్ సత్ ఈస్ అస్తు.
1: ప్రకాశమునే భాతి.
0: దిస్ లైట్ ఈస్ భాతి.
1: రెండింటి యొక్క ఏకత్వమే ప్రీతి.
0: These two together
1: asti bhati priyamu.
0: This asti bhati priyam.
1: ఈ చేతిలో చక్కెర పట్టుకున్నాము.
0: There is sugar in my palm.
1: ఈ చేతిలో నీరు పట్టుకున్నాము.
0: In one hand there is water.
1: కానీ నీరు నీరుగా ఉంటుండాలి, చక్కెర చక్కెరగా ఉంటుండాలి.
0: In one hand there is water as water.
1: మీరు ఏమని చెప్పగలరు? ఇది చక్కెర, అది నీరు. ఇది చక్కెర, అది నీరు. ఇది చక్కెర, అది నీరు అని చెప్పగలరు?
0: You can only say this hand contains water, the other sugar.
1: అయితే రెండింటిని చేర్చినప్పుడు
0: when you mix them together
1: neeru poyindi,
0: water disappears,
1: chakkara poyindi,
0: sugar also disappears,
1: syrup tayarayindi,
0: syrup is made out of it.
1: Kabatti sat aneetundi chakkara,
0: sat is sugar,
1: chittane neeru tho chernappudu
0: chit is water,
1: aanandam ane syrup ga tayaravutundi.
0: When they mix together then you get bliss out of them.
1: Kanuka ee moodu kudunu manavuni ende untunnavi.
0: All these three are found in man.
1: కనుక మానవత్వం అనగా సత్ చిత్ ఆనందంతో కూడినటువంటిది.
0: వెన్ యూ సే హ్యూమానిటీ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ది సత్ చిత్ అండ్ ఆనంద.
1: అయితే ఈనాడు ఈ పాండిత్యం అనేటువంటిది సరైనటువంటి పిల్లలకు స్థాయికి దిగి వచ్చి వారికి బోధించేటువంటి అవకాశం రాలేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ దేర్ ఆర్ నో పీపుల్ హూ కెన్ ఎక్స్ప్లెయిన్ టు ది స్టూడెంట్స్.
1: ఈ పాండిత్యులు మేధావులు విద్యావంతులు కేవలము
0: the scholars, intellectuals, educated people are only
1: paisa daggariki prayanam chestunnayi kani bhagavantuni padala daggariki prayanam cheyatam ledavi.
0: They are only teaching people to go right up to money but not to the lotus feet of the Lord.
1: Kanuka ivanni bahyamainatundi yokka abhiruddhi kosam paata padutunnayi.
0: All these explanations are only external explanations.
1: ఈ విద్యలన్నీ కూడా కేవలము ప్రాకృతమైన జీవితాని కోసమే పాట పడుతున్నాయి.
0: All this education is only giving you
1: ప్రాకృత జీవితం కూడా కావాలి.
0: It is necessary to have external.
1: అయితే ప్రాకృతముతో పాటు
0: పరార్థం
1: కూడా ఉంటుండాలి.
0: Along with this external world there is need for
1: మరి యందు విద్యుత్ శక్తి ఉంటుండాలి.
0: There is light, current.
1: కరెంటు ఉంటుండాలి.
0: దేర్ ఇస్ కరెంట్ దేర్.
1: కావలసినంత కరెంట్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ.
1: కానీ చెడిపోయిన బల్బు పెట్టుకున్నాము.
0: బట్ యూ హావ్ పుట్ ఏ ఫ్యూజ్ బల్బ్.
1: కానీ దీంట్లో లైట్ ఎట్లా వస్తుంది మనం?
0: హౌ కెన్ యూ గెట్ లైట్ అవుట్ ఆఫ్ దట్ బల్బ్?
1: రాదు రాదు.
0: నో, యూ విల్ నాట్.
1: బల్బ్ మార్చాలి.
0: యూ షుడ్ చేంజ్ ది బల్బ్.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: మన యందు దివ్యత్వమైన ఆత్మతత్వం ఉంది.
0: దేర్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: మన బుద్ధి అనేటువంటిది పెడమార్గం పట్టి వికృతి స్వరూపాన్ని పురస్కరించుకుని ఈ యొక్క వెలుగును పోగొట్టుకుంటుండాలి.
0: వెన్ అవర్ ఇంటెలిజెన్స్ ట్రావెల్స్ ఇన్ ఎ పర్వర్స్ వే ది లైట్ ఈస్ నాట్
1: ఓపెన్. మన బుద్ధే బల్బు.
0: అవర్ ఇంటెలిజెన్స్ ఈస్
1: లైట్. శక్తి ఇక్కడ కరెంటు.
0: దిస్ డివైన్ పవర్ దట్ ఈస్ కరెంట్.
1: ఈ రెండింటి లోపల సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
0: There is a close relationship between these.
1: కాని ప్రాప్తమైనటువంటి విషయాల్లో ప్రవేశించడం చేత ఈ యొక్క ప్రకాశాన్ని మనం పొందలేకపోతున్నాం.
0: బట్ వెన్ యూ టర్న్ యువర్ ఇంటెలిజెన్స్ టువర్డ్ ద వరల్డ్లీ థింగ్స్ యూ డోంట్ గెట్ లైట్ అవుట్ ఆఫ్ ఇట్.
1: మ్యాగ్నెట్ పవర్ఫుల్ గానే ఉంటుండాలి.
0: మ్యాగ్నెట్ ఈస్ వెరీ పవర్ఫుల్.
1: కానీ ఇనువు తుప్పు పట్టింది.
0: బట్ దిస్ ఐరన్ ఈజ్ రస్టెడ్.
1: కాబట్టి రస్ట్ పట్టినటువంటి యొక్క ఇనుమును ఈ మ్యాగ్నెట్ ఎట్ట పుల్ చేయగలదు?
0: హౌ కెన్ ది మ్యాగ్నెట్ అట్రాక్ట్ ఐరన్ విచ్ ఇస్ రస్టెడ్?
1: కానీ తనలో ఉన్నటువంటి రస్ట్ను తాను గుర్తించుకోలేక ఇనుము.
0: బట్ దిస్ ఐరన్ డస్ నాట్ నో దట్ ఇట్ ఈస్ హావింగ్ రస్ట్.
1: మ్యాగ్నెట్ లో పవర్ లేదని అంటుండాలి.
0: ఇట్ డిక్లార్స్ దట్ దిస్ మ్యాగ్నెట్ ఈస్ పవర్లెస్.
1: కాదు కాదు.
0: బట్ దిస్ ఈస్ రాంగ్.
1: ఓ పిచ్చి ఐరనా,
0: ఓ మ్యాట్,
1: నీలో రస్ట్ డస్ట్ అంతా అధికంగా ఉంటుండాలి. దాన్ని శుభ్రం చేసుకో, తక్షణం నువ్వు నా దగ్గరకు వస్తావు.
0: యూఆర్ కవర్డ్ విత్ అ లాట్ ఆఫ్ డస్ట్ అండ్ రస్ట్, క్లీన్ ఇట్ అప్, యూ విల్ కమ్ టు మీ ఇమ్మీడియట్లీ.
1: నిజంగా ఏ శక్తి లేనిటువంటి ఐరన్ పీస్ కు,
0: ఐరన్ పీస్ విచ్ డజంట్ హావ్
1: కదిలి పరిగెత్తించేటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?
0: హౌ డిడ్
1: ఈ మ్యాగ్నెట్ పవరే కాని ఐరన్ పవర్ కాదు.
0: ఇట్ ఈస్ దిస్ మ్యాగ్నెట్ విచ్ అట్రాక్ట్ ది ఐరన్. ఐరన్ డజంట్ హావ్.
1: ఆ దివ్యమైనటువంటి ప్రేమ తత్వమే అన్నింటినీ ఆకర్షిస్తుండాలి.
0: ఇట్ ఈస్ దిస్ పవర్ ఆఫ్ లవ్ విచ్ అట్రాక్ట్స్ ఆల్ పీపుల్.
1: ఇప్పుడు ఇన్ని దేశాల వారంతా వస్తున్నారు.
0: సో మెనీ పీపుల్
1: మనం ఇన్వైట్ చేశాము.
0: Who has invited them?
1: ఎందుకోసం వస్తున్నారు వాళ్ళు?
0: Why are they coming here?
1: ఆ ప్రేమతత్వమే దీనికి ప్రధానమైనటువంటి శక్తి.
0: It is the power of love which is attracting them.
1: ఒకానొక సమయంలో త్యాగరాజు,
0: once upon a time త్యాగరాజ
1: అనేక రకమైనటువంటి కష్టములు కలిగినాయి.
0: He was faced with number
1: తన ఆరాధన దైవమైనటువంటి రామలక్ష్మణులు సీతను కూడాను కావేరిలో మునిగించేశాడు అన్న.
0: His elder brother drowned. The idols of Rama, Lakshmana and Sita, which was so
1: Rama Darshanam Tyagaraja.
0: Tyagaraja was not able to live without Rama.
1: Kani adi kodunu Tyagaraja yokka lopame.
0: But that was also a weakness with Tyagaraja.
1: Sarvatra undinatundi Bhagavantune ittuntadu ee vigraham paina tana manasunu enduku imichukovali?
0: Why should he think that Rama
1: prakrutamainatundi yokka apeksha?
0: Tyagaraja's లవ్ వాజ్ ఆల్సో వర్లీ.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క అపేక్షలో ఉండటం చేతనే దుఃఖానికి గురి అయిపోతూ వచ్చాడు.
0: హీ వాజ్ పుట్ టు సారో బికాస్ హిస్ అప్రోచ్ వాజ్ వర్లీ టువర్డ్స్ ఈవెన్ గాడ్.
1: ఎప్పుడు ఈ ప్రాకృతమైనటువంటి దీంట్లో ఆరాధనలు సరిపుతూ వస్తారో,
0: హూ ఎవర్ వర్షిప్స్ గాడ్ ఇన్ ఎ వర్లీ వే,
1: అప్పుడు అన్ని సందేహాలు పుడుతూ వస్తాయి.
0: హీ గెట్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డౌట్.
1: ఎందుకంటే ఈ ప్రాకృతి యొక్క స్వభావం ఇది, సందేహాల పుట్ట.
0: డౌట్స్ ఆర్ నేచురల్ టు దిస్ వరల్డ్.
1: ఈ సందేహాలు చీమల పుట్టల వలె పుడుతుంటాయి.
0: దిస్ లైక్ ఎన్ యాంట్ హిల్.
1: ఈ చీమల పుట్టల వలె సందేహాలు పుట్టడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దీస్ డౌట్స్ టు
1: మల్టిప్లై? కోరికలు కూడా చీమల పుట్టల వలె పుడుతుంటాయి.
0: ది డిజైర్స్ ఆల్సో మల్టిప్లై ఇన్.
1: కోరికలు పుట్టడం చేతనే సందేహాలు కూడా వెంటనే దాని షాడోస్ గా వస్తుంటాయి. కనుక ఈ ప్రాకృతమైనటువంటి వాంఛనను అరికట్టుకునలేక,
0: వితౌట్ బీయింగ్ ఏబుల్ టు కంట్రోల్ ఓన్లీ డిజైర్, త్యాగరాజ
1: రాముల పైన కోపం వచ్చింది.
0: హీ బికేమ్ యాంగ్రీ విత్ రామ.
1: నేను నిరంతరం కూడా రామచింతన చేస్తున్నాను.
0: ఐఎమ్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ రామ.
1: నా జీవితంలో జాగ్రత్త స్వప్న సుషుప్తిని ఎందుకు రామచింతన నేను మరవలేదు.
0: వేకింగ్ డ్రీమ్ అండ్ డీప్ స్లీప్ ఆల్సో ఐ గో ఆన్ చాంటింగ్ రామాస్.
1: కానీ నా భక్తి నాకు తెలుసు.
0: ఐ నో మై డివోషన్.
1: అయితే
0: బట్ దెన్
1: ఇప్పుడు నాలో భక్తి లేదా?
0: డోంట్ ఐ హ్యావ్ డివోషన్?
1: లేక రాములలో శక్తి లేదా?
0: ఆర్ రామ డజంట్ హ్యావ్ పవర్.
1: నిజంగా రాములలో ఈ శక్తి ఉంటుంటే
0: ఇఫ్ ఓన్లీ రామ,
1: ఈ భక్తులకి ఇన్ని బాధలు ఎందుకు పెట్టాలి?
0: ఇఫ్ ఓన్లీ రామ హ్యాడ్ పవర్.
1: సామాన్యమైన ప్రాకృతమైనటువంటి మానవులు అనుభవించేటువంటిది ఇదంతా.
0: దిస్ ఈస్ హౌ ది వరల్డ్లీ పీపుల్ థింక్.
1: ఇదే ఒక పెద్ద ఫూలిష్నెస్.
0: దిస్ ఈస్ ఎ గ్రేట్ ఫూలిష్నెస్.
1: కారణమేమిటి? ఈ ప్రాకృతానికి పదార్థానికి మనం సంబంధం కట్టకూడదు.
0: We should not establish.
1: ప్రాకృతి ప్రాకృతమే ఉంటుండాలి, పరార్థం పరార్థంగానే ఉంటుండాలి.
0: ది పరార్థ ది సుప్రీం ఇస్ ఆల్వేస్ సుప్రీం. ది వరల్డ్ ఇస్ వరల్డ్. వీ కెనాట్.
1: ఒకడు రేస్ కోర్స్ లోపల ధనమంతా కూడా పోగొట్టుకున్నాడు.
0: వన్ పర్సన్ లాస్ట్ ఆల్ ఇస్ వెల్త్ ఇన్ రేస్ కోర్స్.
1: కానీ తిరిగి రేస్ కోర్స్ కి పోయి దాన్ని సంపాదించుకోవాలి.
0: He has to go to the race course to earn back his wealth.
1: Lekinke vidhimaitundi oka gambling lo cheri danu sampadinchukovali.
0: He may have to earn this wealth by any other means.
1: Kari idi alantidi kaadu.
0: But this is not that way.
1: ఏ దీనిలో పోయిందో దాని ఎందే దీన్ని సాధించాలి.
0: యూ హ్యావ్ టు అక్వైర్ థింగ్స్ ఇన్ ది వే దట్ యు హావ్ లాస్ట్.
1: ఇంటిలో సూదిని పోగొట్టుకుని,
0: యూ హావ్ లాస్ట్ ది నీడ్.
1: అమాయకురాలైన ముస్లిమ్మ,
0: వన్ ఓల్డ్
1: బజార్ లో లైట్ ఉందని దాంట్లో పోయి వెతుకుతుందట.
0: వన్ ఓల్డ్ లేడీ బిగాన్ సర్చింగ్ ఫర్ ద నీడిల్ ఇన్ ద స్ట్రీట్ బికాస్ దేర్ వాజ్ లైట్ దేర్.
1: ఎందుకవ్వా ఇక్కడ వెతుకుతున్నావు, ఏమిటి పోయింది అన్నారు ఎవరో ఒక విద్యార్థి.
2: వన్ స్టూడెంట్ ఆస్కర్, వెల్ గ్రానీ, వై ఆర్ యు సర్చింగ్?
1: ఆయన సూది పోగొట్టుకున్నాను అనింది.
2: షీ సెడ్, ఐ లాస్ట్ ది నీడిల్.
1: ఎక్కడ పోగొట్టుకున్నాడు చెప్పండి, నేను హెల్ప్ చేస్తానన్నాడు స్టూడెంట్.
2: వేర్ డిడ్ యు లూజ్ ది నీడిల్? ఐ హెల్ప్ యూ.
1: నా ఇంటిలో పోయింది నాయన అన్నది.
2: షీ సెడ్, ఐ లాస్ట్ ఇట్ ఇన్ మై హౌస్.
1: ఓ పిచ్చి అవ్వ, ఇంటిలో సూది పోగొట్టుకుని ఇక్కడ వచ్చి వెతికితే ఎట్లా చిక్కుతుంది అన్నది.
2: ఓ మ్యాడ్ గ్రాండ్ మదర్, ఇఫ్ యూ లాస్ట్ ది నీడిల్ ఇన్ ది హౌస్, హౌ కెన్ యూ సర్చ్?
1: నాయన ఇంట్లో వెళ్తురు లేదు, ఈ వీధిలో వెళ్తురుంది కాబట్టి ఇక్కడ వెతుకుతున్నాను అన్నది.
2: There is no light in the house, oh child.
1: Velthu unna lekapoyinappudiki ekkada pogottukunnamo akkade danni vetakali.
2: You have to search for a thing where you have lost, whether there is light or not.
1: Kada mana hrudayamlo pogottukunnamo ee aanandam aneetundi jyotini.
2: The light of bliss is lost in our heart.
1: Chigadiga undina akkade vetakali kani bayata vetakadaniki
2: prayojanam ledu. Your heart is full of darkness, search for that there alone.
1: Oka praaptamainatundi deent lopala aa yokka aanandanni kolipoyinadu Tyagaraju.
2: Tyagaraju lost this kind of bliss in his search for in the outside world.
1: Ramula paina sandeham kaligindi.
2: He got doubt about Rama's capacity.
1: Ramulone shakti ledani nirnayinchukunnadu.
2: He decided Rama doesn't have power.
1: Nenu parama bhaktudanu.
2: I am a great devotee.
1: Ramulone shakti ledu.
2: Rama doesn't have the power.
1: Idi kali yuga yokka prabhavalu.
2: This is the state of Kali Age.
1: Annintini taane goppa kavali kani goppa ainatunte vaadaina sare adiki ishtam lekapothe athanu chinna vaade.
2: Everyone thinks he alone is great. If he doesn't like a person, even if the other person is great, he is not prepared to concede that.
1: Anta sepu vicharinchadu paapu Tyagaraju.
2: Tyagaraju thought for a while.
1: Bhakti undi.
2: He has devotion.
1: Kanuka vicharinchadu.
2: Therefore he thought.
1: Vicharinchi inta tondarapaatu naaku manchidi kaadu.
2: After reflection he said, I should not be hasty.
1: Nijangakina aa Ramullo shakti lekapothe.
2: If only Rama doesn't have the power and capacity.
1: పుస్తకం తీసుకున్నాడు.
2: హీ ఓపెన్ ద బుక్.
1: యోచించాడు.
2: హీ థాట్ ఫర్ ఎ వైల్.
1: కపివారది దాటునా,
2: కుడ్ ది మంకీ హ్యావ్ జంప్ ద ఓషన్?
1: కలికి రోటగట్టునా,
2: కుడ్ యశోద హ్యావ్ టైడ్ కృష్ణ టు దట్ స్టోన్?
1: లక్ష్మీదేవి వలచునా,
2: కుడ్ లక్ష్మీదేవి హ్యావ్ లవ్డ్ హిమ్?
1: లక్ష్మణుండు కొలచునా,
2: కుడ్ లక్ష్మణ హ్యావ్ వర్షిప్డ్ హిమ్?
1: సుచ్చబుద్ధి

0: Could Bharata, endowed with that subtle sense, have offered obeisance again and again? What great devotion is
1: Maruti Kapi Sagarani Dataraki Kapi Kiyemi Shakti Undi.
0: After all, Hanuman was only a monkey. How could he have crossed
1: the ocean?
0: After all, it was a monkey.
1: Kanuka Itanu Samudrani Datanadu Lankalo Praveshinchadante Idi Ramasekti Kani Kapisekti Kadi.
0: If he was able to cross the ocean and enter Lanka, it was the power of Rama and not the power
1: Lakshmi
0: of the Hanuman.
1: Devi Yavaru.
0: Who is Lakshmi Devi?
1: Prapanchamanta Lakshmi Devi Kosamani Prakulaadutunnaru.
0: The entire world is yearning for Lakshmi Devi.
1: Lakshmi Devi Prapanchamunake oka nayakatvanni vahinchindi.
0: The Lakshmi Devi is the leader for the entire world.
1: Ame Vasudha.
0: She is Vasudha.
1: Anaga Prapanchamunake ame oka lakshanakaramainatundi Devi.
0: She is the goddess of Lakshmi, who is the leader of the entire world.
1: Alanti Lakshmi,
0: such a Lakshmi,
1: ninnu varinchalante,
0: if she should,
1: nilo shakti lekapothe ami emaina vachetuntida,
0: could she have loved you if only
1: ninnu ishtapadetuntida,
0: could she have accepted
1: kaadu,
0: you?
1: Kaadu, kaadu, kaadu.
0: No, never.
1: Prapanchame swarupakanga dharinchinatte aa Lakshmi,
0: Lakshmi who is very
1: amazing,
0: if she has desire for you,
1: shakti undale Rama,
0: Rama you should have a lot of power in you.
1: Inka Lakshmanundu kolachuna,
0: could Lakshmana have worshipped you?
1: Lakshmanudu elanti vaadu,
0: what type of person?
1: Mahatyagi.
0: Lakshmana is a person who has
1: tanaku bharya pillalu rajyamu sarvasvamu untundadi.
0: He had wife.
1: తాను అరణ్యములో సంచరించవలసినటువంటి యొక్క ఏమాత్రం కూడా నియమం లేదు.
0: దేర్ వాజ్ నో నీడ్ ఫర్ లక్ష్మణ టు కమ్ టు ఫారెస్ట్ అట్ ఆల్.
1: కానీ రాముని పైన ఉన్నటువంటి ప్రేమ భక్తి చేతనే రామును వెంటాడుతూ వచ్చాడు.
0: బట్ ఇట్ ఇస్ ఆన్ అకౌంట్ ఆఫ్ లక్ష్మణ్స్ లవ్ ఫర్ రామ లక్ష్మణ ఫాలోడ్ రామ.
1: అంతేకాదు, ఈ లక్ష్మణుడి యొక్క తల్లి ఎలాంటిది తెలుసునా?
0: డూ యూ నో వాట్ టైప్ ఆఫ్ లేడీ లక్ష్మణ్స్ మదర్ వాస్?
1: లక్ష్మణ,
0: లక్ష్మణ
1: నీవు రామునితో వెళ్ళు నాయన.
0: You go with Rama.
1: Ye talle ina ke cheptunda.
0: Would any mother tells her own child like that?
1: Adrishtavantrale inte kai Kausalya lokodharapachetunte oka Ramulu kannadi.
0: Most fortunate Kausalya has given birth to Rama, the glorious one.
1: Atti lokodharakudainatunte Rama seva chese nimittamai nenu oka adrishtavantralu ninnu kannanu.
0: I am most fortunate to have given birth to you. Who can serve
1: Satyanama? Atani sevane neeku pradhanamainatundi seva.
0: His service is most important service for you.
1: Ramulu lenetundi Ayodhya aranyame.
0: Ayodhya without Rama is a forest.
1: Ramulu unnatundi aranyame Ayodhya.
0: Forest with Rama is
1: Ramulu ni tandri.
0: Rama is your father.
1: Sitane ni talli.
0: Sita is your mother.
1: Kabatti vaari iruvuru kudalu tallidannuluga bhavinchi vaarini poojinchamani cheppani pampinchindi.
0: Consider them as your parents. And
1: atti talli kumarudainatunte Lakshmanudu.
0: Such is Lakshmana, who was endowed with a mother of that sort.
1: Ataniki buddhi leda Ramulu kolchataniki?
0: Do you think Lakshmana did not have intelligence?
1: Ramulu enta shakti untenu Lakshmanudu tala vanchutunnadu.
0: Lakshmana would have followed Rama because Rama had so much of power.
1: Ante kaadu,
0: not merely that.
1: Bharatudu elanti vaadu?
0: What type of Bharata was he?
1: Aa Bharatudu మహాపవిత్ర స్వరూపుడు.
0: భరత వాజ్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సేక్రెడ్నెస్.
1: భరతుడు,
0: భరత
1: నిష్కామ భక్తి.
0: హీఈస్ ది ఎగ్జాంపుల్ ఫార్ నిష్కామ డివోషన్.
1: పరోక్ష స్వరూపమైనటువంటి యొక్క తత్వము.
0: హీఈస్
1: రాముడు లక్ష్మణుడు ప్రత్యక్ష స్వరూపము.
0: లక్ష్మణ ఈజ్ డైరెక్ట్లీ ఫాలోయింగ్ రామ.
1: కనుక సాకారాన్ని అనుసరిస్తున్నాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ వాజ్ ఫాలోయింగ్ ది ఫార్మ్ ఆఫ్ రామ.
1: నిరాకార తత్వాన్ని అనుసరిస్తున్నాడు భరతుడు.
0: Bharata was following the
1: Samanikuna swarupulainatundi vare Lakshmana Bharatudu.
0: Lakshmana Bharata are two aspects.
1: Ee vidhanga vaari shakti samarthyam nanta vicharam chesukuntu appudu ayyo nenu enta telivi takku vaanni Ramulu yende shakti unnadi naalone bhakti ledu ani nirnayinchukunnadu.
0: Tyagaraja thought about all these things leisurely and said, Rama has all the power, I only don't have devotion.
1: అదే విధముగానే,
0: ఇన్ ది సేమ్ వే,
1: ఏ అర్జెంటీనా నుంచినో, ఏ ఆస్ట్రేలియా నుంచినో, ఏ యొక్క జర్మన్ నుంచినో, ఏ జపాన్ నుంచినో వీరందరూ పరిగెత్తి పరిగెత్తి వస్తున్నారంటే,
0: ఇఫ్ పీపుల్ ఆర్ రన్నింగ్ హియర్ ఫ్రమ్ అర్జెంటీనా జర్మనీ ఆస్ట్రేలియా జపాన్,
1: ఇవన్నీ ఆకర్షించేటువంటి శక్తి ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ ఇస్ దట్ పవర్?
1: ఆ శక్తియే లేకపోతే వీరందరూ ఎందుకు పరిగెత్తి వస్తారు?
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ హౌ వుడ్ దే రన్?
1: అక్కడ బెల్లమే లేకపోతే ఈ చీమలంతా ఎందుకు వచ్చి చేరిపోతాయి?
0: ఇఫ్ దేర్ ఇస్ నో జాగరీ హియర్ హౌ వుడ్ ది యాంట్స్ కలెక్ట్ హియర్?
1: కనుక ఈ యొక్క బెల్లం యొక్క మాధుర్యాన్ని, బెల్లం యొక్క సత్యతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ ఫోర్ యూ షుడ్ ఫైండ్ అవుట్ ది స్వీట్నెస్ ఆఫ్ దిస్ జాగరీ.
1: విద్యార్థులారా, ఈనాడు చీమల యందు ఐకమత్యం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ యూనిటీ అమంగ్ యాంట్స్.
1: ఒక్క చీమ ఎక్కడైనా ఒక చక్కెరను చూచిందంటే,
0: ఈవెన్ యాంట్ సైడ్స్
1: చక్కెర మధురమైనటువంటి చక్కెర చిక్కింది కదా అని చెప్పని అక్కడే మెక్కడానికి ప్రయత్నించదు.
0: జస్ట్ బికాస్ ది షుగర్ ఇస్ స్వీట్ ది యాంట్ డజంట్ గో ఆన్ స్వాలోయింగ్ దాట్.
1: పరిగెత్తిపోతుంది తిరిగి వెనుక్కు.
0: ఇట్ రన్స్ బ్యాక్.
1: ఆ చీమల పుట్టనంతా తీసుకుని వచ్చి అందరూ చేరి ఐకమత్యంగా భుజిస్తాయి.
0: ఇన్ఫార్మ్స్ ఆల్ ది అదర్ యాంట్స్, brings them together, all of them eat in a unified way.
1: ఎక్కడైనా మనం మెతుకులు చల్లితే,
0: if you throw a few rice particles,
1: ఒక కాకి చూచింది అనుకోండి,
0: if a crow sights that,
1: కానీ అదే స్వార్థంగా ఆ యొక్క మెతుకులు భుజించడానికి ప్రయత్నించదు.
0: ది క్రో డజంట్ గో క్వైట్లీ అండ్ పార్టేక్.
1: కావు కావు కావు కావు అని అరుచుకుంటూ పోయి అనేక కాకులను తీసుకుని వచ్చి అన్ని చేరి అక్కడ భుజిస్తూ,
0: ఇట్ షౌట్స్ అండ్ క్రోస్, కలెక్ట్స్ ఆల్ అదర్ క్రోస్ అండ్ కమ్స్ అండ్ పార్టేక్స్ దాట్.
1: కాకులలో ఐకమత్యం ఉంది.
0: దేర్ ఇస్ యూనిటీ అమంగ్ క్రోస్.
1: చీమలలో ఐకమత్యం ఉంది.
0: యూనిటీ అమంగ్ యాంట్స్.
1: మనుషుల్లో ఐకమత్యం లేదు.
0: బట్ నో యూనిటీ అమంగ్ మెన్.
1: అది ఏ పెద్ద దోషం.
0: దిస్ ఇస్ ది గ్రేటెస్ట్.
1: ఒక తల్లి గర్భంలో పుట్టినటువంటి పుత్రులు ఎందుకు ఐకమత్యం లేదు?
0: ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ బోర్న్,
1: ఐకమత్యం ఎంత విజయానికి కారణమవుతుంది?
0: There is no unity at all even among them.
1: Pandavulu aikamatyamto undatam chetane digvijayanni sadhistu vacharu.
0: Pandavas were victorious because they were united.
1: Ramalakshmana Bharata Shatrughna aikamatyamga undatam chetane anni vidala aadarshaprayaruga roopandaru.
0: Ramalakshmana Bharata Shatrughna were also united, therefore they were a great ideal.
1: Kani
0: but
1: Vali Sugriva aikamatyamga lekapotam chetane aneka dukkhalaku guri ayipoyaru.
0: There was no unity between Vali and Sugriva, therefore they had to face
1: Kauravullo kuda aikamatyam lekapotam chetane vaaru kuda poorthi binnamanga nasanam ayipoyochaaru.
0: There was no unity even among Kauravas. There even after being born
1: aikamatyam yanta vijayaniki kaaranam avutundi.
0: There is no unity at all even among them.
1: Pandavulu aikamatyamto undatam chetane digvijayanni sadhistu vacharu.

0: ఈ ఐకమత్యం మానవత్వంలో అభివృద్ధి కావాలి.
1: యూనిటీ మస్ట్ బి డెవలప్డ్ ఇన్ హ్యూమానిటీ.
0: ఈ ఐకమత్యం ఏ రీతిగా మనకు సంభవిస్తుంది?
1: హౌ కెన్ వన్ గెట్ యూనిటీ అమంగ్ మెన్?
0: అందరియందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
1: వన్ షుడ్ రికగ్నైజ్ ఆత్మ ఈజ్ కామన్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
0: కనుక ఈనాడు మనము విచారించవలసింది ఏమిటి?
1: What is it that you have to think?
0: మనం జాతి మత కుల భేదం ఏ మాత్రము విచారించకూడదు.
1: We should not observe any difference based upon caste, community and religion.
0: మానవుడు మానవ జాతి.
1: Human beings belong to the religion of humanity.
0: కనుక దీనికి ఇంకొక దానితో పోల్చడానికి వీలు లేదు.
1: Where is the need for giving one more brand for that?
0: ప్రపంచానికి ప్రధానమైనటువంటి భూతములు ఐదు.
1: There are five elements which are basic for
0: అదే
1: creation.
0: శబ్దము,
1: that is sound,
0: గాలి,
1: air,
0: అగ్ని,
1: fire,
0: నీరు,
1: water,
0: పృథ్వీ,
1: earth.
0: చూసారా? అయితే ఈ పంచభూతముల్లో గాలి దేకులము, గగనాన్ దేకులము, నిప్పు దేకులము, నీటి దేకులము.
1: టు విచ్ క్యాస్ట్ డిడ్ ది ఎయిర్ బిలాంగ్? ఫైర్ బిలాంగ్, సౌండ్
0: బిలాంగ్? నీటి కులమే.
1: ది క్యాస్ట్ ఆఫ్ వాటర్ ఇస్
0: అగ్ని, అగ్ని కులమే.
1: సిమిలర్ ఇస్ ఫైర్.
0: శబ్దం శబ్ద కులమే.
1: ది క్యాస్ట్ ఆఫ్ సౌండ్ ఈ సౌండ్ అలో.
0: భూమిది భూమి కులమే.
1: సిమిలర్ ఈజ్ అర్త్.
0: మానవుడి మానవ కులమే.
1: ఇన్ ది సేమ్ వే ది క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈ కులములో మరి భిన్న భేదాలు ఎందుకు?
1: వై డూ యూ బ్రింగ్ అబౌట్ డిఫరెన్సెస్?
0: ఈ ఏకత్వాన్ని మనం చక్కగా విశ్వసించినప్పుడు ఎట్టి భేదములు మనలో పుట్టవు.
1: If you understand this unifying principle correctly, there cannot be
0: unity lekapovadam chetane.
1: As there is no unity among us now,
0: purity antartharamaipothundadi.
1: Purity disappears.
0: Purity lekapovadam chetane.
1: As there is no purity,
0: divinity aneetundi attadugunu padipothundadi.
1: Divinity also gets submerged.
0: Kanuka ee naadu,
1: therefore
0: unity, purity, divinity moodu poyinayi. కమ్యూనిటీ మాత్రం వచ్చింది. ఇప్పుడు
1: టుడే ఆల్ ద త్రీ యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఆర్ లాస్ట్. దేర్ ఇస్ ఓన్లీ
0: ఈ కమ్యూనిటీని పట్టుకుని కలహాలు అభివృద్ధి అవుతున్నాయి.
1: ఆల్ ది అదర్ థింగ్స్ ఆర్ డెవలప్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ కమ్యూనిటీ.
0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: మీరందరూ భావి భారతోద్ధారకులు కావాల్సినటువంటి వారు.
1: యు ఆర్ గోయింగ్ టు బి ది సిటిజన్.
0: మీ హృదయాలు విశాలం చేసుకోండి.
1: బ్రాడన్ యువర్ ఎడ్యుకేషన్.
0: ఈ సంకుచితమైన భావాలకు స్థానంలో ఇవ్వకండి.
1: గివ్ అప్ నారో ఫీలింగ్స్.
0: అందరి ఎందు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విశ్వసించండి.
1: రికగ్నైజ్ అండ్ బిలీవ్ దట్ డివినిటీ ఈస్ కామన్ ఇన్ ఆల్ హ్యూమన్.
0: అట్టి ఆత్మతత్వం సర్వలు ఎందు ఉంటున్నదని భావించండి.
1: బిలీవ్ ఆల్సో దట్ ది సేమ్ ఆత్మ.
0: అట్టి భావనతోనే మీరు నిత్య జీవితాన్ని గడుపుతూ రండి.
1: లివ్ యువర్ లైఫ్
0: క్రమక్రమేణ, నిస్సందేహంగా,
1: గ్రాడ్యువలీ, వితౌట్ ఎనీ డౌట్.
0: ఈ సత్య స్వరూపాన్ని మీరు పొందుతారు.
1: యు ఆర్ బౌండ్ టు రీచ్
0: సత్యతత్వాన్ని అనుభవిస్తారు.
1: యు విల్ ఎంజాయ్ ట్రూత్.
0: సత్యానందాన్ని మీరు పొందగలుగుతారు.
1: యు విల్ గెట్ ది బ్లిస్ ఆఫ్ ట్రూత్.
0: ఆదర్శమైన సత్యాన్ని కూడా మీరు అనుభవిస్తారు.
1: యు విల్ ఆల్సో ఎంజాయ్ ది ఐడియల్ ఆఫ్ ట్రూత్.
0: విద్యార్థులారా,
1: యువర్ స్టూడెంట్,
0: ప్రాచీన కాలం నుండి భారతదేశంలో అనేక మంది ఆదర్శప్రాయులుగా రూపొందినటువంటి మహనీయుల యొక్క పేర్లు ఎన్నో ఉంటున్నవి.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ ఏన్షియంట్ వన్స్ who have achieved ideals and set themselves as example for the entire world.
0: Manam example kavali.
1: We should become an example.
0: Elanti adarsham kavali.
1: What type of example should we set?
0: Adarsham kavali.
1: Ideal example.
0: Ante kani chedda adarshani manam e matramu chupinchakoddu.
1: We should not become a bad example at all for others.
0: Kani mana vidyarthulu tappaka deenlo vijayam sadistaru.
1: I am sure that our students will be victorious.
0: Adi naaku telusunu.
1: I know that.
0: కానీ విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని ఈ విషయాన్ని నేను 10 మందికి చెప్పే నిమిత్తమే నేను ఇంతవరకు చెప్తూ వచ్చాను. కానీ విద్యార్థులపై నాకు ఎట్టి సందేహము లేదు.
1: ఇన్ ఆర్డర్ టు టీచ్ అదర్స్ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ స్టూడెంట్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ ది స్టూడెంట్స్.
0: ప్రియ విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: ఈ సమ్మర్ కోర్సు లోపల,
1: ఇన్ ది సమ్మర్ కోర్స్,
0: ఎన్నో మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు తెలుసుకున్నారు.
1: You have learned so many things which you should learn.
0: కానీ తెలుసుకున్నటువంటి దాంట్లో ఏ ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టి,
1: బట్ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్.
0: ఆదర్శ విద్యార్థులు కండి.
1: బికమ్ ఐడియల్ స్టూడెంట్.
0: కన్న తల్లిదండ్రులకు,
1: ఫర్ పేరెంట్స్ హూ హావ్ గివెన్ బర్త్ టు యూ,
0: జన్మమిచ్చినటువంటి దేశానికి,
1: ఫర్ ది మదర్ ల్యాండ్,
0: సత్కీర్తిని తేండి.
1: గెట్ గుడ్ నేమ్ అండ్ ఫేమ్.
0: అదే శ్రీరాముడు చెప్పాడు.
1: దట్ ఈస్ వాట్ శ్రీరామ
0: జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరీయసి. విదేశ భ్రాంతులు అనేటువంటిది ఉండవచ్చును, మీరు పోయిరాంటి, కానీ మన మాతృప్రేమను మాత్రం మర్చకూడదు.
1: యు షుడ్ నాట్ హ్యావ్ ఎక్స్ట్రా అట్రాక్షన్ టు ది అవుట్ సైడ్ వరల్డ్. యూ వాంట్ యూ కెన్ గో బట్ కమ్ బ్యాక్. డూ నాట్ ఫర్గెట్.
0: విదేశాలు ఎంతో సుఖ సంతోషంతో భోగభాగ్యంతో నిండి ఉన్నాయి.
1: అదర్ కంట్రీస్ మే బి ఫుల్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ వరల్డ్లీ వెల్త్.
0: కానీ భారతదేశం మాత్రం ఏమీ తక్కువ కాదు.
1: బట్ భారత్ ఈజ్ నో లెస్.
0: ఇందులో కూడా మీరు ఆశించినటువంటి భోగభాగ్యములు ఉన్నాయి.
1: ఆల్ దిస్ లగ్జరీస్ కంఫర్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ భారత్.
0: ఈ కలి

0: ప్రభావం చేత
1: బట్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ కలి ఏజ్
0: ఈ ఆధునిక విద్యార్థుల యొక్క భావం ఎట్లా ఉంటున్నాయంటే
1: ది స్టూడెంట్స్ థింకింగ్ గోస్ ఆన్
0: పాసిపోయిన పక్కింటి పప్పు చాలా రుచి అంటారు.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్టేల్ ద నైబర్స్ హౌస్ ఫుడ్ ఈజ్ మచ్ టేస్టియర్ టు మీ దాన్ మై ఓన్ హౌస్.
0: ఇది ఎప్పుడు పరదాన్ని మనం ఆశిస్తూ పోతున్నాం.
1: వి గో ఆన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ సమ్వన్ ఎల్సెస్ ఫుడ్.
0: ఇంటిలో ఎంత రుచికరంగానో తల్లి వండి పెడితే అవి రుచించవు.
1: దెన్ మదర్ సర్వ్స్ టేస్టీ ఫుడ్ అట్ హోమ్.
0: కాబట్టి భారతదేశం ఏమి తక్కువైనటువంటిది కాదు.
1: అవర్ మదర్ భారత్
0: మహాభాగ్యభూమి.
1: దిస్ ఇస్
0: అన్నపూర్ణాదేవి.
1: దిస్ ఇస్ అన్నపూర్ణ.
0: భోగ భాగ్యములకు ఏమాత్రము తక్కువ లేదు.
1: దెర్ ఇస్ నో వాంట్ అట్ ఆల్ ఇన్ లగాని.
0: అట్టి భావంతో అనుభవించేటువంటి వ్యక్తులు లేరు.
1: బట్ దెర్ ఆర్ నో పీపుల్ హూ కెన్ రియలీ.
0: అట్టి వ్యక్తుల కోసమే భారతదేశం కూడా ఆశిస్తుండాలి, తల్లదాచుతుండాలి.
1: మదర్ భారత్ ఆల్సో ఈజ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ సచ్ చిల్డ్రన్.
0: బయట దేశానికి పోయి మనం ఎన్ని కష్టములకైనా గురి అయిపోతాం, కానీ ఆ కష్టములే మన దేశంలో పడడానికి అప్పుకోము.
1: We are prepared to go to an outside country and subject ourselves to great difficulties.
0: ఇంటిలో అమ్మ వడ్డించినటువంటి తట్టనైనా తాను కడగడు.
1: He is not prepared to wash the plate in which mother has served.
0: కాని విదేశానికి వెళ్ళిపోతే డబ్బు లేకపోతే హోటల్లో ప్లేట్లైనా కడిగి దాన్ని సంపాదించుకుంటాడు. లేక ఒక బూసులకైనా పాలిష్ అయినా వేసి సంపాదించుకుంటాడు.
1: పీపుల్ గో టు అదర్ కంట్రీస్ ఆర్ ప్రిపేర్ టు వాష్ ది కప్స్ అండ్ సాసర్స్.
0: ఆ పనే మన దేశంలో ఎందుకు చేయకూడదు?
1: అండ్ పాలిష్ ది షూస్.
0: ఎందుకు ఈ దురభిమానం?
1: వై దిస్ కైండ్ ఆఫ్ క్రేజ్?
0: మన దేశానికి సేవ చేస్తే తప్పు ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్ దట్ యు లూజ్ వెన్ యు సర్వ్?
0: అన్ని దేశాలను ఆశించండి.
1: ఆ గో టు
0: అన్ని మతములను ఆశించండి.
1: యు మే రెస్పెక్ట్ ఆల్ ది కంట్రీస్.
0: కానీ అందరికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే.
1: యూ కెన్ గివ్ రెస్పెక్ట్,
0: కానీ నీ దానికి నీవు మొట్టమొదటి రెస్పెక్ట్ ఇవ్వాలి.
1: బట్ ఇన్ వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ రెస్పెక్ట్ యువర్ ఓన్.
0: అదే రాముని యొక్క చరిత్ర యందు ప్రధానమైనటువంటి సూత్రాన్ని చెప్పాడు.
1: దిస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ లెర్న్డ్ ఇన్ ది స్టోరీ ఆఫ్ రామ.
0: రావణ్ని చంపిన తర్వాత,
1: ఆఫ్టర్ కిల్లింగ్ రావణ,
0: ఇంకా వీరికి విజయం సాధించిన తర్వాత,
1: ఆఫ్టర్ బికమింగ్ విక్టోరియస్,
0: విభీషణుడు, లక్ష్మణుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు అందరూ కలిసి,
1: విభీషణ, లక్ష్మణ, జాంబవాన్, సుగ్రీవు
0: వీరందరూ కూడాను రాముల్ని లంకకు రాజాధిపతిగా చేయాలని పూనుకున్నారు.
1: దే డిసైడెడ్ టు మేక్ రామ కింగ్ ఆఫ్ లంక.
0: ఒక్కొక్కరు ఒక్కొక్కటి వచ్చి ఆనందంగా ఏమో చెవులో చెప్తున్నారు.
1: ఈచ్ వన్ కేమ్ టు రామ అండ్ విస్పర్డ్ సంథింగ్.
0: చిరునవ్వుతో అన్నింటికి నీ తల ఊపుతున్నాడు రాముడు.
1: రామ వాజ్ నాడింగ్ హిస్ హెడ్ ఫర్ ఆల్ దట్.
0: స్వామి, అయోధ్యలో లేనటువంటి సిరి సంపదలు లంకలో ఉంటున్నాయి.
1: Wealth and prosperity not available in Ayodhya.
0: ఈ భవనములంతకును సువర్ణమయంగా ఉంటుండాది.
1: All these palaces are
0: స్వర్గానికులను మరిపించేటువంటి దీనిగా ఉంటుండాది లంక.
1: They are excelling even heaven itself.
0: కుబేర సంతతికి ఇది మూల స్థానంగా ఉంటుండాది.
1: This is the birthplace of Kubera itself.
0: కనుక అయోధ్య కంటే లంకనే మనం చాలా గొప్పదిగా ఉంటుండాలి. ఇందులోనే మీరు ఉంటే రాజుగా దీనిని పరిపాలించండి అన్నారు.
1: Lanka is far superior to Ayodhya. You stay here, Rama, and rule the kingdom.
0: చక్కగా నవ్వుతూ చెప్పాడు, అయ్యా, నీ తల్లి కురీపి కావచ్చు.
1: రామ విత్ స్మైల్ టోల్డ్,
0: నీ తల్లి అందహీనంగా ఉండవచ్చును.
1: యువర్ మదర్ మే నాట్ బి బ్యూటిఫుల్,
0: కానీ ఎవరో అందంగా ఉంటుండది, ఆరోగ్యంగా ఉంటున్నది. ఆమెను పోయి నా తల్లి అని నేను పిలిచడానికి అధికారం ఉందా?
1: జస్ట్ బికాస్ సమ్ అదర్ ఉమెన్ ఇస్ బ్యూటిఫుల్ ఆర్ హెల్తీ, కెన్ యూ కాల్ ఆర్ యువర్ మదర్?
0: నీ తల్లి కురీపి అని నీ తల్లి తల్లే.
1: ఈవెన్ ఇఫ్ యువర్ మదర్ ఇస్ అగ్లీ, షీఈ్ యువర్ మదర్ అలోన్.
0: ఎవరు అందంగా ఉంటుందని వారి తల్లిని తల్లి అని పిలిచడానికి వీలు లేదు.
1: జస్ట్ బికాస్ సమ్ అదర్ ఉమెన్ ఇస్ బ్యూటిఫుల్, కెన్ యూ కాల్ ఆర్ మదర్?
0: లంక గొప్ప వైరాగ్యంగా ఉండొచ్చును, వేదంగా ఉండొచ్చును, అని సిరి సంపదలు ఉండవచ్చును.
1: లంక మే బి ఫుల్ ఆఫ్ గోల్డ్, ఫుల్ ఆఫ్ ప్రాస్పెరిటీ, ఫుల్ ఆఫ్ వెల్త్,
0: కానీ నాది బీద దేశమైనప్పటికీ,
1: ఈవెన్ ఇఫ్ మై కంట్రీ ఇస్ పూర్ కంట్రీ,
0: నా జన్మభూమి కనుక దీనిని నేను ఎప్పటికీ మర్చను.
1: మై మదర్ ల్యాండ్ కెన్ నెవర్ బి ఫర్గాటన్ బై మీ.
0: అలాంటి సూత్రం విద్యార్థుల్లో రావాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ అండ్ అప్రోచ్ స్టూడెంట్స్ షుడ్ డెవలప్.
0: ఈనాడు జాతీయతా భావం అనేది లేదు.
1: ది స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ దట్ నేషనల్ ఫీలింగ్ అట్ ఆల్.
0: ఇది ఎట్లా ఉందంటే,
1: యూ మే ఆస్క్ హౌ ఇస్.
0: చిన్న ఉదాహరణ,
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక చోట ఒక హోటల్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ హోటల్.
0: దానికి ప్రక్కలోపలే మెడిసిన్ షాప్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఆల్సో ఎ మెడిసిన్ షాప్
0: సైడ్ బై సైడ్ ఉంటుండాలి. హోటల్, మెడిసిన్ షాప్,
1: దేర్ నైబరింగ్ బిల్డింగ్స్, హోటల్ అండ్ మెడిసిన్ షాప్.
0: ఈ హోటల్ వాడు సర్వ్ చేసి సర్వ్ చేసి సర్వ్ చేసి తలనొప్పి వచ్చింది సాయంకాలానికి.
1: ది హోటల్ ప్రొప్రైటర్ గాట్ హెడ్ ఏక్ ఆఫ్టర్ సర్వింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: ఆ మెడిసిన్ షాప్ పోయి, సార్, నాకు హెడ్ ఏక్ గా ఉంది సార్, ఒక శారడోన్ పిల్ ఇవ్వండి అన్నాడు.
1: హీ వెంట్ టు మెడిసిన్ షాప్ అండ్ సెడ్, ఐఎమ్ హ్యావింగ్ హెడ్ ఏక్, ప్లీజ్ గివ్ మీ శారడోన్ పిల్.
0: కొంతసేపు అయిన తర్వాత ఈ మెడిసిన్ షాప్ పోయాడు, వాడు హోటల్ కు పోయాడు.
1: ది ఓనర్ ఆఫ్ ది మెడిసిన్,
0: సార్, పేషెంట్ ఎవరు రాకపోవటం చేత నాకు హెడ్ ఏక్ గా ఉంటుంది, నాకు ఒక కప్ కాఫీ ఇవ్వండి సార్ అన్నాడు.
1: యాజ్ దేర్ ఇస్ నో బిజినెస్ ఫర్ మీ అట్ ఆల్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ హెడ్ ఏక్, ప్లీజ్ గివ్ మీ అ కప్ ఆఫ్ కాఫీ.
0: హోటల్ వాడికి హెడ్ ఏకే.
1: హోటల్ ఫెలో
0: మెడిసిన్ షాప్ వాళ్ళకి హెడ్ ఏక్,
1: షాప్ ఫెలో ఆల్సో,
0: కానీ మెడిసిన్ షాప్ వాళ్ళకి మెడిసిన్ పని చేయదు.
1: ఫర్ ది మెడిసిన్ షాప్ ఫెలో మెడిసిన్,
0: హోటల్ వాడికి హోటల్ కాఫీ పని చేయదు.
1: కాఫీ డజంట్ వర్క్ ఫర్ ది హోటల్,
0: వాడి హెడ్ ఏక్ వీడి కాఫీ, వీడి హెడ్ ఏక్ వాడి సిరో, ఒక పిల్ పని చేస్తా ఉంది.
1: ఫర్ హోటల్స్ ప్రొపరేటర్స్ హెడ్ ఏక్ పిల్ అండ్ ఫర్
0: మెడిసిన్ ఉంది. ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి,
1: దిస్ ఇస్ ది పొజిషన్ విత్ అవర్ స్టూడెంట్స్.
0: దేశంలో కావలసినంత మన బాధకు నివారణ గావించేటువంటి యొక్క పరిసరాలు కూడాను ఎన్నో ఉంటున్నాయి.
1: Our country has all the wherewithal and the
0: అవి వాళ్ళకి ఏమాత్రము గిట్టవు
1: ఫర్ సాల్వింగ్ ఆల్ ది ప్రాబ్లమ్, బట్ హీ ఇస్ నాట్ హ్యాపీ.
0: బయటికి రావాలి,
1: హీ హాస్ టు గో అవుట్.
0: ఈ వాంఛలు మనం పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ సచ్ డిజైర్స్.
0: మనకి ఎంతవరకు అంతవరకు మన జీవితాన్ని ఆదర్శంగా నిరూపించాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ ఓన్ లైఫ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: కనుక మీరు ఎక్కువ కోరికలను పెంచుకోకండి విద్యార్థులు.
1: డు నాట్ డెవలప్ ఎక్సెసివ్ డిజైర్స్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: మనము జీవితంలో ఎంత కోరికలు తక్కువగా చేసుకుంటామో అంత ఆనందాన్ని మనం అనుభవించవచ్చు.
1: ఇఫ్ యూ రెడ్యూస్ అవర్ డిజైర్స్ ప్రపోర్షనేట్లీ,
0: ఆనందానికి లోటు కలిగిందంటే ఏది కారణము? మన కోరికలే కారణం.
1: ఇఫ్ టుడే దెర్ ఇస్ నో జాయ్, వాట్ ఇస్ ది రీజన్? ది ఎక్సెసివ్ డిజైర్స్.
0: కోరికలు పెరిగిపోవటం చేతనే ఆనందం తరిగిపోతుంటుండాలి.
1: గ్రోత్ ఇన్ డిజైర్స్ విల్ బ్రింగ్ అబౌట్
0: మధ్యలో మన యొక్క దేశం లోపల సీసా పిల్లలు ఆడుతుంటారు చూడండి. ఇది ఒక వైపు పైకి పోతే రెండో వైపు తగ్గిపోతుంది, ఇంకో వైపు పైకి పోతే ఇంకో రెండో తగ్గిపోతుంది. అదే రీతిగానే మనము ఆనందం అనేటువంటి దాన్ని పొందాలనుకుంటే అది తగ్గిపోవడానికి కారణం ఏమిటి? డిజైర్స్ ఎక్కిపోయినాయి.
1: అవర్ పొజిషన్ మే బి కంపేర్ టు సీసా. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ డిక్లైన్ ఇన్ జాయ్? డిజైర్స్ హావ్ గ్రోన్.
0: కనుక డిజైర్స్ తగ్గించండి, ఆనందం పెరిగిపోతుంది.
1: రెడ్యూస్ డిజైర్స్, జాయ్ ఇన్క్రీజెస్.
0: కనుక విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: ఆనందాన్ని పెంచుకునే నిమిత్తమై
1: ఫర్ ది సేక్ ఆఫ్ గ్రోయింగ్
0: మన కోరిక క్రమక్రమేణా కొంతవరకు తగ్గించుకుని
1: గ్రాడ్యువల్లీ రిడ్యూస్ డిజైర్,
0: ఇంద్రియ నిగ్రహం చేసుకుని
1: కంట్రోల్ సెన్సస్,
0: తద్వారా మన దేశమునకు
1: త్రూ దట్ త్రూ టు ది నేషన్,
0: మన యొక్క సంస్కృతికి
1: టు అవర్ కల్చర్
0: తగినటువంటి యొక్క గౌరవ మర్యాదలు నిలుపుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: బ్రింగ్ ఆనర్ అండ్ గుడ్ నేమ్, దస్ ఐ విష్ యూ అండ్ ఐ బ్లెస్ యూ. ఐ బ్రింగ్ ది డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: श्री साई राम भगवान श्री सत्य साई बाबा वारी पाद पद्ममुलकु मा हृदयपूर्वक वंदनमुलु। महाराष्ट्र मरियु गोवा मुंबई नुंडी श्री सत्य साई बाल विकास विद्यार्थुलचे ई संगीत नृत्य नाटिक प्रदर्शिंपबड़ुनु।
1: स्वामी ई नाटि मानवुडु కష్టాలు మరియు సమస్యలతో కృంగి అజ్ఞానపు సంకెళ్ల నుండి తనను తానే విముక్తి చేసుకోవాలన్నప్పుడు గాయత్రీ మంత్రం ఎలా సహాయపడుతుందో ఈ నృత్య నాటకం వివరిస్తుంది. గాయత్రి చందసమ్మాత, అన్ని వేదాలకు తల్లి వంటిది. గాయత్రి సావిత్రి సరస్వతి మాతల సంయుక్త రూపమే ఈ గాయత్రి. జ్ఞానేంద్రియాలకు అధినేత్రి గాయత్రి, సావిత్రి ప్రాణశక్తికి ప్రదాయత్రి, సరస్వతి వాక్శక్తి అధినేత్రి. భావ వాకు క్రియల త్రికరణ శుద్ధి గాయత్రి మంత్రంతో ఎలా సాధ్యం అవుతుందని ఈ నృత్య నాటిక వివరిస్తుంది. భగవాన్, ఆషాఢీ ఏకాదశి పుణ్యతిథి నాడు మీకు ప్రేమతో భక్తితో సమర్పిస్తున్నాము గాయత్రి వేదమాత. జయ సాయిరాం.

సావిత్రి ప్రాణశక్తికి ప్రదాయత్రి, సరస్వతి వాక్శక్తి అధినేత్రి, భావ వాకు క్రియల త్రికరణ శుద్ధి.

0: విశ్వామిత్ర, ఓపెన్ యువర్ ఐస్.
1: బ్రహ్మదేవ్,
0: ఐ ఆమ్ ప్లీజ్డ్ విత్ యూ. హెన్స్ ఫోర్త్ యూ షాల్ బి నోన్ యాజ్ రాజర్షి విశ్వామిత్ర.
1: రాజర్షి? ఆఫ్టర్ ఆల్ దిస్ తపస్? నో నో, ఐ వాంట్ టు బి నోన్ యాజ్ బ్రహ్మర్షి.
0: దెన్ ఓన్లీ బ్రహ్మర్షి వశిష్ఠ కెన్ బెస్టో దాట్ ఆన్ యూ.
2: విశ్వామిత్ర హేటెడ్ ది ఐడియా ఆఫ్ గోయింగ్ టు వశిష్ఠ. సీ, హీ గాట్ ఓవర్ కామ్, క్రోధ్, మద్, బట్ నౌ హీ వాస్ కన్స్యూమ్డ్ బై జెలసీ, ద వర్స్ట్ ఆఫ్ ద షడ్రిపూస్. హిస్ హేట్రెడ్ అండ్ జెలసీ రోజ్ టు ద పినికల్.
1: ఐ ఆమ్ గోయింగ్ టు కిల్ వశిష్ఠ.
0: Kill Vashishta?
2: Wait and watch.
3: Lord, look at the moon. It's shining so beautifully.
4: Yes, Arundhati. It is shining like the face of the great Tapasvi, the one who deserves to be a Brahmarishi. You know who that is? Vishwamitra.
1: Forgive me, O great Vasishtha, forgive me.
4: Arise, Brahmarishi, Brahmarishi, Brahmarishi, Vishwamitra, Vishwamitra, Vishwamitra. You have conquered all the Shadripus, Kama, Krodha, Lobha, Moha, Mada and Matsarya. You have indeed become a Brahmarishi.

0: విద్యాధికారులార, విద్యాబోధకులార, విద్యార్థులార,
1: పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అడ్మినిస్ట్రేటర్స్ అండ్ స్టూడెంట్స్,

0: ఈ ప్రాకృతమైన ప్రపంచమునందు ప్రతి మానవునకు విద్యయే అలంకారం.
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఇట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ దట్ యాడ్స్ టు ద డెకరేషన్ టు మ్యాన్కైండ్.
0: ప్రచన్న గుప్తం ధనం. ఈ విద్యయే గోప్యమైనటువంటి ధనం.
1: ఇట్ ఇస్ ఓన్లీ దిస్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ది హిడెన్ ఫార్మ్ ఆఫ్ వెల్త్.
0: ఈ విద్యయే కీర్తి సుఖము భోగములకు ఆధారము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఎడ్యుకేషన్ దట్ ఇస్ ది బేసిస్ ఫార్ రెప్యుటేషన్ కంఫర్ట్ అండ్ ప్లెజర్.
0: విద్యయే గురువులకు గురు.
1: ఇట్స్ ఓన్లీ దిస్ నాలెడ్జ్ విచ్ ఇస్ ది టీచర్ ఆఫ్ టీచర్స్.
0: విద్య విదేశములకు వెళ్ళినప్పుడు బంధువు వలె మనకు తోడ్పడుతుంది.
1: ఇట్స్ ఎడ్యుకేషన్ దట్ విల్ హెల్ప్ యూ యాజ్ ఎ రిలేషన్ వెన్ యూ గో అబ్రాడ్.
0: విద్య మూడవ నేత్రం వంటిది.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ది థర్డ్ ఐ.
0: ఇట్టి పవిత్రమైన విద్య రాజుల ఆస్థానమునందు గౌరవం అందుకునేటువంటి యొక్క మహాపాత్రను ధరించినటువంటిది.
1: ఇట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ దట్ గివ్స్ యూ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది కింగ్స్.
0: విద్యకి ఇచ్చినటువంటి ఘనత ధనమునకు లేదు.
1: ద గ్రేట్నెస్ అటాచ్డ్ టు ఎడ్యుకేషన్ ఇస్ నాట్ దేర్ టు వెల్త్.
0: ఇట్టి పవిత్రమైన విద్య లేనటువంటి మానవుడు కేవలము పశు సమానమే.
1: ద వన్ విదౌట్ దిస్ సీక్రెట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్ టు అన్ అనిమల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు ప్రప్రథమంలో జన్మించగానే తన తల్లిదండ్రులను ఏ విధంగా గుర్తించగలడో,
1: జస్ట్ యాజ్ ద చైల్డ్ కెన్ రికగ్నైజ్ ద మదర్ అండ్ ఫాదర్ ఆఫ్టర్ బర్త్,
0: అదే విధముగానే జన్మించినటువంటి దేశం యొక్క చరిత్రను ఈ దేశం యొక్క సంస్కృతిని ప్రతి విద్యార్థికుడను గుర్తించాలి.
1: లైక్ వైజ్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ రికగ్నైజ్ హ్యావింగ్ టేకన్ బర్త్ ఇన్ దిస్ కంట్రీ ద హిస్టరీ అండ్ ది కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: దేశం మాతృభూమి.
1: దిస్ ఇస్ మదర్ ల్యాండ్.
0: మన యొక్క సంస్కృతి పితతో సమానము, అనగా తండ్రితో సమానమైనటువంటిది.
1: ద కల్చర్ ఈజ్ అవర్ ఫాదర్.
0: ఇట్టి సంస్కృతిని మానవుడు గుర్తించుకొనకుండినా తన యొక్క దేశం యొక్క స్థితిని ఏమాత్రం కూడాను అర్థం చేసుకోలేడు.
1: ఇఫ్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద కల్చర్ యూ కెనాట్ అండర్స్టాండ్ ది కరెక్ట్ పొజిషన్ ఆఫ్ ది కంట్రీ.
0: భారతీయ సంస్కృతి అనుపమానమైనటువంటిది, అత్యున్నతమైనటువంటిది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ నో బ్లెస్డ్ అండ్ సెకండ్ టు నన్.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
1: భారతీయస్ ఫాలో ది పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ స్పీక్ ట్రూత్.
0: న్యాయమే వీరి సరి అయినటువంటి యొక్క ప్రాణము.
1: దేర్ లైఫ్ ఈజ్ ది జస్టిస్.
0: కాలము చే మారక, చరిత్రచే మాయక, ప్రళయము చే కుంగక, సృష్టిచే పెరుగక, ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమునకు రూపకల్పన ఏ భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ట్రూత్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్, విచ్ డజంట్ చేంజ్ విత్ ది పాసేజ్ ఆఫ్ హిస్టరీ అండ్ ఆర్ ది క్రియేషన్ యాస్ వెల్.
0: విద్యార్థులు సత్యమును ధర్మమును కాపాడిన సత్యధర్మములే దేశమును కాపాడుతాయి.
1: ఇఫ్ స్టూడెంట్స్ అప్హోల్డ్ హోల్డ్ ఆన్ టు ది ట్రూత్ అండ్ రైచియస్నెస్ దే విల్
0: ప్రే. మారక, చరిత్రచే మాయక, ప్రళయము చే కుంగక, సృష్టిచే పెరుగక, ఏ సత్యమైతే

0: గనకనక వస్తువాహనాదులు కానీ పదవులు కానీ వరించదు.
1: You will only be successful if you follow the satya, the truth and righteousness. And you will never be successful basing on the wealth position.
0: ఎంతటి విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి మేధావి అయినప్పటికీ, ఎంతటి పదవిలో ఉండినప్పటికీ, వీటితో పాటు మానవతా విలువను కూడాను విద్యార్థులు అభివృద్ధి గావించుకోవాలి.
1: యు మే బి ఎన్ ఇంటలెక్చువల్, యు మే బి ది వన్ ఆఫ్ హై ఎడ్యుకేషన్ అండ్ వన్ ఆఫ్ అథారిటీ అండ్ పొజిషన్, బట్ యు హావ్ టు డెవలప్ ది హ్యూమన్ వాల్యూస్ ఆల్సో.
0: నిజముగా ఈనాడు భారతదేశమున మానవతా విలువ క్షీణించిపోవటం చేతనే మానవత్వం కూడాను క్రమక్రమేణా దిగజారిపోతుండాలి.
1: Today, the human values are on the decline in Bharat, and therefore, the human values are totally lost.
0: Adhunika yugamanandu ati vegamuga perugutu vachina sankethika vijnana shastramu,
1: the technology that has been increasing in the modern age,
0: inka aneka rakamulainatundi okka samastalanu gurinchi manam cheppanakkaraledu. ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది అతి ప్రళయంగా అభివృద్ధిగాంచి భౌతికంగా దేశంలో చాలా మార్పులు తెప్పించుతున్నది.
1: Not to make a mention of other fields that have been increasing, this technology brought a total change in the way of life.
0: ముఖ్యంగా మానవ జీవితంలో నైతిక విలువ కుంగజేసింది.
1: The moral values are completely ruined today.
0: ఇంక ఆధ్యాత్మిక ధార్మిక విలువలందు ప్రణామములు పూర్తి పరిమాణము చేస్తూ వస్తుంది.
1: The spiritual and the moral values have totally changed.
0: దీని ప్రమాణములు కూడాను పూర్తి నశించిపోయినవి.
1: Its standard is also totally lost.
0: కనుక ఈనాటి విద్యార్థులు విద్య కంటే గుణమును అధికంగా పోషించుకోవాలి.
1: Therefore, students should foster and develop the virtue more than education.
0: Adhika vidyavantula prayojakulai purna sunturu sada poojulai.
1: All highly educated people, they are not looked with all respect. Ee vidya kante
0: gunamunu amitanga poshinchukovali.
1: Therefore, we have to foster virtues.
0: Gunavantula vallane samajamunaku ento shreyasthu kalugagaladu.
1: The society will have all the security and welfare because of virtuous people.
0: Kanuka prati vidyarthi kudanu samajika drishtini tana manasunandu unchukoni samajika sevani samajikanu samrakshinchadame sariyainatundi lakshyamani bhavinchali.
1: Therefore, every student must have this social awareness and must protect the society by serving.
0: Vidya anaga emiti?
1: What is education?
0: Kevalamu గ్రంథ పరిచయం మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ ది ఫెమిలియారిటీ విత్ ది టెక్స్ట్.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: డు యు థింక్ దట్ దోస్ దట్ నో రీడింగ్ అండ్ రైటింగ్ ఆర్ ఎడ్యుకేటెడ్?
0: కాలేజీల డిగ్రీలను పొంద విద్యావంతులగునా?
1: కెన్ యు కాల్ హిమ్ ఎడ్యుకేటెడ్ బై ఎర్నింగ్ ఎ డిగ్రీ?
0: సుజ్ఞానము సుకృతి లేక విద్యలు సద్విద్యలగునా?
1: వితౌట్ స్పిరిచువల్ నాలెడ్జ్ కెన్ ఎడ్యుకేషన్ అచీవ్ ద పర్పస్?
0: బ్రతుకుటకే విద్య ఎన్నా పశుపక్షులు బ్రతుకులేది.
1: If education is just for a living, don't you find the birds and animals living?
0: Kanuka bratuke pradhanam kaadu.
1: So it's not a living that's important.
0: Jeevitham yokka aadarshamu atyavasaram.
1: It's only life ideals that's are important.
0: Nitya sutra sukrutulanni vikruti jindi maruchundi.
1: All the eternal values have taken a perverted form now.
0: Pavitra prakruti pratidinamu prajala veedi povuchundi.
1: This sacred nature is far away from society.
0: Daya dharma aacharanalanni duracharam avutundi.
1: Acts of compassion, righteousness have not been revered today. They are treated as unrighteous.
0: Arya veda vidyalanage durvidyalu perugutundi.
1: The knowledge of ancient Veda is on the decline, whereas wrong paths of education.
0: Prachina kalam nundi Bharat desamu aadhyatmika sampatti cheta అన్ని దేశములకు శాంతి సుఖములను అందిస్తూ వచ్చింది.
1: In ancient times, Bharat has been giving the peace and comfort spiritually to the world.
0: కనుకనే నాటికి నేటికి కూడాను లోక సమస్త సుఖినో భవంతు అన్నదే.

0: భారతీయుల యొక్క ఆదర్శము.
1: ది ఐడియల్ ఆఫ్ భారత్ లైస్ ఇన్ ప్రేయింగ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్కైండ్.
0: కానీ ఈ విద్యా విధానములో ఈ విధమైనటువంటి వికృతి మార్గం పొందడానికి కారణమేమిటి?
1: వాట్ ఈస్ ది రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ రాంగ్ పాత్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఇంటిలోని తల్లిదండ్రులు,
1: పేరెంట్స్ అట్ హోమ్,
0: విద్యా సంస్థల యందు అధ్యాపకులు,
1: టీచర్స్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్,
0: సమాజమునందు నాయకులు,
1: లీడర్స్ ఇన్ సొసైటీ,
0: సరి అయినటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించలేకపోవటం చేతనే విద్యార్థుల యొక్క మార్గము పెడమార్గంగా పారింది.
1: As they do not set an ideal, the students are following the wrong path.
0: ఇంటిలోని తల్లిదండ్రులు చెప్పుట ఒకటి, చేయుట మరొకటి.
1: Parents at home, they tell one thing and do differently.
0: అధ్యాపకులు కూడాను బోధించుట ఒకటి, తాము ఆచరించుట మరొకటి.
1: Teachers also teach something and their action is totally different.
0: నాయకులు కూడాను చెప్పుట ఒకటి, తాము చేయుట మరొకటి.
1: Leaders too, they say something and act differently.
0: కనుకనే విద్యార్థులు అత్యంత తెలివితేటలు కలిగినటువంటి వారు కనుక అన్నింటినీ గమనిస్తూ వస్తున్నారు.
1: As students are highly intelligent, they'll be observing.
0: కనుక ఈ పెద్దలైనటువంటి వారే పెడమార్గం పట్టుతున్నప్పుడు మనము మరొక మార్గం పట్టడంలో తప్పు లేదు కదా.
1: When elders are proceeding along the wrong side, the youngsters will think, why not we also go in the wrong way?
0: Ave pantalo jeri mestunte dooda gattu pai untunda.
1: When you find the cow just grazing grass all around, you find the calf on its edge.
0: Kanuka deeniki annintikini peddale moola kaaranam.
1: For all this, elders are responsible.
0: Prathamamlo intiyandu talli tandrulle deeniki sariyainatunti aadharshanga nirupinchalekapovatam.
1: The first reason is the parents have not set a proper ideal.
0: తల్లిదండ్రులకు కేవలము విద్యను అభ్యసించి ఉద్యోగంలో పోయి చక్కగా ధనమును ఆర్జించడమే అనేటువంటి లక్ష్యంలో మాత్రమే తల్లిదండ్రులు ఉంటారు.
1: The parents have got in their main view that their ward should be educated.
0: కుమారుడు సద్గుణవంతుడు కావాలని, సదాచార సంపన్నుడు కావాలని, ఆదర్శ పుత్రుడుగా నిర్మించాలని అనేటువంటిది ఏమాత్రం కూడా తల్లిదండ్రులు ఈనాడు లేకపోతున్నారు.
1: Parents today, they don't desire to have the children who would follow the righteous conduct, righteous path with all good ideals and set an example to the society.
0: తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించవలసింది.
1: Parents should love their children.
0: కానీ ధృతరాష్ట్రుని ప్రేమగా ఉండకూడదు.
1: But not the love of ధృతరాష్ట్ర.
0: పిల్లలు ఏమి చేసినప్పటికీ దానిని సమర్థించుకుంటూ పోకూడదు తల్లిదండ్రులు.
1: The parents should not support all the actions of their children.
0: తప్పుకుదైన శిక్ష, ఒప్పుకుదైన ఫలితమును అందిస్తూ రావాలి.
1: They should punish when they commit a mistake and appreciate.
0: ఈ విధమైనటువంటి గృహములో శిక్షణ అందించినప్పుడే సమాజములో కూడాను విద్యార్థులు ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతారు.
1: When such a training is given at home, they will be ideal citizens.
0: ఈనాటి విద్యార్థులు, ప్రతి విద్యార్థి కూడాను సుఖం కావాలి, సుఖం కావాలి, సుఖంగా జీవించాలి అని ఆశిస్తున్నాడు.
1: Every student wants to lead a happy life, that he wants happiness.
0: Comfort life.
1: Comfort.
0: ఈ సుఖం అంటే ఏమిటి?
1: What do you mean by comfort?
0: ఈ సుఖం అంటే ఏమిటో వారికి తెలియటం లేదు.
1: They have no idea of the comfort.
0: తెలియనటువంటి సుఖాన్ని ఆశిస్తున్నారు.
1: They want that, they do not know.
0: కానీ వారి దృష్టిలో సుఖం అంటే కేవలం తినటము, త్రాగటము, తన ఇష్టానుసారం సంచరించటము, కాలమును మర్చి జీవించటము, ఇదే సుఖమని భావిస్తున్నారు.
1: They think that all the comfort lies in eating, drinking, spending the time as they like.
0: కానీ కాలమును మరచి జీవించటము మానవత్వమునకు సరి అయినటువంటి లక్షణము కాదు.
1: To trespass the limitations of time is not the quality of humanity.
0: తిని త్రాగి ఇష్టానుసారం ఇంద్రియములకు సరి అయినటువంటి ఆనందమును అందించి తమ ప్రపంచాన్ని మరిచినటువంటి యొక్క పశుపక్షాదులు ఎన్నో ఉంటున్నాయి.
1: There are many birds and beasts that eat, drink and forget the passage of time.
0: కాలమును మరచి జీవించడానికి మనిషిగా పుట్టవలన
1: should you take the birth of a human to forget the time?
0: Kaadu kaadu jantunam narjalma dullapam manava janma chaala utkrishtamainatundi saujanyamainatundi sausilyamainatundi.
1: The human birth is highly valuable, highly sacred and noble.
0: Atti manava janmam etti kevalam pasipachi mrugadala vale manam sukhanni anubhavinchalukovatam idi kevalam vidyarthulike kaadu manavatvamunike kalankam.
1: Having taken the birth of a human being, if we are after comforts like birds and beasts, it's a matter of blemish to the entire human race.
0: Nijamga sukham ante emiti?
1: Actually, what is comfort?
0: మన యొక్క కోరికలను అదుపులో పెట్టుకోవాలి.
1: టు పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ డిజైర్.
0: ఇంద్రియములను నిగ్రహించాలి.
1: హావ్ సెన్స్ కంట్రోల్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందము మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ హ్యావ్ ట్రూ హ్యాపీనెస్.
0: ఇది నిజమైనటువంటి స్వార్థ ఒక నిజమైనటువంటి ఒక స్వతంత్రము.
1: దిస్ ఈజ్ ఓన్లీ త్రూ ఇండిపెండెన్స్.
0: ఏమిటి స్వతంత్రము?
1: వాట్ ఈస్ ఇండిపెండెన్స్?
0: స్వతంత్రం అనగా ఇష్టానుసారం సంచరించడము, ఇష్టానుసారం ప్రవర్తించడము కాదు.
1: ఇండిపెండెన్స్ డజంట్ మీన్ టు యాక్ట్ యాజ్ యు లైక్, యాజ్ యు ప్లీజ్.
0: స్వాతంత్రము హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ఒక ఆత్మబోధనే నిజమైన స్వతంత్రము.
1: స్వ ద టీచింగ్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్, ద హృదయ
0: సారూప్య సారూప్య సామీప్య సాయుధ్యం అనేటువంటి ఒక తత్వము స్వాకు మాత్రమే సరి అయినటువంటి అర్థమిస్తుంది.
1: ద నియర్నెస్ అండ్ ద ప్రాక్సిమిటీ అండ్ ఐడెంటిటీ అండ్ మర్జ్ ఇస్ పాసిబుల్ త్రూ ది స్వేచ్ఛ.
0: కనుక ఆత్మ జ్ఞానము, ఆత్మ నిగ్రహము, ఆత్మాన్వేషణ, ఆత్మానందము ఇవి నిజమైనటువంటి ఒక స్వాతంత్రము.
1: ట్రూ ఇండిపెండెన్స్ మీన్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ద కంట్రోల్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ఆల్సో ద క్వెస్ట్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు భారతీయులు స్వాతంత్రమును సంపాదించారు కానీ ఐకమత్యమును సంపాదించలేదు.
1: Today, unfortunately, we won the freedom, but we have not achieved unity.
0: Vidyarthulara, aikamatyamu chala avasaramu.
1: Unity is very essential.
0: Vyaktiga sadhinchaleinatundi karyamulu samastiga sadhinchadaniki entayo avakasam untundali.
1: What that cannot be accomplished at the individual level can be achieved by way of society.
0: Kalukane vedamu kalasi melasi tirugudam.
1: Let's move together.
0: కలిసిమెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ us డెవలప్ దాట్ వాట్ వి హావ్ నోన్ టుగెదర్.
0: కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అనింది.
1: లెట్ us లివ్ ఇన్ ఫ్రెండ్షిప్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
0: కనుక అందరూ కలిసిమెలిసి ఉంటుండాలి.
1: ఆల్ షుడ్ లివ్ టుగెదర్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశంలో అనేక మంది శక్తి సంపన్నులు లేకపోలేదు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ పీపుల్ ఆఫ్ కెపాసిటీస్.
0: శ్రీమంతులు లేకపోలేదు.
1: There are rich people too.
0: మహారాజులు లేకపోలేదు.
1: There are mighty kings.
0: మేధావులు లేకపోలేదు.
1: There are intellectuals.
0: విద్యావంతులు లేకపోలేదు.
1: There are educated.
0: సూరులు వీరులు గంభీరులు కూడాను కావలసినంత మంది భారతదేశంలో ఉద్భవించారు.
1: In Bharat there are people of valor and courage, chivalry.
0: కాని ఒకరికి ఒకరికి ఐకమత్యం లేకపోవటం చేతనే భారతదేశం పరదేశీయుల పాలై అనేక విధములైనటువంటి ఇక్కట్లకు గురి అవుతూ వచ్చింది.
1: Because there is no unity between two individuals, Bharat has come under foreign rule.
0: ఈ విధమైనటువంటి ఐకమత్యము విద్యార్థులలో అభివృద్ధి కావాలి.
1: Students should develop this sort of unity.
0: దేశం యొక్క సౌభాగ్యము,
1: the welfare of the country,
0: దేశం యొక్క కీర్తి,
1: the reputation of the country,
0: విద్యార్థుల యొక్క నడవడికపైన ఆధారపడి ఉంటుండాలి.
1: Is based on the behavior of the students today.
0: కనుకనే విద్యార్థుల యొక్క నడత సక్రమమైనటువంటిదిగా ఉండాలి.
1: Therefore, the conduct of the students should be good.
0: భవిష్యత్తు భారతీయ నాయకులంతా కూడాను ఈ నేటి విద్యార్థులే.
1: ద ఫ్యూచర్ లీడర్స్ ఆర్ ద స్టూడెంట్స్ టుడే.
0: కనుకనే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. మీరు ఈ విద్యాస్థితి అందే చక్కని గుణములను అభివృద్ధి పరచుకొని, చక్కని ఆచరణలంతా కూడాను అభివృద్ధి పరచుకొని, దేశక్షేమం యొక్క లక్ష్యాన్ని మీ చిత్తమునందు ప్రతిష్ఠించుకోవాలి.
1: దేర్ఫోర్ రైట్ ఎట్ ది స్టేజ్ ఆఫ్ యాజ్ అ స్టూడెంట్ యూ షుడ్ డెవలప్ వర్చ్యూస్. You should have correct ambitions and aspirations and work for the welfare of this country.
0: సమాజం యొక్క శ్రేయస్సే మన లక్ష్యంగా భావించాలి.
1: We should keep that social welfare as our aim.
0: కార్యసూరులై విద్యార్థులు ఈ సమాజంలో ప్రవేశించాలి.
1: You should be men of action and enter into society.
0: ఆత్మవిశ్వాసంతో,
1: with self-confidence,
0: ఈ యొక్క సమాజంలో ప్రవేశించి,
1: stepping into society,
0: తగిన విజయాన్ని సాధించాలి.
1: You should be successful.
0: అది ఈనాడు చాలా అవసరమైనటువంటిది.
1: దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టుడే.
0: నవ సమాజము, యువ సమాజము, సమ సమాజము అని అనేక సమాజములు ప్రారంభిస్తున్నారు.
1: పీపుల్ రిఫర్ టు వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ సొసైటీ బేస్డ్ ఆన్ ఈక్వాలిటీ, ఏ న్యూ సోషల్ ఆర్డర్.
0: ఏ నూతన సమాజములు కూడాను మనకు అక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ ఎనీ మోడర్న్ సొసైటీ.
0: గుణవంతులైనటువంటి బాలబాలికలు ఈనాడు అభివృద్ధి కావాలి.
1: We want the youngsters of virtues today.
0: అతి గుణవంతుల వల్లని ఈ దేశము సరైనటువంటి ఒక స్థితికి రాగలదు. కానీ కేవలము సమాజములు స్థాపించి, సమాజం యొక్క నిబంధనలు ఉల్లంఘించి కేవలం ప్రవర్తించడము ఇది కాలమును వ్యర్థం చేసినట్టే అవుతుంది.
1: Therefore we want men and women of virtues who will only work for the development of this country, who will certainly follow the discipline of this country.
0: ఒక సమాజము, అదే మానవ సమాజము.
1: There's only one society, that's the human society.
0: మానవులందరూ ఒక్కటే.
1: The entire humanity is one.
0: అందరూ ఐకమత్యంగా కలిసి
1: all should stand united
0: పని చేస్తే భారతదేశము ఎంత ఆదర్శవంతమైన దేశంగా ఉంటుంది.
1: If all of us work together, we will be an ideal to the entire
0: 90
1: world.
0: 90 కోట్ల భారతీయులు ఉంటున్నారు.
1: There are few Bharatiyas.
0: 90 మంది భారతీయులు ఎందుకును ఒకరికొకరు ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ఆ విధంగా చేసుకుంటూ పోతే 90 కోట్లు కూడాను ఒక్క శరీరంగా తయారవుతుంది.
1: If we go on adding 90 crores of population plus and plus, we will stand united.
0: అప్పుడే దేశము ఎంతైనా ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది.
1: Then only this country will be ideal.
0: భారతదేశమునందు ప్రాచీన కాలం నుండి కూడాను మనము తెలుసుకోవాల్సినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
1: Right from the ancient times in Bharat, there are lots of things that we have got to know.
0: కానీ ప్రాచీన కాలములో భారతదేశము మానవత్వము అంటే ఏమిటో కొంత మీరు విచారించాలి.
1: You have to understand what is meant by humanity, human quality.
0: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: In the sacred land of Bharat, it is only forbearance that is the beauty.
0: Vratamula nitiyandu vannegaanchinayati gana satya silame kathina tapamu.
1: Of all the rituals, adherence to truth is the strictest form of penance.
0: Madhura bhavam bedi manadesa mandanna మాతృభావము కన్నా మాన్యమెద్ది.
1: వాట్ ఈస్ ది స్వీట్ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ? ఇట్ ఇస్ ఓన్లీ ది మదర్లీ ఫీలింగ్ దట్ ఇస్ ది స్వీటెస్ట్.
0: ప్రాణంబు కంటెను మానం మేఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
1: మోర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్. Such a trait is totally gone.
0: నేటికి చిరి పరదేశ నీతుల రచి.
1: Today they have given us following the foreign principle.
0: Vese vichitra swechayanu vichukatte.
1: This is the peculiar freedom which is just swords.
0: Aura aura yemandu bharata palanambu.
1: Last, what is to be said about the administration of Bharat?
0: Yenu gettula tanabalam erugaledo.
1: Just as the elephant is not aware of its mighty strength,
0: tulainaru bharatiyulunu nedu.
1: Bharatiyas have become like that today.
0: Yanta balam,
1: what strength it is.
0: Yanta tyagam,
1: sacrifice.
0: Yantati nyayam,
1: the justice.
0: Yantati dharmamu,
1: the righteousness.
0: Itti bharatadesamu inta balam undiri kudanu tana balamunu taanu gurtinchukolekapothundadi.
1: Bharat with all these qualities has not recognized, has not been aware of its
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: స్వార్థము స్వప్రయోజనము మితిమీరి పెరిగిపోతుండాలి.
1: The reason is selfishness and self-interest are increasing.
0: ఏనాడు స్వార్థము ద్వేషము చంపితమో ఆనాడే శాంతిని మనం అందుకోగలం.
1: That day when you totally kill selfishness and hatred, then only you will earn peace.
0: జనుల యందు కూడాను అప్యాప్యమైనటువంటి ప్రేమ అధికమవుతుంది.
1: ఈవెన్ అమంగ్ పీపుల్ దేర్ విల్ లవ్.
0: ఏనాడు స్వార్థము ద్వేషము మనస్సులో గూడు కట్టుకుని ఉన్నదో అంతవరకు కూడాను మానవునికి శాంతి శాంతి శాంతి ఏనాడు కూడాను లభించదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ అండ్ హేట్రెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్, దే కెన్ నెవర్ బి పీస్ఫుల్.
0: కనుక మొట్టమొదట మనకు శాంతి కావాలి.
1: ఫస్ట్ వీ నీడ్ పీస్.
0: మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవత్వం అనగా మాటయు తలపును ఒకటిగా నుండుట ఒప్పుదలను. ప్రతి మానవుడు కూడాను మానవత్వం అనగా ఏమిటి? తన యొక్క మాట, తన యొక్క హృదయము, తన యొక్క చేతులు, మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ ఇస్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్
0: అది ఏ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: దాట్ ఈస్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ఈ మెన్ కైండ్ అనేటువంటి థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి యూనిటీ ఆఫ్ థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్.
0: ఈనాడు అట్టి ఆదర్శవంతమైన, అట్టి న్యాయవంతమైన, అట్టి మానవశీలమైనటువంటి యొక్క ఏకత్వము ఈనాడు భిన్నత్వంగా మారిపోయింది.
1: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ విచ్ ఇస్ ఐడియల్ full of justice and human is not there today.
0: కనుక విద్యార్థులారా,
1: so students,
0: విద్య అనగా కేవలము గ్రంథ పరిచయం మాత్రమే కాదు.
1: Education doesn't mean
0: ఈనాటి విద్యా విధానము చాలా మార్పు తేవలసి వస్తుంది.
1: Education system has got to be changed totally.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: నేటి

0: The present education will help you to improve your
1: intelligence.
0: It doesn't help you to develop a fraction of your
1: virtue.
0: With crores of forms of
1: education.
0: When there is no virtue,
1: ఫలమదేమి వాణి విలువదేమి,
0: వాట్ ఈస్ ది యూజ్ అండ్ వాట్ ద వాల్యూ ఆఫ్ దట్ పర్సన్.
1: విద్యను నేర్చి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్?
1: గుణం అనేటువంటిది ఒకటి లేకపోతే ఇవన్నీ కూడా నిరుపయోగమే.
0: వెన్ దేర్ ఇస్ నో వర్చ్యూ ఎవ్రీథింగ్ ఇస్ ఎ వేస్ట్.
1: ముఖ్యముగా పంట పండని భూమి 10 ఎకరములేదా.
0: దట్ ల్యాండ్ విచ్ ఇస్ వేస్ట్ ల్యాండ్, వై షుడ్ యూ హ్యావ్ 10 ఏకర్స్?
1: కొంచెమైన చాలు మంచి భూమి.
0: A little wetland is just enough.
1: కనుక గుణముతో కూడినటువంటిది చిన్న చదువైనా చాలు మనకు.
0: Therefore you may have little education.
1: గుణములైనటువంటి PhDలు అన్నిటిపైన పెట్టుకుంటే కూడాను దాని ప్రయోజనం ఏమిటి?
0: When you have no virtue, even if you have PhD is no
1: ఉపయోగమైనటువంటి PhDలు,
0: they are all useless.
1: ఉపయోగమైనటువంటి యొక్క విద్యను ఒక్కటైనా మనం నేర్చుకోవాలి.
0: You should know useful form of education.
1: ఏమిటి ఈ ఉపయోగము?
0: What is the use here?
1: తనకు సమాజమునకు రెండింటికి సమన్వయం అయినటువంటి విద్య నేర్చుకోవాలి.
0: దట్ ఎడ్యుకేషన్ విచ్ విల్ హెల్ప్ యూ ఇండివిజువల్లీ అండ్ ఆల్సో ద సొసైటీ.
1: తాను సుఖశాంతిని పొందాలి.
0: హీ షుడ్ బి పీస్
1: సమాజమునకు సుఖశాంతిని అందించాలి.
0: అండ్ హీ షుడ్ పాస్ ఆన్ పీస్.
1: మనం సమాజంలో ఒక మెంబర్.
0: వేర్ మెంబర్స్ ఇన్ సొసైటీ.
1: మనం సమాజమును వదిలి ఒక క్షణమైన మనం జీవించలేము.
0: వి కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ లీవింగ్ సొసైటీ.
1: సమాజంలో జీవించేటువంటి మనము సమాజ క్షేమాన్ని ప్రప్రథమంలో మనం ఆశించాలి.
0: Being members of society, we should keep in view the welfare of the society.
1: కొరకు విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మన యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి ఎందుకుని మీ విద్యను అభ్యసించడానికి పూనుకోవాలి.
0: You should be ready to have your education keeping social welfare aware.
1: జనని జన్మభూమశ్చ స్వర్గాధిపతి గరియసి.
0: This motherland is more than the very heaven.
1: మనం పుట్టినది భారతదేశం.
0: We are born in Bharat.
1: పెరిగినది భారతదేశం.
0: We grow here in Bharat.
1: పీల్చుకునే గాలి భారతీయ గాలి.
0: We breathe Bharat air.
1: తినే తిండి భారతీయ తిండి.
0: The food Bharat.
1: కానీ భారతదేశానికి తగినటువంటి యొక్క సేవలు మనం చేయలేకపోతున్నాం.
0: But we are not serving Bharat as is expected of us.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: భరతమాత బిడ్డలైనటువంటి యొక్క మీ యొక్క ఉన్నతికై తాను ఎంతో పరితపిస్తూ ఉండాలి.
0: The motherland, the mother of this country has been yearning for you.
1: మీరు మంచి వారు కావాలి.
0: You should be good.
1: ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
0: You should be ideal student.
1: దేశమునకు సరైనటువంటి కీర్తిని సంపాదించాలి.
0: You should bring reputation to this country.
1: దేశములో ఉండినటువంటి యొక్క సౌభాగ్యాన్ని చక్కగా మీరు అనుభవించాలి.
0: You should make proper use of it.
1: మీరు అనుభవించి ఆనందించడమే కాకుండా 10 మందికి పంచాలి.
0: You should not only enjoy yourself but share with others.
1: ఏ దేశీయులైనప్పటికి ఆ దేశం యొక్క జాతీయత భావము విద్యార్థుల్లో బలపడాలి.
0: Let them be of any country, they should develop the feelings of patriotism.
1: అమెరికా, జపాన్, జర్మనీ, ఇటలీ ఏ దేశమైనప్పటికి ఆ దేశంలో పుట్టినటువంటి వ్యక్తి ఆ దేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడాలి.
0: You may belong to any country, you should uphold the respect of your country.
1: అంతా ఒక్కటే.
0: All are one.
1: All are one. Be alike to everyone.
0: All are one, be alike to everyone.
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: Don't hate anyone.
1: జాతి మత భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give scope for differences in community.
1: ఒకే జాతి, అదే మానవ జాతి.
0: That is the caste of humanity.
1: ఒకే కులము,
0: అదే
1: ఆధ్యాత్మిక కులము.
0: That is the spirituality.
1: ఒకే భాష,
0: one language.
1: అదే హృదయ భాష.
0: Language of the heart.
1: ఒకే దైవము,
0: one God.
1: అదే నిజమైనటువంటి దివ్యత్వము.
0: That is the divinity.
1: అందరి యందు ఉంటుండాలి.
0: Is present everyone.
1: దైవం ప్రత్యేకంగా ఒక చోటు లేడు.
0: God is not apart.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all.
1: ఈశావాస్యమిదం జగత్.
0: God is present everywhere.
1: ఈ ప్రపంచమంతా కూడాను అణుశక్తి యొక్క స్వరూపమే.
0: The whole world is the form of atomic energy.
1: ప్రతి అణువు కూడాను ప్రతి అణువునందు కూడాను చేరి ఉంటుండాలి.
0: In every atom it is present.
1: దీనిని ఆధ్యాత్మిక తత్వము అణోరణీయాన్ మహతో మహత్యా.
0: Right from the atom to the macrocosm.
1: ఐన్స్టీన్ చెప్పాడు, ప్రపంచమంతా కూడాను శక్తి పదార్థము ఈ రెండింటి యొక్క మయమే అన్నాడు.
0: ఐన్స్టీన్ సెడ్ ద హోల్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
1: శక్తి వేరు, ఈ యొక్క పదార్థం వేరు కాదు.
0: హౌఎవర్ మ్యాటర్ అండ్ ఎనర్జీ ఆర్ నాట్ సెపరేట్.
1: శక్తి నుండి పదార్థము, పదార్థం నుండి శక్తి.
0: మ్యాటర్ కేమ్ అవుట్ ఆఫ్ ఎనర్జీ.
1: రెండింటి యొక్క ఏకత్వం ఈ జగత్తంతా నిండి ఉంటుండాలి.
0: దీస్ టు ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఇది సుప్రీం పవర్ అన్నాడు ఆయన.
0: దిస్ హీ కాల్డ్ ఇట్ సుప్రీం పవర్.
1: దీనిని సైంటిస్ట్ ఇది ఒక అటమ్ అనుకుని ఒక విధమైనటువంటి దీని కింద ఎనర్జీ అని పిలుస్తూ వచ్చారు.
0: ద సైంటిస్ట్ టేక్ ఇట్ యాస్ అటామిక్ పవర్ అండ్ కాల్ ఇట్ ఎనర్జీ.
1: దీనిని భారతీయులు దివ్య శక్తి అని ఉచ్చరిస్తూ వచ్చారు.
0: భారతీయ డిక్లేర్డ్ ఇట్ యాజ్ డివైన్
1: పదములు వేరు కానీ సారం ఒక్కటే.
0: The nomenclature might differ, but essence is one.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: Jewels are many, but gold is one.
1: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
0: The nationalities are different, but the birth is one.
1: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
0: Flowers belong to many, but worship is one.
1: అదే విధంగానే దైవం ఉన్నది ఒక్కటే తత్వము.
0: Divinity
1: is one. సర్వభూతాంతరాత్మ.
0: Only one God who is present in all of the beings.
1: అది ఏ శక్తి, అది ఏ విద్యుత్ శక్తి, అది ఏ ఎలక్ట్రికల్.
0: That is the power, that is electricity.
1: ప్రతి మానవుని యందు కూడాను ఇట్టి విద్యుత్ శక్తి ఉంటుండాలి.
0: In every human such electricity is present.
1: ఈ విద్యుత్ శక్తి యొక్క ప్రభావమే మానవుడు జీవించడానికి సరైనటువంటి శక్తిని అందిస్తుండాలి.
0: It's only the electricity that makes us live and survive.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: అనేక మంది సైన్స్ ను చదివేటువంటి పిల్లలు ఉంటున్నారు.
0: There are many students who have come here to study science.
1: అనేక మంది సైంటిస్టులు ఈనాడు జగత్ వ్యాప్తి అయిపోయి అనేక రకమైనటువంటి ఒక యంత్రములు, నూతనమైన యంత్రములను కనిపెట్టి వస్తున్నారు.
0: Many scientists all over the world have discovered new machinery.
1: ఎన్ని విధములైనటువంటి యంత్రములను కనిపెడుతున్నారు.
0: They discovered lots of
1: కానీ ఇన్ని యంత్రములు కనిపెట్టేటువంటి యంత్రం ఒకటి ఉండదు అనేటువంటి ఒక సత్యాన్ని ఈనాడు సైంటిస్టులు కూడా గుర్తించడం లేదు.
0: Scientists have not recognized the fact that there is one machine that could discover all these machines put together.
1: భూమి ప్రదక్షిణ చేసేటువంటి గ్రహాలను సృష్టిస్తున్నారు.
0: They are creating
1: చంద్రమండలంలో ఏటువంటి ఒక రాకెట్స్ సృష్టిస్తున్నారు.
0: They are also discovering rockets.
1: ఇంకా ఎంతో సోలార్ పవర్ తో ఎంతో సృష్టిస్తున్నారు.
0: They are also discovering solar power.
1: ఆటమ్ బాంబ్స్ సృష్టిస్తున్నారు, హైడ్రోజన్ బాంబ్స్ సృష్టిస్తున్నారు.
0: They are also
1: న్యూక్లియర్ బాంబ్స్ సృష్టిస్తున్నారు.
0: న్యూక్లియర్ బాంబ్స్
1: కావాల్సినటువంటి శక్తులు సామర్థ్యములు ఉపయోగపెట్టి యంత్రాలు సృష్టిస్తున్నారు.
0: విత్ ఆల్ దేర్ కెపాసిటీస్ దే హావ్ బీన్ డిస్కవరింగ్ ద
1: మెషినరీ. అన్ని యంత్రముల కంటే ఒక యంత్రం చాలా విలువైనటువంటిది, మహా పవర్ఫుల్ అయినటువంటి యంత్రం ఒకటి ఉంటుంది.
0: అఫ్ ఆల్ దీస్ మెషిన్స్ దేర్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ మైటియస్ మెషిన్.
1: ఆ యంత్రము,
0: వాట్ ఇస్ దాట్?
1: మానవ దేహమే.
0: ద హ్యూమన్ బాడీ ఇస్ ద మైటియస్ట్ మెషిన్.
1: మానవుడే ఇన్ని శక్తులంతా సృష్టిస్తున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ ది హ్యూమన్ బీయింగ్ హూ ఇస్
1: డిస్కవరింగ్. ఇన్ని శక్తులను, ఇన్ని యంత్రములను సృష్టించేటువంటి యంత్రము మానవ దేహమే.
0: ఆల్ దిస్ మెషినరీ ఇస్ డిస్కవర్డ్ బై దిస్ బాడీ ద మెషిన్.
1: కనుకనే ఈ యంత్రం యొక్క రహస్యాన్ని ఈనాడు ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ ద బాడీ.
1: బయట యంత్రాలు మాత్రం చక్కగా పరిశోధనలు చేస్తున్నారు, ల్యాబొరేటరీలో పోతున్నారు, అంతా కూడా ఎక్స్పెరిమెంట్లు జరుపుతున్నారు.
0: బట్ దే ఓన్లీ ఫాలో ది ఎక్స్టర్నల్ మెషినరీ అవుట్ సైడ్ అండ్ వాట్ అబౌట్ యువర్ ల్యాబొరేటరీ.
1: What about yourself?
0: But what about yourself?
1: నిన్ను నీవు పరీక్షించుకోవాలి.
0: You examine yourself.
1: నిన్ను నీవు పరిశోధన చేసుకోవాలి.
0: You have to investigate yourself.
1: నీలో ఉన్నటువంటి శక్తియే జగత్తంతా వ్యాపించి ఉంటుండాలి.
0: That power in you is present all over the world.
1: జగత్తులోని శక్తియే నీయందు, నీయందు ఉన్నటువంటి శక్తియే జగత్తునందు ఉంటుండాలి.
0: The power of the world is present as well in you.
1: అంతా ప్రపంచమంతా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: The whole world is the reflection of the inner being.
1: ఈ సత్యాన్ని విద్యార్థులు ఈనాడు చక్కగా గుర్తించుకోవాలి.
0: This truth has to be recognized by students today.
1: ఈయన గొప్ప సైంటిస్ట్, ఆయన గొప్ప ఎదుగు, ఈ విధంగా మనం చేసుకో. తనకంటే గొప్పవాడు లోకంలో లేడు.
0: You may consider one as great scientist, but there is no one else greater than you.
1: అన్ని శక్తులు నీలోనే ఉంటున్నాయి.
0: All faculties are in you.
1: Attraction శక్తి, magnet power నీలో ఉంటుండాలి.
0: The magnetic power, attraction is in you.
1: విద్యుత్ శక్తి నీలో ఉంటుండాలి.
0: Electricity is in you.
1: కాంతి శక్తి నీలో ఉంటుండాలి.
0: Light.
1: ప్రకాశ శక్తి నీలో ఉంటుండాలి.
0: Shine.
1: అగ్ని శక్తి నీలో ఉంటుండాలి.
0: The heat.
1: అన్ని శక్తులు నీలోనే ఉంటుండాలి.
0: All these energies are in you.
1: X-ray power కూడా నీలో ఉంటుండాలి.
0: X-ray power is in you.
1: ప్రతి మానవుడు కూడా ఒక్కొక్క చిన్న చిన్న ఒక కంప్యూటర్.
0: ఎవ్రీ హ్యూమన్ బాడీ ఇస్ ఎ కంప్యూటర్.
1: ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న చిన్న జనరేటర్.
0: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ ఎ స్మాల్ జనరేటర్.
1: ప్రతి వ్యక్తి కూడా ఒక కాంతి జ్యోతి.
0: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ ఎ లైన్.
1: ప్రతి వ్యక్తి కూడా ఒక రేడియో స్టేషన్.
0: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ ఎ రేడియో స్టేషన్.
1: అన్ని మన నుంచినే న్యూస్ అంతా వస్తున్నాయి.
0: హోల్ న్యూస్ ఎమనేట్స్.
1: దురదృష్టవశాత్తు ఈనాడు న్యూస్ ని మాత్రమే తీసుకోకుండా న్యూసెన్స్ని కూడా తీసుకుంటున్నారు.
0: బట్ టుడే అన్ఫార్చునేట్లీ వీ నాట్ ఓన్లీ రిసీవ్ న్యూస్, వీ రిసీవ్ న్యూసెన్స్ ఆల్సో.
1: న్యూసెన్స్ కాదు మనకు కావాల్సింది, చక్కని న్యూస్ కావాలి.
0: ఇట్స్ నాట్ ద న్యూసెన్స్ దట్ వీ నీడ్, గుడ్ న్యూస్ వీ రిక్వైర్. ఏమిటి
1: ఆ న్యూస్?
0: వాట్ ఇస్ దట్ న్యూస్?
1: న్యూస్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ న్యూస్?
1: NEWES న్యూస్.
0: NEWES.
1: N నార్త్.
0: నార్త్.
1: E ఈస్ట్.
0: ఈస్ట్.
1: W వెస్ట్.
0: వెస్ట్.
1: S సౌత్.
0: South.
1: East, West, North, South. అన్నింటి యందు ఏకత్వంగా ఉండినటువంటి దివ్య తత్వాన్ని మనం తీసుకోవాలి.
0: We have to understand the divinity which unifies all these North, East, West and South.
1: అయితే ఈనాటి సైంటిస్ట్ లోపల కూడాను నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అనేటువంటిది లేదు.
0: But among the scientists also we don't find that segregation.
1: సాంప్రదాయమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతున్నాం కనుక ఈనాడు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని చెప్తున్నాము.
0: యాజ్ వీ లీడ్ ద ఫిజికల్ వరల్డ్ లైఫ్ హియర్ వీ కన్సిడర్ దెమ్ అపార్ట్.
1: ఇది సత్యము కాదు.
0: ఇట్స్ నాట్ ట్రూ.
1: సత్యము కాని దాన్ని మీరు అనుసరిస్తున్నారు.
0: వీ ఫాలో దాట్ విచ్ ఇస్ నాట్ ట్రూ.
1: ప్రతి వ్యక్తి కూడా సూర్యోదయం ఈస్ట్ సైడ్ సూర్యోదయం అవుతుంది అంటున్నాడు.
0: ఎవ్రీవన్ సేస్ ద సన్ రైజ్ టువర్డ్స్ ది ఈస్ట్.
1: కానీ సన్సెట్ వెస్ట్ అంటున్నాడు.
0: వీ సే సన్సెట్ ఇన్ ద వెస్ట్.
1: ఇట్ ఇస్ నాట్ రైట్. ఇట్ ఇస్ కంప్లీట్ రాంగ్.
0: ఇట్స్ నాట్ రైట్. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్.
1: ఎట్లనగా సూర్యుడు ఉదయించడం లేదు, అస్తమించడం లేదు.
0: Neither sun rises nor sets.
1: సూర్యుడు ఉన్న చోటే ఉన్నాడు.
0: Sun remains where he has been.
1: మనము తిరుగుతూ ఉండటం చేత ఈస్ట్ వెస్ట్ అనేటువంటిది అవుతుండాలి.
0: As we move about, we call it east and west.
1: కనుక సత్యమును విచారించుకుంటే దైవం ఒక్కటే, ఏకత్వం అదే ఉన్నటువంటి స్థిరత్వము.
0: So if we inquire, investigate, that we will understand divinity is oneness, unity.
1: Nirgunam, niranjanam, sanatanam, niketanam, nitya suddha buddha mukta nirmala swarupinam aneka rakanga varnistu vachindi.
0: Divinity has been described, narrated in several ways, the pure, unsullied, the eternal truth.
1: Kanukane atti divyatvanni manamu entaina gurtinchadaniki prayatninchali.
0: But make an effort to understand that divinity.
1: Ee vidyayandu prachinudu anubhavinchinatvanti yokka సుఖ శాంతులను మనం కూడా అనుభవించాలి.
0: Through this education we should also experience that happiness and peace.
1: ప్రాచీన కాలంలో ఏ వ్యక్తిని చూసినా గానీ పీస్ఫుల్ గా శాంతిగా ఉండేటువంటి వారు.
0: The ancient people maintained peace always.
1: ఈనాడు శాంతి ఎక్కడది?
0: Today where is peace?
1: ప్రతి చిన్న పిల్లవాడి మొదలు వృద్ధుని వరకు కూడా టెన్షన్ టెన్షన్ టెన్షన్.
0: Right from a tiny thought to an old man, there's tension everywhere.
1: Tension leyanaatundi vyakte ledu ikkada.
0: There's no individual without tension.
1: Ee tension eppudu bail deerindo temper pins adi kuda nu cheripothundi akkada.
0: And once there is tension, there will be temper adding to it like a twin.
1: Temper rendu cheresesi manavatvanni poorthi basam chestundadi.
0: Therefore tension and temper are boiling completely the human quality.
1: Shanti ekkada nunchi vastundi?
0: Then how can you get peace?
1: అణుశక్తి అనేటువంటి దానిపైన ఎన్నో పరిశోధనలు సలిపి
0: హావింగ్ కండక్టెడ్ ఎక్స్‌పెరిమెంట్స్ ఆన్ హస్తమున
1: అణుబాంబు ఉంచుక
0: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్
1: శాంతి శాంతి అని చెప్పుదు.
0: వి స్టిల్ సే పీస్ పీస్.
1: ఉండేది చేతిలో బాంబు.
0: యు హోల్డ్ ద ఆటమ్ బాంబ్.
1: ఎక్కడి నుంచి వస్తుంది భయం? భయం భయం భయం భయం.
0: యు ఆర్ ఫియర్ స్ట్రికెన్.
1: చంద్రుడు చేయడక కలిగి కూడా నువ్వు చందదారుడు శాంతి సుఖముడు.
0: చంద్రుడు
1: చల్లగా ఉంటున్నాడు.
0: అంతటి
1: చల్లని చంద్రుని స్థానం పోయినప్పటికీ మన హృదయం వేడెక్కుతూనే ఉంటుండాలి.
0: యు మే రీచ్ మూన్ బట్ స్టిల్ యువర్ హార్ట్ ఇస్ స్టిల్ బర్నింగ్.
1: కనుక మనకు శాంతి అనేటువంటిది బయట లేదు.
0: పీస్ ఇస్ నాట్ అవుట్ సైడ్.
1: శాంతి మన యందే ఉంటుండాలి.
0: పీస్ ఇస్ విత్ ఇన్.
1: మనమే శాంతి స్వరూపము.
0: యు ఆర్ ద ఫార్మ్ ఆఫ్ పీస్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఇట్టి స్వరూపమై నీ ఉండి కూడాను ఇట్టు సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించక ఈనాటి విద్యార్థులు ఏదో ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ కంత సబ్జెక్ట్ పైన పోయి ఆబ్జెక్ట్ ని మర్చిపోతున్నారు.
0: Without understanding this truth, students go after their own subjects and specialization. They study the subject, forget the object.
1: రెండు కూడా ఉంటుండాలి.
0: Subject and object are necessary.
1: ఎంత గొప్ప ఇంజిన్ అయినప్పటికీ
0: ఇట్ మే బి గుడ్ ఇంజిన్,
1: దానికి కరెంట్ కొంచెం చేరితేనే కదా పని చేస్తుంది.
0: అన్లెస్ దేర్ ఇస్ కరెంట్ ఇట్ కెనాట్.
1: ఈ ఇంజిన్ ఏంటంటే 10 crore rupees వాల్యూ.
0: యు మే సే 10 crore
1: వర్త్. వితౌట్ కరెంట్ యూజ్లెస్.
0: వెన్ దేర్ ఇస్ నో కరెంట్ ఇట్ ఇస్ యూజ్లెస్.
1: ముద్దనే
0: ఇట్స్ జస్ట్ మాస్ ఆఫ్ ఐరన్.
1: కనుకనే ఆ దివ్య శక్తి అనేటువంటిది దానికి చేర్చినప్పుడే దీని యొక్క విలువ మనకు ప్రపంచంలో గోచరిస్తుంది.
0: వెన్ వన్స్ యూ కంబైన్ డివైన్ పవర్ ఇట్ విల్ యాడ్ టు ఇట్స్ వాల్యూ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీ దేహమే ఒక పెద్ద ఇంజన్.
0: Your body is a big machine.
1: ఈ యొక్క ఇంజన్ లోపల దివ్యత్వం అనేటువంటి ఒక కరెంట్ తో మీరు చేర్చుకోండి.
0: See that you will combine the divine power.
1: ఈ నెగటివ్ పాజిటివ్ రెండు చేరేసేసి కావలసినంత పవర్ ను మనం ఉపయోగపెట్టుకోవచ్చు.
0: With the negative and positive joining together, you can have the power a lot.
1: మనము పవర్ పవర్ కావలసినంత పవర్ మనలో ఉంటుండాలి.
0: You got a lot of power within you.
1: కానీ దాన్ని తెలుసుకోలేకపోవటం చేతనే మనము నిరుపయోగం చేసుకుంటున్నాం.
0: As you are unaware of it, you are misusing.
1: కనుక మిస్యూజ్ చేయకండి.
0: Never misuse.
1: టైం చాలా ప్రధానమైనటువంటిది.
0: టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: టైం గడిచిపోయినటువంటి దాన్ని మనం ఏ విధంగా కూడా వెనుకకు తెప్పించుకోలేము.
0: టైం లాస్ట్ కెనాట్ బి రీగైన్డ్.
1: కనుక మీరు ఒక్క క్షణమైన కూడాను కాలం వ్యర్థం చేయకుండా తగినటువంటి యొక్క సమాజ సేవలో మీరు పాల్గొనాలి.
0: డోంట్ వేస్ట్ టైం ఫర్ ఎ మూమెంట్.
1: మీరు చదివిన చదువు అంతా కూడాను సమాజం ఉపయోగం నిమిత్తమై ఉపయోగపెట్టాలి.
0: ఆల్ దట్ యు హావ్ స్టడీడ్ మస్ట్ బి మేడ్ యూజ్ ఆఫ్.
1: సమాజ క్షేమమునకై ఉపయోగించాలి.
0: యు షుడ్ సర్వ్ ది సొసైటీ.
1: అప్పుడే మీ యొక్క చదువు కూడాను అభివృద్ధి అవుతుంది.
0: దెన్ ఓన్లీ యువర్ నాలెడ్జ్ విల్ ఇంప్రూవ్.
1: ఏంటి ఇది బుక్ ఇష్ నాలెడ్జీ?
0: వాట్ ఇస్ దిస్ బుక్ ఇష్
1: నాలెడ్జ్? ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జీ?
0: సూపర్ఫిషియల్ నాలెడ్జ్?
1: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జీ?
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్?
1: జనరల్ నాలెడ్జీ?
0: జనరల్ నాలెడ్జ్?
1: ఏంటి కామన్ సెన్స్?
0: ద కామన్ సెన్స్
1: వ్యర్థమే. దేనివల్ల? ప్రాక్టికల్ సైన్స్ లేకపోవటం చేతని ఇవన్నీ అవుతుంది.
0: ఆల్ దిస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ మేర్ ఎ వేస్ట్ ఇఫ్ యూ డోంట్ హావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ నీడెడ్.
1: టిపి ఒక పుస్తకంలో రాశాడు, మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ అని. కానీ అది అనుకున్నంత తక్షణమే మనకు అనుభూతికి వస్తుందా?
0: A book has got all the matter relating to sweets like Mysore Pak, Gulab Jam.
1: ఒక్క తూరి తిని చూడు, ఈ ఎక్స్‌పీరియన్స్.
0: Taste it, then you'll experience.
1: కనుకనే మొట్టమొదటి ఈ దివ్యత్వంలో మీరు ప్రవేశించండి.
0: Therefore, enter into divinity.
1: ఏదో దివ్యత్వం దివ్యత్వం అని గ్రంథపరిచయం మాత్రం చేస్తే ప్రయోజనం లేదు.
0: It's not the textual knowledge, it's no use.
1: ఈనాడు అనేక మంది భగవద్గీత అంతా కూడా కంఠస్థం చేసుకుంటారు.
0: There are many who just got by heart the Gita.
1: శ్లోకాలు వస్తున్నాయి కానీ శోకం నివారణ కావటం లేదు.
0: They can repeat all the శ్లోకాస్ there. But they are not relieved of shoka or misery.
1: Mana dukham nivaran kavatam ledu.
0: We are not relieved of this agony.
1: Eppudu nivaran avutundi?
0: When?
1: Okka shlokamaina kudunu aacharanalo pette chalu.
0: We should put into practice at least one that we
1: read. Match box lopala 50 match sticks untuntai.
0: The match box has 50 match sticks.
1: Neeku fire kavalante okka match stick teesko, kavasanta fire ni develop chesukochu.
0: If you want fire, one match stick is enough.
1: 50 sticks kuda neeku use cheyanakkaledu.
0: You don't need to use them.
1: Adhe reetiga neelo undinatundi satyamu ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇది మానవత. ఒక్కదాన్ని మీరు ఉపయోగించుకోండి.
0: యు హావ్ గాట్ ది హ్యూమన్ వాల్యూస్ విత్ ఇన్ యూ, ది ట్రూత్, రైచియస్నెస్, ది పీస్ అండ్ లవ్.
1: ఈ ప్రేమనే ప్రాణము.
0: ఫర్ ఆల్ దిస్ లవ్ ఇస్ లైఫ్.
1: ఈ ప్రేమతో నీవు కర్మను చేయి, అది ధర్మం అవుతుంది.
0: డూ యాక్షన్ విత్ లవ్, దట్ బికమ్స్ ధర్మ.
1: ఈ ప్రేమతో నీ వాక్కులు ఉచ్చరించు, అదే సత్యం అవుతుంది.
0: విత్ ఆల్ ది లవ్ యూ స్పీక్, దట్ ఈస్ ట్రూత్.
1: ఈ ప్రేమతో నీ మనసు నందు చింతించు.
0: విత్ లవ్ యూ థింక్ ఇన్ యువర్ మైండ్,
1: అదే శాంతి అవుతుంది.
0: That is peace.
1: ఈ ప్రేమ చేతనే నీవు విచారణ చెయ్యి.
0: With this peace you try to understand.
1: ఈ విచారణే అహింసగా మారుతుంది.
0: This understanding with love is non violence.
1: ప్రేమనే ప్రధానము.
0: Love is the basis.
1: ప్రేమ ఉన్న చోట ద్వేషము రావడానికి అవకాశం లేదు.
0: Where there is love there is no hatred.
1: వెలుతురు ఉన్న చోట చీకటి చేరడానికి వీలు లేదు.
0: Where there is light there cannot be darkness.
1: కనుక విద్యార్థులారా,
0: so students,
1: సమసోమ జ్యోతిర్గమయ, మీలో ఈ దివ్యమైన భావాలను జ్యోతిగా వెలిగించుకోండి. ఈ అజ్ఞానము అనేటువంటి అంధకారము దూరం చేసుకోండి.
0: బీ అవే ఫ్రమ్ దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్, లైట్ ద క్యాండిల్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: ముఖ్యంగా మీరు అహంకారాన్ని పూర్తి చంపుకోండి.
0: కిల్ ది ఈగో కంప్లీట్లీ.
1: ఈ యవ్వనత్వం అనేటువంటిది మధ్య వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్, ఇది పర్మనెంట్ కాదు.
0: దిస్ స్టేజ్ ఆఫ్ యూత్ ఈస్ లైక్ పాసింగ్ క్లౌడ్.
1: అలాంటి యవ్వనత్వాన్ని మీరు సార్థకం చేసుకోవాలి.
0: This stage of youth must be
1: sanctified. తల్లిదండ్రులను గౌరవించండి.
0: Respect your parents.
1: పెద్దలను గౌరవించండి.
0: Respect elders.
1: సరియైనటువంటి మార్గంలో, సత్య మార్గంలో ప్రవేశించండి.
0: Proceed along the path of truth.
1: విధేయతను పెంచుకోండి.
0: Develop obedience and humility.
1: వినయం లేకపోతే విద్యకు విలువే లేదు.
0: Without these things education has no value.
1: విద్య సంపన్న, వినయమే విద్యకు సరియైనటువంటి లక్ష్యము.
0: It is only humility which is the aim of education.
1: కానీ ఈనాటి విద్యార్థులకు వినయం అనేటువంటిది ఏమిటో తెలియదు.
0: The modern students have no humility.
1: సమొచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటారు.
0: They behave in their own way.
1: వాడి యొక్క బిహేవియర్ ఏ మాత్రము సరిగా ఉండదు.
0: Their behavior is not proper.
1: ఎవరు బాయ్? మంచి బిహేవియర్ ఉన్నటువంటి వాడే బాయ్.
0: Who is a boy? The one with behavior is a boy.
1: Manchi manners unnatundi vaade man.
0: Who is a man? The one with manners is man.
1: Manchi devotion unnatundi vaade discipline.
0: The one with the devotion is a devotee.
1: Ee moodinti endukodanu chakkani jeevithanni manam gadapali.
0: We should lead proper life in all these
1: boy,
0: things.
1: Boy, boy, boy antunnamu. Behavior ledu.
0: You call yourself a boy. You have no behavior.
1: Ee behavior boy sthanamlone prarambhinchali.
0: You have to develop behavior.
1: Start early, drive slowly, reach safely. ఈ విధంగా ఈ యొక్క యువతను ఈ వివిధ విధమైనటువంటి యొక్క వినయ విధేయతలు అభివృద్ధి కావాలి.
0: You have to develop this obedience and humility right from this stage of youth.
1: కనుక ఆధ్యాత్మిక విషయం కూడాను కొంతవరకు ఆలోచన చేయండి.
0: So think of spiritual matters.
1: ఈ దైవం అంటే ఏమిటి?
0: Who is God?
1: ఈ దైవం అనేటువంటిది ఎక్కడ ఉంది?
0: Where is God?
1: ఎక్కడ చూడొచ్చును?
0: How to see?
1: ఏ విధంగా మనము దీనిని పొందవచ్చును?
0: How can you acquire?
1: అనేటువంటి విషయం కానీ,
0: either that,
1: ee prakrutamainatundi oka tattvamunu ye vidhanga manam anubhavinchali,
0: how to experience this world,
1: ee samajam yokka seva lopala ye vidhamainatundi oka aadarshanni manam andinchali,
0: how to set an ideal in rendering
1: manavudu manavuga ye vidhanga jeevinchali,
0: how to lead the human life
1: aneetundi ee summer class lo meeru chakkaga gurtinchavachchu.
0: All these things can be known during this period of summer class.
1: Ee summer class lo cheri edo nootanamainatundi oka subject anta meeru teeskuntamani kaadu, manavuni oka subject ee summer class.
0: In these summer classes, new subjects are not going to be taught. The human value.
1: Culture and spirituality and better.
0: Its name is culture and spirituality.
1: Culture ante emiti?
0: What is culture?
1: Evaru dinini aneka vidhamga parishodhan chesaru?
0: Who did research.
1: Dr. Kiliet అనేటువంటి వాడు నిరంతరము కూడాను ఈ కల్చర్ కల్చర్ కల్చర్ లోపల పరిశోధనలు చేస్తూ వచ్చాడు.
0: Eliot made study in depth on this
1: culture. దీనికి ఆన్సర్ చిక్కలేదు.
0: He could not get answer.
1: ఒక్క సబ్జెక్ట్ ఒక్క లైన్ తో చెప్పాడు, ఈ కల్చర్ అంటే వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
0: He just said it in one sentence. Culture is a way of life.
1: కానీ భారతీయ కల్చర్ అనేటువంటిది దీనికి ఎన్ని అర్థాలు ఉంటున్నాయి, ఇన్ని అర్థాలు ఉంటున్నాయి.
0: But the culture of Bharat has got lots and lots of meanings, interpretations.
1: Life is a culture.
0: Life is a culture.
1: Chana chanam kudunu manaku oka pravartane mana culture.
0: Our behavior moment to moment is culture.
1: Adi etta culture avutundo mundu mundu manu teesukovachu.
0: You will understand how you can call it culture.
1: Vidyarthulara,
0: students,
1: ee pavitramaina Bharat desham nandu meeru janminchi,
0: have been born in the sacred land,
1: bharatamata biddaluga meeru vishwasinchi,
0: being the sons of the soil,
1: bharatamata yokka manasuku shantini kaliginchetundi pravartanu meeru అభివృద్ధి చేసుకోవాలి.
0: You should develop that type of conduct that
1: will give peace. నా బిడ్డలైనటువంటి భారతీయులు ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఏ విధమైనటువంటి దీంట్లో అపకీర్త తెస్తారో, నా హృదయాన్ని ఎంతవరకు బాధ పెడతారో అనేటువంటి చింతనతోనే కంటిదారాలు కారుస్తుందాది భారతదేశం.
0: This mother land is shedding tears because what kind of difficulties, agony she would be put to by the children of Bharat.
1: కేవలం విద్యార్థులే కాదు,
0: not only students,
1: బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థాన్ని అందరి ఎందుకు ఈ చింత పడుతుంది భారత మాత.
0: ద మదర్ ల్యాండ్ ఈస్ ఫీలింగ్ లైక్ వాయిస్ టువర్డ్స్ ఎవ్రీబడి,
1: అభివృద్ధి కావటం లేదు, ఏ ఆశ్రమం కూడా నువ్వు సరైన తృప్తిని అందించడం లేదు భరత మాతకు.
0: నో ఆశ్రమ్ ఇస్ గివింగ్ సాటిస్ఫాక్షన్ టు భరత మాత.
1: కట్టకడపటికి ఆధ్యాత్మిక మార్గంలో కూడా భరత మాత కంటిదారాలు కారుస్తుండాలి.
0: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఆల్సో దిస్ మదర్ ల్యాండ్ ఇస్ షెడ్డింగ్ టియర్స్.
1: కేవలం మనిషి మారుతున్నాడు కానీ మనసు మారలేదే.
0: Man is changing but not the mind.
1: గుడ్డలు మారుస్తున్నారు కానీ గుణములు మారలేదే.
0: Dress is changing but not the quality.
1: వీరి గతి ఏమిటి?
0: What is the situation?
1: ఈ దేశంలో ఏ విధమైనటువంటి భరత మాత యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి వీలవుతుంది?
0: Who will understand the nature of Bharat?
1: అయ్యో నన్ను గుర్తించుకోలేకపోతున్నారే.
0: No one is recognizing.
1: తల్లినే గుర్తించినటువంటి బిడ్డలు ఇలాంటి ఏమిటి బిడ్డలు?
0: The one who cannot understand the mother, what sort of a son he is.
1: తల్లిని మొట్టమొదట గుర్తించాలి.
0: First understand your mother.
1: తర్వాత తండ్రిని గుర్తించాలి.
0: The next father.
1: తల్లియే మన దేశము.
0: Mother
1: తల్లియే మన కల్చర్.
0: The father is the culture.
1: కనుకని ఈ కల్చర్ ఈ దేశాన్ని మీరు ముట్టమొట దీన్ని సరైన రీతిలో కాపాడుకోవాలి.
0: Therefore, you should protect this country and the culture.
1: ఈనాటి విద్యార్థుల లోపల దేశీయత భావమే పోయింది.
0: Among students today, there are no national feelings.
1: ఈ నేషన్ అంటే ఏమిటి?
0: What is this nation?
1: ఏమిటో ఈ నేషన్. నేషన్ ఒక నేచర్ గా తీసుకుని పోతున్నారు.
0: They take nation as nature.
1: భారతదేశం యొక్క దీని తత్వాన్ని చక్కగా గుర్తించాలి.
0: They have to understand the nature of Bharat clearly.
1: ఇది నాది మాతృదేశము.
0: This is my motherland.
1: ఇది నా ప్రియ మాతృభాష.
0: This is my.
1: ఇది నా మతమంచు. ఎదగొట్టి నువ్వు నేను బతికిన పీనుగుకండు వస్తుందని గలడా?
0: Is there anyone who would not declare with all the pride that this is my motherland and mother tongue, otherwise a dead corpse?
1: మన దేశమునకు ఏది వచ్చినప్పటికీ మన ప్రాణానైనా ఒడ్డి దాన్ని రక్షించడానికి తగిన సిద్ధంగా ఉంటుండాలి విద్యార్థులు.
0: Whatever might happen in this country, we should be ready to sacrifice our life and protect this country.
1: నాకేమి?
0: What if
1: ఏమైపోతే నాకేమి?
0: That anything happened to society.
1: నేను ఎప్పుడు బాగుండాలి అనుకుంటున్నాడు.
0: But I should be safe. That is the
1: చాలా అజ్ఞానము.
0: It's one of ignorance.
1: దేశం బాగుంటేనే సమాజం బాగుంటారు.
0: If country is good,
1: సమాజం బాగుంటేనే నీవు బాగుంటావు.
0: If the society prospers, you will prosper.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: నేషనాలిటీ మొట్టమొదటి తీసుకోండి.
0: టేక్ ది నేషనాలిటీ.
1: దీనికి ఏమని పేరు భారతదేశానికి?
0: వాట్ ఇస్ ది నేమ్ ఆఫ్ భారత్?
1: హిందూ అని పెట్టేశారు.
0: We call it Hindu.
1: H-I-N-D-U. Hindu.
0: Hindu. H-I-N-D-U.
1: H, humility.
0: H, humility.
1: I, individuality.
0: I, individuality.
1: N, nationality.
0: N, nationality.
1: D, divinity.
0: D, divinity.
1: U, ఉంటుంది, unity.
0: U, unity.
1: ఇది నిజమైన హిందూ.
0: This is true meaning of Hindu.
1: Unity ఉండాలి.
0: These are necessary.
1: Divinity ఉండాలి.
0: Divinity needed.
1: Nationality ఉండాలి.
0: Nationality.
1: Individuality ఉండాలి.
0: Individuality.
1: ఇంకా నేషనాలిటీ అన్ని కూడా చేరినప్పుడే మన యొక్క హిందూ అనేటువంటిది పూర్తి అవుతుంది.
0: When you have all these four, you can call yourself Hindu.
1: అన్నిటికీ హ్యూమిలిటీ చాలా ఉండాలి. హ్యూమిలిటీ.
0: Of all this, humility is very much necessary.
1: ఇది లేకపోతే రెండోది ఏమాత్రమూ లేదు.
0: Without this,
1: హ్యూమిలిటీ లేకపోతే ఇండివిజువాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది?
0: If we don't have humility, how can you have
1: ఇండివిజువల్? లేదు.
0: There's no individual.
1: కనుక మొట్టమొట హ్యూమిలిటీ తీసుకోవాలి.
0: Therefore, we have to develop వినయము,
1: వినయము, వినయము.
0: Humility is very important.
1: అప్పుడే కట్టకడపటి యూనిటీ మనకు వస్తుంది.
0: Then only we will have unity at the end.
1: Vidyarthulara,
0: students,
1: ee 10 dinamulu kudanu meerindulo praveshinchinanduku kaalamunu vyartham cheyaka ఒక్కొక్క క్షణమును కూడాను ఒక్కొక్క యుగముగా మనం తీసుకొని దాన్ని చక్కగా మనము విచారించి ఆచరణలో పెట్టాలి.
0: స్టూడెంట్స్ హావింగ్ జాయిన్ ద సమ్మర్ కోర్స్ ద కమింగ్ 10 డేస్ డు నాట్ వేస్ట్ టైం.
1: కేవలము వినటము వినటము వినటంలో మాత్రమే కాలం వ్యర్థం చేయకూడదు.
0: డోంట్ వేస్ట్ టైం బై మెర్లీ లిసనింగ్.
1: వినిన దానిని ఆచరణలో పెట్టాలి.
0: What you have listened to, you must practice.
1: అది ఏ మన విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి ఒక లక్ష్యము.
0: That is the chief aim of our students.
1: ఈనాడు మన కర్ణాటక చీఫ్ మినిస్టర్, కర్ణాటక రాష్ట్రము ఎడ్యుకేషన్ మినిస్టరు ఇక్కడ రావటము వారి యొక్క ఆత్మ ప్రబోధలు మీకు కొంతవరకు నందించటము, వారు ఏ విధమైనటువంటి ఆశయాలతో ఉంటున్నారు అనేటువంటి దాన్ని కూడా మీరు గుర్తించి ఈ ఆశయాలను మీరు కూడా తగినటువంటి రీతిగా ఆచరణలో పెట్టి వచ్చినటువంటి గెస్ట్ కు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించడానికి ఆచరణలో పెట్టి నిరూపించండి.
0: Today we have a minister, the Chief Minister of Karnataka, the Education Minister of Karnataka. They have given us an idea of their own ideals and aspirations.
1: Yanto
0: Let's all understand and put it into practice.
1: Ee Chief Minister, Mukhyamantri, Samajam yokka deeni kosamani, Desam yokka deeni kosamani, chaala paratapistu, anni vidhala parishodhana chestu vachadu.
0: Chief Minister has been struggling hard for the welfare of the society and the
1: country. Aa country ki taginatundi edaina oka శాశ్వతమైనటువంటి సేవలు చేయాలని ఆశిస్తున్నాడు.
0: చీఫ్ మినిస్టర్ వాంట్ టు డూ సంథింగ్ పర్మనెంట్.
1: కానీ మంచి వారికి ఎప్పుడు కూడా అడ్లు ఎక్కువగా తగులుతుంటాయి.
0: బట్ గుడ్ పీపుల్ విల్ హావ్ మెనీ ఆబ్స్టకల్స్.
1: ది ప్రెజర్ హాస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటాయి.
0: ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
1: మంచి వారికి బాధలు ఎక్కువ.
0: గుడ్ పీపుల్ ఫేస్
1: చెడ్డవారిని ఎవరు కూడా కంటితో కూడా చూడరు.
0: The bad people will not have any problem.
1: మంచి డైమండ్ కే చక్కని కోతలంతా కోసేది.
0: ఇట్స్ ఓన్లీ ది గుడ్ డైమండ్ దట్ ఫేసెస్ కట్.
1: మంచి బంగారనే అగ్నిలో వేసి కాల్చేది.
0: ఇట్ ఇస్ ఓన్లీ గోల్డ్ దట్ ఇస్ బర్న్.
1: కానీ ఎంత కాల్చే కొద్దీ అగ్ని ఆ బంగారం అంత పరిశుద్ధం అవుతుంది.
0: ద మోర్ అండ్ మోర్ యు బర్న్ ఇట్ ఇట్ విల్ షైన్.
1: ఎంత కోతలు కోసే కొలది ఆ డైమండ్ కు వెల ఎక్కుతుంది.
0: ద మోర్ యు కట్ ద డైమండ్ ఇట్స్ వాల్యూ.
1: కాబట్టి మంచి వారికి బాధలు రావటం చేత వారి విలువ అధికమవుతుందే కానీ క్షీణించదు.
0: ద సఫరింగ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ విల్ హెల్ప్ హిమ్ టు కమ్ అప్ మోర్ ఇన్ లైఫ్.
1: కానీ దాన్ని మనం ఎదుర్కోవాలి.
0: బట్ వీ షుడ్ ఫేస్
1: లైఫ్ ఈజ్ ఛాలెంజింగ్ మీట్ ఇట్.
0: Life is a challenge.
1: Life is dream, realize it.
0: Life is a dream, realize.
1: Life is game, play it.
0: Life is a game,
1: life
0: play.
1: Life is love, enjoy it.
0: Life is love, enjoy.
1: Life is awareness.
0: Life is awareness.
1: Adi purnamada purnamidam purnaatmunamudachyate.
0: Life is awareness. That is full and this is full.
1: Anta purnami.
0: Everything is full.
1: Kanaka nee manasu kuda nu purnanga undali.
0: Let your mind be
1: sankuchitamaina manasuga pettukokoddu.
0: It should not be narrow.
1: Vishalamaina expansion love, not contraction love.
0: You should have expansive love, not contraction.
1: Ee vidhanga undi vidyarthulu deshaniki taginatundi aadarshanni andistarani nenu aashistu aashirvadistu naa prasangaani viramistunnanu.
0: Like this, Bhagavan wants you to understand and work for this country. Understand the ideals of this country and set an ideal and brings his discourse to a close.
2: You just heard the Divine Discourse delivered by Bhagwan Baba during the summer course in Indian culture and spirituality held at Vrindavan Ashram, Whitefield, Bangalore on the morning of 20th May 1995. Bhagwan Baba said that today every student desires comfort. What is comfort? In their opinion, eating, sleeping and leading life forgetful of time is comfort. But true comfort comes from control of the senses and ceiling on desires. These alone confer peace and joy. And what is freedom or swatantram? Freedom is not going where we please and act as we like. Sva means that which emerges from the heart. To follow the teachings and prompting of the Atma emanating from the heart is true freedom. Thank you and Sai Ram.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Many distinguished artists and musicians have received the blessing of performing before Bhagwan Baba. Radio Sai now presents excerpts from a concert performed in the Divine Presence on the occasion of Swami's birthday celebrations.
2: ఈ మహోన్నతమైన రోజు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి 80 సంవత్సరముల పుట్టిన రోజున స్వామిని పరవశింప చేయడానికి మనందర్నీ సంగీత సాగరంలో ముంచెత్తడానికి భారత జాతి గర్వించదగ్గ సంగీత రత్నాలు భగవాన్ స్వామి ఆయన ఆశీర్వాదంతో మీ ముందుకు రాబోతున్నారు. ముందుగా పండిట్ శివకుమార్ శర్మ గారు, రాహుల్ శర్మ గారు వాళ్ల బృందాన్ని సంతూరు వాద్యంతో మనలందరినీ ముగ్ధ మనోహరులు చేయడానికి రాబోతున్నారు. ఐ వెల్కమ్ పండిట్ శివకుమార్ శర్మ గారు, రాహుల్ శర్మ గారు.
3: Our koti koti pranam at the lotus feet of Bhagwan Baba. We are very, very fortunate to be here this evening to celebrate the 80th birthday of the avatar. I feel I had many good karmas of the past births, that I had the blessings of Bhagwan. In this life, I had the fortune of playing for Swami exclusively in early 70s at Parthi and Whitefield in small room with some students. I had the good fortune of paying my tribute, musical tribute, at the lotus feet on the 60th birthday, 70th birthday, and today 80th birthday. My son Rahul is equally blessed by Swami, and today we have got two distinguished musicians on the drums: Tawfiq Qureshi, the son and disciple of legendary Ustad Allah Rakha Khan Sahib, who also came here and played for Swami. And on the tabla, we have got Yogesh Samsi, again a disciple of Ustad Allah Rakha Khan Sahib. So this is our humble offering. The first piece, the musical composition by Rahul Sharma, Celebrations, and that will be followed by another composition, Baba, We Love You.

0: ఓం శ్రీ సాయిరామ్. ఇప్పుడు డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం గారు, కవితా కృష్ణమూర్తి గారు, ఇండియన్ క్లాసికల్ అండ్ ఫ్యూషన్. ఇందులో విశేషం ఏమిటంటే, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి 80వ పుట్టినరోజు సందర్భంగా సత్యసాయి స్టూడెంట్స్ 80 మంది ఇందులో పాల్గొనడం ఒక విశేషం.
1: Bhagawan Baba, we are fortunate and grateful and so blessed to be here to celebrate the 80th birthday in your divine presence. We have dreamt about this and we are so fortunate, so happy. Me and my colleagues, friends, we are all here to do two short pieces. One, I'll start with Vathapi Ganapatim, one of the most famous composition by Muthuswami Dichatar in Amsadvani Raga. Following that, there will be a special composition which we are offering to your lotus feet along with Sri Satya Sai Institute students. Thank you.

0: ఇప్పుడు ఒక వెస్ట్రన్ వోకల్ దానా గిలెస్పీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వి వెల్కమ్ దానా గిలెస్పీ ఆన్ టు ది డయాస్.
1: డియరెస్ట్ బిలవ్డ్ బాబా అండ్ డియర్ సాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ మ్యూజికల్ ప్రోగ్రామ్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రొడ్యూస్ యు ది మ్యూజిషియన్స్ హు విల్ బి ప్లేయింగ్ విత్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీస్ ఫ్లవర్స్ ఆర్ ఫర్ యు బాబా. On keyboards, we have Mr. Tim Cross and Satya. On violin, we have Shankar. And on tabla and congas, we have Shiv Kumar and Pandit Dinesh. I would normally offer a rose for this first song, but I would like to offer it in the form of a song. The song is called Rose of My Heart.

0: ఈ సంగీత సాగరంలో నెక్స్ట్ ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ గారు, లవకుశల్ లాంటి అమాన్ అండ్ అయాన్ వాళ్ళ గ్రూప్తో ఇప్పుడు సర్వోద్వాజ్యంతో మిమ్మల్ని ఆనంద డొలికిలో ముంచడానికి బాబా ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నారు.
1: సాయిరామ్, దిస్ ఇస్ అమ్జద్ అలీ ఖాన్ విత్ మై సన్స్ అమాన్ అలీ బంగష్, అయాన్ అలీ బంగష్ అండ్ మై వైఫ్ శుభలక్ష్మి. ఆల్ మై ఫెలో మ్యూజిషియన్స్, వీఆర్ వెరీ ఫార్చునేట్ టు బి హియర్ టు షేర్ స్వామీస్ 80th birthday, and we have all come here to take blessings from Swami. It is a great opportunity for all of us to be here and to be able to offer our musical tribute, musical pranam to Swami. First item is specially composed for Swami's birthday, Aman and Ayan, and all the fellow musicians, we are special first pieces for the birthday of Swamis. The name of this piece is Truth, and on the tabla is Sandeep Das, on the dholak is Chetan, and Rakesh Prasanna on the flute, and LK Sharma on the keyboard. Thank you so much.

itu.